0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఎడ విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు ఆది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్.

6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు థీమ్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

0: श्लोक में
1: यस्य पुत्रो वशीभूतो भार्या चंद अनुगामिनी,
0: यस्य पुत्रो वशीभूतो भार्या चंद अनुगामिनी, विभवे यश्च संतुष्टस्, विभवे यस्य, विभवे यश्च संतुष्टस्, तस्य स्वर्ग इहैव हि, तस्य स्वर्ग इहैव हि అని పునర్ అంటే
1: यस्य पुत्रो वशीभूतो भार्या चंद अनुगामिनी విభవే యశ్చ సంతుష్టస్ తస్య స్వర్గ ఇవై వహి అని చెప్పండి. అంటే ఏ వ్యక్తికైతే పుత్రుడు విధేయుడై ఉంటాడో, ఎవరి భార్య అయితే తన యొక్క కోరికలను అనుసరించి నడుచుకుంటూ ఉంటుందో, ఎవరైతే తనకున్నటువంటి సంపదల చేత సంతృప్తి చెంది ఉంటాడో, వాడికి స్వర్గం భూమి మీద ఉంది అని చెప్పుకుంటున్నాడు. అర్థం కదా? తస్య స్వర్గ ఇహైవహి, చూడండి, అలాంటి వాడికి స్వర్గం భూమి మీదే ఉంది, భూమి మీదకి వచ్చేసింది అటువాడికి స్వర్గం చెప్తున్నారు. ఏమిటది? ఎవరికి పుత్రుడు విధేయుడిగా ఉంటాడో, భార్య తన కోరికలను అనుసరించి వర్తిస్తూ ఉంటుందో, కలిగిన సంపదలతో సంతృప్తిగా ఉంటాడో, వాడికి భూమి మీదకే స్వర్గం వచ్చింది అని అంటున్నారు భాషించుత. ఇక్కడ చాణక్య పండితులు సంతోషము అనే దాని యొక్క నాణ్యతను కీర్తిస్తున్నాడు అనమాట. చూడండి, అంటే ఈ గుణం ఏదైతే ఉందో, సంతోషంగా ఉండడం అనే గుణం, సంతోషంగా ఉండడం అంటే ఏమి అర్థం? ఇక్కడ ఒక ఇందులో ఒక అర్థం ఉందండి, నిజం నిగూఢం అనేది అర్థం ఏంటంటే, సంతోషంగా ఉన్నావా అని అంటాం కదా మరి, ఆ పదాన్ని ఎప్పుడు కూడా తెలుసా వస్తుందా? సంతోషం అనేటువంటి పదం సంతృప్తి వలన కలిగేది సంతోషం. అర్థం కదా? సంతుష్టి వలన కలిగేది సంతోషం. అంటే అది కాదు, అది సుఖం, ఇది సంతోషం. చూడండి, ఎన్ని పదాలు వేరు. ఆనందం అంటే ఆత్మ సంబంధమైనది, సుఖం అంటే ఇంద్రియ సంబంధమైనది, సంతోషం అంటే సంతుష్టి సంబంధించినటువంటి. ఊరికే పిల్లలు చెప్పలేదు అనమాట రకరకాల పదాలు పెడుతుంది, మనగాడు అర్థం తెలియదు అంటే. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ చాణక్య పండితులు సంతృప్తి ద్వారా వచ్చేటువంటి సంతోషాన్ని కీర్తిస్తున్నాడు అన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ సంతోషం అనేది ఉంటే వ్యక్తి స్వర్గం.

స్వర్గాన్ని పొందగలడు అనుకుంటాడు. వ్యక్తి స్వర్గాన్ని ఎలా పొందగలడు? ఉన్నదానితో సంతృష్టి చెందితే స్వర్గాన్ని పొందగలడు. కొన్ని దశాబ్దాల క్రితం జాన్ డి రాక్ఫెల్లర్, అప్పట్లో అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి అమెరికాలో, అతను అడిగారు ఎంత ధనం సరిపోతుంది అని అడిగారు. అతన్ని రాక్ఫెల్లర్ అనేవాడిని ఎంత ధనం సరిపోతుంది అని అడిగారు. అతడు ఏమన్నాడంటే ఇంకొంచెం ఎక్కువ కావాలి అని సమాధానం చెప్పాడు. లిటిల్ మోర్ అన్నాడు. అందుచేత దానికి ఏమన్నా ఉందా, అవధి ఏమన్నా ఉందా దానికి? లేదు. కాబట్టి ఎవరైతే తనకు లభించినటువంటి దీవెనలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి అసంతృప్తికి గురి కాకుండా వాటిని ఎవరైతే లెక్కేసుకుంటాడో, అంటే లేని దానిని పక్కన పెట్టి ఉన్నవాటిని, అదే ఉన్నవాటిని ఎవడైతే లెక్కేసుకుంటాడో చూడండి, సాధారణంగా మనిషి ఏం చేస్తాడు, లేని దాని గురించి చూస్తారు. మనకు ఉదాహరణ చెప్తారు, ఎందుకంటే ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, సగం ఉన్నాయి నీళ్ళు, దాన్ని సంతృప్తిగా ఉన్నవాడు ఏమనుకుంటాడు, అప్ప సగం నీళ్ళు ఉన్నాయి అనుకుంటాడు. సంతృప్తి లేనివాడు సగం ఖాళీగా ఉందంటాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి తెలివైనవాడు ఏం చేయాలంటే ఉన్నవి ఉన్నాయో నీ దగ్గర, వాటిని గురించి కీర్తించుకో. నువ్వేవైతే చేయగలుగుతున్నావో, నువ్వేదైతే సంపాదించావో దానితో సంతృప్తిగా ఉండు, లేని దాని గురించి ఏడవు. కాబట్టి అలాగే ఈ రాక్ఫెల్లర్ అనేవాడిని అడిగితే ఎంత ధనం సరిపోతుందంటారు అసలు, అంటే ఇంకొంచెం కావాలని చెప్పండి. వాడు అప్పటికే ప్రపంచంలోనే సంపన్నవంతుడైనటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరైతే చిరుబురులాడకుండా వాడికి లభించినటువంటి దీవెనలను లెక్కేసుకుంటూ వాటితో సంతృప్తి చెందుతాడు, అవి కొద్దిగా అయినా సరే, వాడు నిజంగా ధనవంతుడు అని చెప్పుకుంటాడు. అంతేగాని ఇంకా ఇంకా కావాలి అంటూ ఇప్పటికీ మొత్తం జేబులని నిండిపోయి బాగా ఇంత దట్టంగా బలిసి ఇంకా ఇంకా కావాలనుకునేటువంటి లోహి మాత్రం కాదు అని చెప్పుకుంటున్నారు. వాడు మాత్రం ఆనందంగా ఉండలేవేయటం చూడండి, అది ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ చందానుగామిని అనేటువంటి పదాన్ని వాడే భార్య చందానుగామిని అన్నారు. దానికి మరొక అనువాదం ఏమిటో చెప్తున్నారు. ఎవరైతే వైదిక జీవన విధానాన్ని అనుసరిస్తుందో అని అర్థం ఇస్తున్నారు. ఎవరి భార్య అయితే వైదిక జీవన విధానాన్ని అనుసరిస్తుందో అనేటువంటి అర్థాన్ని ఇవ్వచ్చు. చెల్లెల ప్రబోధుల వారు చాణక్య పండితుడు ఇచ్చినటువంటి ఆనంద సూత్రం గురించి మాట్లాడారనమాట. ఎక్కడంటే శ్రీమద్ భాగవతం మొదటి స్కంధం 2వ అధ్యాయం 18వ శ్లోకంపై బృందావనంలో ఇచ్చినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, ఇప్పుడంటే 1972 అక్టోబర్ 29న ఆయన ఒక ఉదాహరణ ఆయన ఇస్తున్నారు. ప్రభువుల వారు ఇలా వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే చాణక్య పండితుడు అంటాడు, ఎవరు ఆనందంగా ఉన్నారు అంటే ఆయన ఏమంటాడంటే, ఏ వ్యక్తి అయితే ఇంటి నుండి బయటికి వెళ్ళడం, అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఎవరికైతే అప్పులేవి ఉండవో వాడు ఆనందంగా ఉండగలట. చాలా సరళమైనటువంటి విషయం, ఎవరైతే ఇంటి నుంచి బయటికి వెళ్ళరో, ఎవరికైతే అప్పులు లేవో వాడు ఆనందంగా ఉంటాడు. కనుక మనం ఇప్పుడు చూడొచ్చు, ప్రతి ఒక్కరూ ఇంటికి బయటే ఉంటున్నారు, ప్రతి ఒక్కరికి పెద్ద అప్పు ఉంటుంది, మరి మీరు ఎలా ఆనందంగా ఉండగలరు? రూపాయల ద్వారా అన్నారు. అమెరికాలో బ్యాంక్ వాళ్ళు ప్రచారం చేస్తారు ఏమిటంటే, మీరు ధనం తీసుకోండి, మోటార్ కారు కొనుక్కోండి, మీ ఇల్లు కొనుక్కోండి అని చెప్పి అంటారు. ఎప్పుడైతే మీకు జీతం వస్తుందో మాకు ఇచ్చేయండి అంటారు. అదే కదా జరిగేది సమాజం. ఉద్యోగం రాగానే వాడు ఏం చేస్తాడు, వాడికి వచ్చేదేమో నెలకి 100,000 రూపాయలు అనుకుంటాం. వాడు చేసిన అప్పు ఏం చేస్తాడు, జీవితకాలం పాటు నెలకి 70,000 కట్టాల్సినటువంటి అప్పులు చేస్తాడు. అంటే చాలామంది ఏమిటి, ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటాడు, కారు కొనుక్కుంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు, డబ్బులుండే కాదు అంతా అప్పే. ప్రభుత్వం అప్పుడే చెప్తున్నారు ఏమిటి, అమెరికాలో బ్యాంక్ వాళ్ళు ప్రచారం చేస్తుంటారు చూడండి, ఏమీ లేనటువంటి భిక్షకులు అయినటువంటి మనకే రోజుకి 200 సార్లు లాక ఫోన్ వస్తుంది, క్రెడిట్ కార్డు తీసుకోండి, నా క్రెడిట్ కార్డు ఏంది, నా దగ్గర డబ్బులు ఇస్తా, ఎందుకంటే వాళ్ళు కూడా రికార్డ్ చేసుకుంటారు వీడికి ఫోన్పేలు వస్తున్నాయి మొత్తానికి ఎక్కడి నుంచో, అవి ఎవరో చేస్తున్నాడు, ఎవరో పుస్తకాలు కొనుక్కుని డబ్బులు పంపిస్తున్నాడు. కానీ వాడు ఏమనుకుంటున్నాడు, వీడికి చక్కగా రాబడి బాగుంది కాబట్టి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు కావాలో, క్రెడిట్ కార్డు కావాలి. కాబట్టి బ్యాంకులు ఎంత ఉంటాయి, ధనం తీసుకోండి, మోటార్ కారు కొనుక్కోండి, మిల్లు కొనుక్కోండి, మీ జీతం రాగానే మాకు ఇచ్చేయండి, అంతే అయిపోయింది.
కార్డు తీసుకుంటారు చెప్తున్నారు ప్రభుత్వాలు అమెరికన్

0: ఏం కార్డదే అని అడుగుతున్నారు పక్కవాడు. హ్యామ్ కార్డ్ అండి. శ్యామసుందర అనే శిష్యుడు అంటున్నాడు, బ్యాంక్ అమెరికా కార్డు అని చెప్పి రూపాల ద్వారా అన్నారు. బ్యాంక్ కార్డో ఏదో కార్డో, బ్యాంక్ క్రప్ట్ కార్డా అని చెప్పి అన్నారు రూపాస్. బ్యాంక్ క్రప్ట్ అంటే దివాళ తీసే కార్డా అని చెప్పి అంటారు. మీరు చూడండి, కాబట్టి మీరు ఏం చేస్తారు, మీరు కార్డు తీసుకుంటారు, మీకు నచ్చినవన్నీ కొనుక్కుంటారు, బ్యాంకులో ధనాన్ని అందులో డిపాజిట్ చేస్తారు, మళ్ళీ మీ దగ్గర ధనం ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఖాతాలో ధనం జమ చేస్తారో వెంటనే ఖాళీ అయిపోతుంది. ఊరికే మీకు మిగిలి తింటారంటే కార్డు ఒకటే రూపాయల ద్వారా అన్నారు. చేతులు మిగిలి తింటారంటే కార్డు ఒకటే ఉంటుంది అంతే అని చెప్పి అంటారు. ఇది మూడవ శ్లోకం. నాలుగవ శ్లోకం, తే పుత్రాయేపి దుర్భక్తాః సపితాయస్తు పోషకః తన్మిత్రం యత్ర విశ్వాసః స భార్యా యత్ర నివృత్తిః. తే పుత్రాయే పితుర్భక్తాః స పితాయస్తు పోషకః తన్మిత్రం యత్ర విశ్వాసః స భార్యా యత్ర నివృత్తిః అని చెప్పుకుంటారు. ఎవరు నిజమైన పుత్రులట అంటే తండ్రికి తండ్రి పట్ల భక్తి కలిగినటువంటి వాళ్ళే నిజమైన పుత్రులట. ఎవరు నిజమైన తండ్రి అంటే తన పిల్లలను పోషించేవాడే నిజమైన తండ్రి అట. ఎవరు స్నేహితుడు అంటే ఎవరితో ఎవరినైతే మనం విశ్వసించగలమో వాడే స్నేహితుడట. ఎవరు భార్య అంటే ఎవరి సాంగత్యంలో భర్త సంతృప్తిని పొందుతాడో శాంతియుతంగా ఉంటాడో ఆమెనే భార్య అని పొందుతాడు. ఏమన్నారు, తండ్రికి విధేయుడై ఉండేవాడే పుత్రుడు, పిల్లలను పోషించేవాడే తండ్రి, ఎవరినైతే విశ్వసించగలమో వాడే స్నేహితుడు, ఎవరి సాంగత్యంలో భర్త సంతృప్తిని శాంతిని అనుభూతి చెందుతాడో ఆమె భార్య అని దీనికి భాష్యం. పంచభవన ప్రభు అంటున్నారు, మా గురు మహారాజా తరచుగా బాధ్యత లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉండేవారట. అంటే వాళ్ళు ఏమిటంటే ఏం చేస్తారంటే ఈ బాధ్యతాయుతమైనటువంటి నియంత్రణతో కూడినటువంటి కుటుంబ జీవనంలోకి ప్రవేశించాలనుకోరట. చూడండి ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళంతా కూడా బాధ్యత లేని వ్యక్తులు అని చెప్పి అన్నారు, ఇర్రెస్పాన్సిబుల్ మెన్. ఎందుకని వాళ్ళు బాధ్యతతో కూడినటువంటి నియంత్రణతో కూడినటువంటి కుటుంబ జీవనంలోకి ప్రవేశించకుండా ఎక్కడ పడితే అక్కడ పిల్లులు కుక్కలు లాంటి వాళ్ళు కంటూ ఉంటారు. అంటే ఆ స్త్రీ ఈ స్త్రీ ఆ స్త్రీ ఇలా తిరుగుతూ ఏం చేస్తారట, పిల్లులు కుక్కలను కంటూ ఉంటారట. వాళ్ళని ఏమంటారంటే బ్యాచులర్ డాడీస్ అని చెప్పుకుంటారు. డాడీ అంటే అవును, పెళ్ళయిందంటే లేదు, పెళ్ళి అవ్వకుండా డాడీ ఎలా అయ్యావు అంటే వాడు చేసే పని లేదు, వ్యభిచారం. ఇంకా ప్రభుపాదులు అనేవారు ఏమంటే, తండ్రి తన పిల్లలకు జన్మ మృత్యువుల నుండి ముక్తి కలిగించేటువంటి జ్ఞానాన్ని ఇవ్వడంలో విఫలుడైతే వాడు శత్రువు అని చెప్పి ఉంటారు పిల్లలు. అవుతుంది కదా, అంటే తండ్రి తన పిల్లలకు జన్మ మృత్యువు నుండి ఏ విధంగా బయటపడాలో జ్ఞానాన్ని ఇవ్వనట్లయితే వాడు శత్రువు అవుతాడు. మరి ఈ రోజుల్లో ఉన్నవాడందరూ తండ్రులా శత్రువులా
1: చెప్పండి?
0: శత్రువులే. అలాగే పిల్లల యొక్క బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులను సేవించడం. అంతేగాని ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తల్లిదండ్రులు ఉన్న ఇంటికి వెళ్ళి ఊరికి సేవ తీరడం కాదని చెప్పంటారు. ఈ రోజుల్లో జరిగేదంతా ఇదే కదా, పిల్లలు ఏం చేస్తారు, సెలవులు వస్తే ఇంటికి వెళ్తారు అనమాట. ఇంటికి వెళ్ళి ఖాళీలో జాబ్ పని పడుకుంటారు. వాడి బట్టలు వాళ్ళు ఉతకాలి, వాడికి వండి పెట్టాలి, వాడికి ఏమైనా కాళ్ళు నొక్కులుంటే నొక్కాలి. అదే ఎప్పుడు చూస్తాం, వాళ్ళు ఏమైనా పని చేస్తారు ఇంటికి వచ్చి ఏం పని లేడు, ఇలా పడుకుంటాడు సూపర్. పాపం ఈ ఏమంటారు మూడు రేలతోటి తల్లి ఏం చూస్తుందంటే, అయ్యో పాపం నా పుత్రుడు ఎంతో కష్టపడి ఎన్నాళ్ళకు ఇంటికి వచ్చాడని చెప్పి వాడికి బూరులు కారులు బొబ్బట్లు అవి ఇవి అన్నీ ఉండి పెడుతున్నారు. ఇప్పుడేమో సోమర పూజలా ఊరికి ఒళ్ళు పెంచుకుని షుగర్ బీపీ వచ్చి అలా పడి ఉంటాడు. అదుందో ఆడపిల్లలంతా మా పిల్లలంతా ఈ రోజుల్లో ఎవరికి పని రాదు కదా చేయడం. కాబట్టి అదే ఇక్కడ అంటున్నారు ఏమంటున్నారంటే, పిల్లల యొక్క బాధ్యత ఏమిటంటే తల్లిదండ్రులను సేవించడం, అంతేగాని ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఇంట్లో సేద చేరడం కాదు. ఇక మూడవ శ్లోకం, మూడవ పంక్తి గురించి ఏమిటది, రెండు చూసాం మనం, ఏ పుత్రాతే పితృభక్త

0: చూసాం. సపిత ఎస్తు పోషక చూసాం. తన్మిత్రం ఎత్ర విశ్వాస మూడవ పంక్తి గురించి నిజమైనటువంటి మిత్రుడు చూడండి ఎవరిట అంటే, ఎవరైతే తన హృదయంలో మన యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు వాడు నిజమైన మిత్రుడే. ఎందుకంటే మనకి చాలా మంది మిత్రులు ఉండొచ్చు, కానీ నిజంగా వాడి హృదయంలో మన క్షేమాన్ని కోరుకుంటాడు చెప్పలేం కదా. అసూయ పడుతుండొచ్చు మన యొక్క వీడు ఎప్పుడు నాశనం అవుతాడా అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు కదా. కాబట్టి నిజమైన మిత్రుడు అంటే ఎవరైతే అంటే వాడి హృదయంలో మన యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు. ఇక చివరి పంక్తి సా భార్య ఎత్ర నివృత్తి అని చెప్పి ఉన్నారు. అంటే అది ఎవరిని సూచిస్తుందంటే, ఏ భార్య అయితే బయటకి కనిపించకపోయినా సరే తన భర్తను ప్రేమపూర్వక సేవ చేత కట్టిబడిస్తుందో ఆ భార్య గురించి చెబుతున్నారట. అంటే ఆవిడ పెద్దగా హడావుడి ఏమి చేస్తున్నట్టు కనిపించదు, కానీ తన యొక్క భర్తకు చేసే ప్రేమపూర్వకమైనటువంటి సేవ అనే పాషన్తో కట్టివేస్తుంది ఆమె నిజమైన భార్య. మరి ఆ విధంగా సంతృప్తి చెందినటువంటి భర్త ఎన్నడూ కూడా వేరే వారి వైపు చూడడం చెప్పి ఉంటుంది. అంటే వేరే స్త్రీల వైపు అతడో చూడడు, ఎందుకంటే భార్యతో సంతృప్తి చెందున్నాడు కదా. ఇది నాలుగవ శ్లోకం. ఐదవ శ్లోకం
1: పరోక్షే కార్య హంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయే తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం.
0: చూడే ఉంటున్నారు
1: పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయితాదృశం మిత్రం విషకుంభం పయోముఖం అని చెప్పన్నారు.
0: ఇలాంటి స్నేహితుడిని విడిచిపెట్టాలి కదా, ఎలాంటి స్నేహితుడిని విడిచిపెట్టాలి?
1: ముఖం మీదేమో చాలా ప్రియముగా మాట్లాడేటువంటి వాడు
0: అర్థమవుతుంది కదా. అంటే ప్రత్యక్షంలో ప్రియవాదిన అంటే చాలా ప్రియముగా మాట్లాడతారు.
1: పరోక్షే కార్యహంతార చూడండి, కానీ పరోక్షంలో ఏం చేస్తారట అంటే వెన్నుపోటు పొడుస్తారు.
0: వాడు ఎలాంటి వాడట,
1: విషకుంభం పయోముఖం అని చెప్పి ఉంటున్నారు. అంటే పైకి పాలతేట కలిగి లోపల విషం కలిగినటువంటి కుంభం లాంటి వాడు వాడు అని చెప్పి ఉంటారు.
0: పైకేమో తేట బాగా చూస్తే బాగా రబిడీలా కనిపిస్తుంది అనమాట, బాగా మరిగిన పాలు, లోపల చూస్తేనేమో అంతా విషంలో. కాబట్టి అలాంటి నామమాత్రపు స్నేహితుడిని త్యజించాలి అని చెప్పి ఉంటున్నారు
1: భాష్యం చెప్తున్నారు. మరి మనం చూస్తే చాణక్య పండితుడి జీవితం చూస్తే ఆయన ఏ విధమైనటువంటి స్నేహితులు లేకుండా ఒంటరిగా నిలబడడానికి నిర్ణయించుకున్నాడు, కానీ ఆయన విశ్వసనీయమైనటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం పోయి నొక్కి చెబుతున్నాడు ఇక్కడ.
0: చాణక్య పండితుడు మన ఆయన ఒంటరిగా మనం చూసాం ఆయన జీవితం ఎలా జరిగిందో కదా. ఆయన ఏం చేశారు, ఎవరు ఆయన సమర్థించేవాళ్ళు లేరు. ఈ నందవంశాన్ని నాశనం చేశాడు ఆయన కదా, యుక్తి పని. అలాగే చంద్రగుప్తుణ్ణి అతన్ని చక్రవర్తిగా నిలబెట్టాడు, అంత ఒంటరిగానే చేశాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వసనీయమైనటువంటి సంబంధాలపై ఆయన నొక్కి చెప్తున్నాడు. స్నేహం అనేది ఇద్దరు సమవ్యక్తుల మధ్యనే ఉండగలదు. చాణక్య పండితుడు లౌకికమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టాడు, ఎందుకంటే అతడు సమస్త ప్రపంచానికి స్నేహితుడు కాబట్టి. అందుచేత అతడికి సమానమైన వాళ్ళు ఎవరు లేరంటున్నారు. స్నేహం అనేది ఇద్దరు సముల మధ్య జరగాలి, కానీ చాణక్యుడు స్నేహం చేయడానికి సములు ఎవరు లేరట. ఎందుకని అతడు లౌకికమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టాడు. దేనికోసం? సమస్త ప్రపంచానికి స్నేహితుడు అవడం కోసం. కాబట్టి అతనికి సముడు ఎవరు లేదని చెప్పి గరుడ పురాణం ఏమని ఉపదేశిస్తుందంటే, ఒక వ్యక్తి మాట్లాడేటువంటి దానిలో ఎంత సత్యం ఉంది అనే దాన్ని నిర్ధారించడం కోసం సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకోమని చెప్తున్నారు. సాముద్రిక శాస్త్రం అంటే ఏమిటి కాదు, హస్త సాముద్రికం అంటే చేతిని చూడడం. మనం చెప్పేది సాముద్రిక శాస్త్రం అంటే వాడి యొక్క శరీరం దాన్ని చూసి, వాడి యొక్క వ్యవహారం ఏమిటో చూసి, వాడి మనసులో ఏముందో చెప్పగలగడం శరీర లక్షణాలను బట్టి. కాబట్టి గరుడ పురాణం ఏం చెప్తుందంటే, మనకు తెలిసిన వాడు మిత్రుడో ఎవరో కుటుంబ సభ్యులో ఎవరో తోపుట్టులు ఎవరైనా ఉండొచ్చు,

వీళ్ళు ఎంతటి నిజాయితీని ఎంతటి సత్యాన్ని కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి ఈ సాముద్రిక శాస్త్ర కళను నేర్చుకోమని చెప్తుంది గరుడ పురాణం. ఏం చెప్తుంది చూడండి, ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలు, వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క సైగలు, వాడి యొక్క కదలికలు, వాడి యొక్క మాటలు, వాడి యొక్క కళ్ళు పెద్దవి చేయడం, కళ్ళు చిన్నవి చేయడం, అలాగే వాడి యొక్క పెదవులు పెద్దవి చేయడం, చిన్నవి చేయడం, ఈ కదలికలను బట్టి వాడి యొక్క మనసుని వాడి లోపలేమనుకుంటున్నాడో మనం తెలుసుకోవాలని చెప్పుకుంటారు. కాబట్టి సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకోమని చెప్తుంది ఏమిటి, గరుడ పురాణం అనమాట. అదే బాడీ లాంగ్వేజ్ అని చెప్పంటాం దాన్ని. ఏమిటంటే ముఖ కవళికలు, వాడి యొక్క ప్రవర్తన, వాడి సైగలు, వాడి కదలికలు, వాడి మాటలు, అలాగే వాడు వ్యవహారం చేసేటప్పుడు వాడి కళ్ళు, వాడి పెదాలు ఏ విధంగా సాగుతున్నాయి, ఏ విధంగా కుంచుకుంటున్నాయి, వాటి ద్వారా వాడి లోపలే ఉందో చెప్పచ్చు. ఇది 5వ శ్లోకం. 6వ శ్లోకం, న విశ్వసేత్ కుమిత్రే చ మిత్రే చాపి న విశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్. ఉన్నారు, న విశ్వసేత్ కుమిత్రే చ మిత్రే చాపి న విశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ అన్నాడు. చెడు స్నేహితుడికి మీ యొక్క రహస్యాలు ఎప్పుడు కూడా వెల్లడి చేయొద్దు. మంచి స్నేహితుడికి కూడా రహస్యాలు వెల్లడి చేయొద్దు చెప్తున్నారు. మంచి స్నేహితుడికి కానీ చెడు స్నేహితుడికి కానీ ఎన్నడూ కూడా మీ రహస్యాలు తెలియజేయొద్దు. అంటే మీ రహస్యాలను వాళ్ళకి అప్పచెప్పొద్దు ఎప్పుడు అంటారు. ఎందుకంటే మీ స్నేహితుడికి ఒకవేళ మీపై కోపం వస్తే అతడు మీ రహస్యాలన్నిటినీ కూడా బట్టబయలు చేస్తారు అని అర్థమవుతుంది కదా. రహస్యాలు ఎప్పుడు కూడా స్నేహితుడు మంచోడైనా చెడ్డోడైనా చెడ్డవాడైనా సరే రహస్యం ఎప్పుడు చెప్పొద్దు అంటున్నారు. లేదా కాలం ఎలా ఉంటుందో తెలియదు, రేపు పొద్దున వాడు ఒకవేళ నీ వాడు కోపం వచ్చిందనుకో నీ మీద ఏం చేస్తాడు, వాడు రహస్యాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు భాష్యం చూడండి ఏం చెప్తుంది. మన అందరికీ కూడా కొన్ని వ్యక్తిగత విషయాలు ఉంటాయి, అర్థమైంది కదా. మనందరికీ కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఉంటాయి, అవి వెలుగు చూడకూడదని చెప్పి మనం చేదరించుకుంటాం. వాటి మనలో ఉండేటువంటి కొన్ని వ్యక్తిగత విషయాలు అవి బయటికి తెలియదని మనం బయటికి తెలియకూడదని చెప్పి మనం అనుకుంటాం. ఎందుకంటే అవంటి మనకి ఇష్టం లేదు, మనమే వాటిని చిరాకు పడతాం అన్నమాట వాటి పట్ల. చాలాసార్లు మంచి పేరు కలిగినటువంటి వాడికి చెడ్డ పేరు కలిగినటువంటి వాడికి మధ్య భేదం ఏమవుతుందట అంటే, మంచివాడు వాడు నోరు మూసుకోవడం అనేది వచ్చేటవాడి. అంటే మంచి పేరు కలిగిన వాడికి చెడ్డ పేరు కలిగిన వాడికి ఉన్న తేడా ఏమిటంటేనట, వాడు ఎందుకని వాడికి మంచి పేరు ఉందట అంటే వాడు ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసాడు. వాడు చెడ్డ పేరు కలిగిన వాడు ఎందుకని చెడ్డవాడుగా పేరు గాంచుతాడంటే వాడికి ఎప్పుడు నోరు మూయాలో తెలియదు కాబట్టి. అవుతుంది కదా, ఎందుకంటే ఒక్కోసారి మనం నోరు మూసుకుని ఉండాలి అంతే, ఒక్కోసారి వాడు అంతగా మంచివాడు అవుతాడు. కానీ చెడ్డవాడు అనేది వాడికి ఎప్పుడు నోరు మూయాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలియదు కాబట్టి వాడు చెడ్డవాడు అవుతాడు. అది ఒకటే తేడా అంటున్నారు మంచివాడికి చెడ్డవాడు చెప్తున్నారు. ఈనాటికి కూడా భారతదేశంలో సాధువులు ఉన్నారట, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఓపెన్ బుక్స్ లాంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ గురించి రహస్యాలు ఏమి ఉండవు, అంటే వారి యొక్క వ్యక్తిత్వాలు మచ్చలేనటువంటివి అనమాట. వారికి దాచుకోవడానికి రహస్యాలు ఏమి ఉండవు. అలాంటి సాధువులు ఇంకా ఉన్నారు భారతదేశం. మరి ఆ విధమైనటువంటి అరుదైనటువంటి పరమహంసకి ఒక సజీవ ఉదాహరణ ఇవ్వాల్సి వస్తే మీరు చెబుతున్నారు ఏమంటున్నారంటే, హరిశౌరి ప్రభు రాసినటువంటి ఈ ట్రాన్సెండెంటల్ డైరీ అనేటువంటి గ్రంథం, అది ఎవరి గురించి, శ్రీల ప్రభుపాదుల వారి గురించి. ఆయన రాసినటువంటి ట్రాన్సెండెంటల్ డైరీ అనేటువంటి దినచర్య, అది ఒక అరుదైనటువంటి పరమహంసకి సజీవ ఉదాహరణ అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ ట్రాన్సెండెంటల్ డైరీలో హరిశౌరి ప్రభు ప్రతిరోజు శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారనేది రాశారండి.
అందులో మనకి చాలా

అదృష్టవశాత్తు మనం అసలు ఆ అరుదైనటువంటి పరమహంస యొక్క జీవితంలోకి మనం చూడగలం. ఎందుకంటే శ్రీల ప్రభుత్వ గారు ఎన్నడూ కూడా ఆయన ప్రతి క్షణాన్ని కూడా ఏది కూడా గోప్యంగా ఉంచలేదు. శ్రీల ప్రభుత్వ గారు ఏ పని చేసినా గోప్యంగా ఏది చేయలేదు. అంటే ఆయనని పరిశీలించనివ్వకుండా ఏ కార్యము చేయలేదే. అంటే ఏ సమయంలో ఎవరిని అనుమతించారనేది వేరే విషయం. ప్రతి పని బాహాటంగా చేశారని కాదు ఇక్కడ అర్థం. ఏ సమయంలో ఏం చేసినా రహస్యం అనేది లేనే లేదు అసలు అవుతుంది కదా. అందుచేత మరి ఒక సాధు పురుషుడు అనేటువంటి దానికి నిర్వచనం ఏమిటంటే ఎవరి యొక్క బయట జీవితాలు వ్యక్తిగత జీవితాలు ఒకే విధంగా ఉంటాయో వాడే సాధు అని చెప్పండి. అదే కదా, ఇది ఒక దివ్య పురుషుడి యొక్క నిర్వచనం అని చెప్పుకుంటున్నారు. ఏమిటంటే వాడి యొక్క సామాజిక జీవనానికి వ్యక్తిగత జీవనానికి తేడా ఉండదు. సామాజిక జీవనం వ్యక్తిగత జీవనం రెండు కూడా ఒక్కటే అని చెప్పుకుంటున్నారు. అది ఒక సాధు పురుషుడి యొక్క నిర్వచనం అని చెప్పుకుంటున్నారు. ఇది ఆరో శ్లోకం.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: అసలు భరతుడు కాని శత్రుఘ్నుడు కాని లక్ష్మణుడు కాని రామాజ్ఞని ధిక్కరించడం అన్నది రామాయణంలో మీరు ఇక్కడ వరకు చూశారా? లేదు. రామాజ్ఞనే ధిక్కరించవలసినంత పరిస్థితి ఎలా రావాలి? చాలా సహజంగా తీసుకొచ్చేశారు. అందుకే నరుడి కథని నరుడి కథగానే అల్లారు. ఎంత అందంగా అల్లారంటే ఇందులోని సహజత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సహజత్వము అన్న మాట నేను అన్నాను కాబట్టి మీకు నేను ఒక ఉపమానం చెప్తే మీరు పట్టుకుంటారు. నేను రాముడి పాత్ర వేస్తున్నాను అనుకోండి, నా బిడ్డలిద్దరూ లవకుశల పాత్రలు వేస్తున్నారనుకోండి. నేను రాముడి పాత్ర వేస్తూ లవకుశులు ఎవరో నాకు తెలియదుగా, నా బిడ్డలు అని తెలియదుగా, రాముడికి లవకుశులు తెలియదు. కాబట్టి నేను ఆశ్రమానికి వచ్చాను, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి. నా బిడ్డలిద్దరూ లవకుశల వేషంలో ఉన్నారు. ఎంతటి తేజోమూర్తులు, ఎవరి బిడ్డలో అన్నాను నేను. ఆ నాటకంలో ముందుకు వచ్చిన హరిప్రసాద్ గారు, గోపాలకృష్ణ గారు లేచి, మూర్ఖుడా, నీ బిడ్డల్ని నువ్వు గుర్తుపట్టలేవురా అన్నారు అనుకోండి, అయ్యానా అందం ఉందా అందులో? నేను నా బిడ్డలు ఇద్దరిని గుర్తుపట్టేశాను అనుకోండి, ఎరా ఎవరే బాకట్టేవరా వేషం అన్నారు అనుకోండి, ప్రేక్షకులు అందరూ ఏమంటారా? అక్కడ నేను నా బిడ్డల్ని ఎంత గుర్తుపట్టనట్టు ఉంటే అంత సహజత్వం, అవునా కదా? అదే నటన కదండి. సహజత్వం అనేటటువంటిది ప్రాణం పోస్తుంది. ఎప్పుడు సహజత్వం ఎక్కడ నుంచి ప్రాణం పోస్తుంది? ఇప్పుడు కథకి మహాపతివ్రత అయిన సీతమ్మ నరకాంతగా మీరు ఊహించండి. కాశ్యప ఆవిడ దేవతాస్త్రీ అండి, త్రికాలవేదండి, అది పక్కన పెట్టండి. హా సీత, హా లక్ష్మణ అని ప్రాణం పోయేటప్పుడు ఉన్నటువంటి బాధతో రామకంఠంతో అరిచినటువంటి మారీచుని యొక్క కేక విన్న సీతమ్మ ఏమనుకుంటుంది? అయ్య బాబోయ్, అంత పెద్ద కేక వినపడుతోంది, ఆయనకి ఏం ప్రమాదం వచ్చిందో అనుకుంటుందా? ఏమీ అవద ఆయనకంటుందా? నేను అన్నది ఇదే, ఏమీ అందాయనికి అంటుంది అని మీరు అన్నారనుకోండి, అలా అనాలండి అని మీరు అన్నారనుకోండి రామాయణంలో, నేను మా అబ్బాయిని అమ్మాయిని గుర్తుపట్టాలని చెప్పినట్టు. అలా అనకూడదండి అని మీరు అన్నారనుకోండి, సహజమండి అది, భార్య ఎలా గుర్తుపడుతుందండి? అయ్యి బాబోయ్, మా ఆయన అంత కష్టంలో ఉన్నారు కాబట్టి నేను పరిగెడుతున్నాను అంటుందా? లక్ష్మణ వెళ్ళు రక్షణకు అంటుందా? క్షత్రియుడు పక్కన అన్ని తెలుస్తున్నవాడు కాబట్టి తమ్ముడిని నువ్వు వెళ్ళు ముందంటుంది. వదిలే నీకెలాగంటే నాకేమయ్యా బాబు, నేను శుభ్రంగా ఉన్నాను, నాకెవరు ఇప్పుడు ఇక్కడ గొడవే ఉంది, ఎవడ రాక్షసుడు లేడు, మీ అమ్మాయి బాధపడుతున్నారు వెళ్ళంటుందా? లేకపోతే అవునవును నాకేమైనా అయిపోతుందేమో, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళక వస్తూ వస్తావు, లేకపోతే లేదు మీ అమ్మాయి అంటుందా?

0: మహాపతి వ్రత వెళ్ళమనే అంటుంది. ఈ సహజత్వంతో రామాయణం ప్రకాశించింది. మీరు ఇది అర్థం చేసుకోవాలి. అత్యంత కీలక ఘట్టం ఎవరికో తెలుసా అండి? సీతారామ లక్ష్మణులకే కాదు, చదివే శ్రోత కూడా. రామాయణం చదివే శ్రోత కూడా ఇక్కడ రామాయణాన్ని యథార్థంగా అలాగే నరుడి యొక్క కథగానే భావించి చూడవలసి ఉంటుంది. అలా చూడడంలో మీరు విఫలమైపోయారనుకోండి, ఇక్కడ రామకథ ఏమైపోతుందంటే కృతకంగా ఉందండి అనిపిస్తుంది మీకు. అలా అనిపించకూడదు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఆ సహజత్వం అన్న దాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకునే రామాయణాన్ని చదవవలసి ఉంటుంది. కాబట్టి అర్థస్వరంతు తం భర్తు విజ్ఞాన సదృశం వని ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. అంతే కదండి ఏ భార్య అయినా అనేది. పెద్ద కేక వినపడింది, హా సీత హా లక్ష్మణ. అయ్యయ్యో అడవిలో మీ అన్నగారు పెద్ద ఆర్తనాదం చేస్తున్నారు, లక్ష్మణ తొందరగా బయలుదేరు అందావిడంతే. నహి మే హృదయం స్థాని జీవితం వావతిష్టతి క్రోశత పరమార్థస్య శ్రుతశబ్దో మయా భృశం అత్రందమానంతువనే భ్రతరం త్రతుమర్హసి. వెళ్ళు లక్ష్మణ వెళ్ళు అంటే ఆయన ఏం కదలలేదు ఇంకా. అయ్యయ్యో అరణ్యంలోంచి మీ అన్నగారు రక్షించు రక్షించు అన్న అర్థం వచ్చేటట్టుగా అరుస్తున్నాడు. హా సీత హా లక్ష్మణ అని ఎంత ప్రమాదం వచ్చిందో ఆయనకి. వెళ్ళు తొందరగా ఇంకా నిలబడతాయటి కదులు అందావిడ. అనదండి ఆ మాట భార్య అంటుంది. అనదు అని ఎవరైనా అనగలమా ఈ కథలో? కాబట్టి కదులు అందావిడ. నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమవాచ తతస్తత్ర కుపితా జనకాత్మజ. కదలలేదు లక్ష్మణుడు. ఎందుకు కదలలేడిట? వాల్మీకి రామాయణంలో ఓ గమ్మత్తుంది, మనం ఏమీ పెద్ద తీర్పులు చెప్పక్కర్లేదు. ఎవరు ఎందుకు కదలలేదో ఆచమనం చేస్తే మనసులు కూడా తెలుసుకోగలిగిన వాల్మీకి మహర్షి ఉన్న సత్యాన్ని ఆయనే చెప్తారు. భ్రాతురాజ్ఞాయ శాసనం, తన అన్నగారు ఏది చెప్పాడో అది ఆయనకి శాసనం. ఆయన ఆజ్ఞాపించి వెళ్ళాడు, నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. నేను వచ్చే వరకు అన్నమాట బాగానే ఉంది కదండి. ఇప్పుడు అక్కడ ప్రమాదంలో ఉన్నాడు కదా, మరి వస్తాడో రాడో అన్న అనుమానం కదా ఉంది. అనుమానం సీతమ్మకు ఉంది, లక్ష్మణుడికి ఉందని మీకు ఎవరు చెప్పారు? లక్ష్మణుడికి లేదు. లక్ష్మణుడి అనుమానం ఏమిటంటే మొదటి నుంచి శంకమానస్థుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ అన్నారు మహర్షి. అనుమానాస్పదంగా ఇది రాక్షస మాయా అని గమనించి అనుమానంతో చూస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. ఆయన దృష్టికోణం అంటే ఉంది, మా అన్నయ్యనెవ్వడూ చెనకలేడు, ఎవడో రాక్షసుడు సీతమ్మ కాపద కల్పించడం కోసమే నన్ను ఇక్కడి నుంచి కదపడానికి అలా అరిచాడు, లెక్క కట్టించాడు లక్ష్మణుడు. ఆయన కట్టిన లెక్క ఖచ్చితమే అనడానికి ఈయన మారీచుడు అని ఆయన చెప్పాడు. మారీచుడే అయ్యాడా లేదా? అయ్యాడు. అదే లక్ష్మణుడు మళ్ళీ లెక్క కడుతున్నాడు, సీతమ్మకి ఉపద్రవం తేవడానికే నన్ను కదపడానికి ఎవడో ఇచ్చాడు కాబట్టి ఆయన కదలలేదు. ఇప్పుడు రాక్షసమాయ భగ్నం అవ్వాలంటే తను కదలకూడదు, కాబట్టి తను కదలలేదు. కానీ కుపితాజనకాత్మజ, చాలా కోపం వచ్చినటువంటి సీతమ్మంది, నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం. ఆ మనసులో అన్నగారి మాట పట్టుకుని ఉండాలని నిలబడిపోయినటువంటి లక్ష్మణుడి వంక తిరిగి, ఇచ్చసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్మమత్కృతే నూనం నానుగచ్చసి రాఘవం. నీకు నా మీద ఆశ ఉంది, అందుకే అక్కడ అన్నగారు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నువ్వు వెళ్ళటం. అన్నగారికి ఏదైనా ప్రమాదం వచ్చి అన్నగారు పడిపోయినా వెళ్ళటం ఇక్కడ నా కోసం, నన్ను పొందడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్ప అక్కడ అన్నగారిని రక్షించాలన్న ఉద్దేశ్యం నీలో లేదు, అందుకే నువ్వు ఇక్కడే నిలబడ్డావండి. మారీచుడైనా కదపలేకపోయాడేమో కానీ వదినమ్మ మాట కదిపేస్తుంది లక్ష్మణుణ్ణి. కాబట్టి సీతమ్మంది, కిం హి సంశయమాపన్ని తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యం హితిష్టంత్యా యత్ ప్రధానాస్తమాగత. నువ్వు ప్రధానంగా ఎందుకు వచ్చావు అరణ్యానికి? రాముడి వెంట ఉండడానికి, రామునికి పక్కన చేదోడు వాదోడుగా ఉండడానికి వచ్చావు తప్ప నాకు రక్షణగా ఉండి రాముణ్ణి వదిలేయడానికి నువ్వు రాలేదు. మరి ఇవాళ రాముడు ఆపదలో ఉండి హా సీత హా లక్ష్మణ అని నీ పేరు కూడా పెట్టి పిలిస్తే నువ్వెందుకు కదలటం లేదు? నన్ను రక్షిస్తానంటావేమిటి? ఇక్కడ నన్ను రక్షించడానికి నాకేం ఆపద వచ్చింది? నాకేం రాలేదే?
1: పరిగెత్తుకెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నాడో చూసి రావలసిన వాడివి, చూసి రాకుండా నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను, నీకేమైనా అయిపోతుందంటే.

నాకేమన్నా అవడానికి ఏముంది ఇక్కడ శంక? అసలు ఏమీ లేదుగా, నా దగ్గర ఉంటానంటాయంటే. నువ్వు తప్పకుండా ఏదో మనసులో పెట్టుకునే ఇక్కడ ఉంటున్నావు, మీ అన్నకి ఆపద కలగాలనే ఉన్నావు, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నీ ప్రధాన కర్తవ్యం అక్కడికి వెళ్ళడం, వెళ్లకుండా ఇక్కడ నిలబడతావేంటి, వెళ్ళు వెంటనే అంటే. లక్ష్మణుడు రెండు చేతులు జోడించి నమస్కరించి సీతమ్మతో అన్నాడు, అమ్మా దేవి, దేవమనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నస విద్వేత శోభని యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం అవధ్య సమరే రామో నైనం తం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. అమ్మా నేను నీతో యథార్థం చెప్తున్నానమ్మా, నన్ను అర్థం చేసుకో తల్లి. రాముణ్ణి నాగులు అసురులు గంధర్వులు దేవతలు మానవులు రాక్షసులు ఈ మూడు లోకములలో దేవతలందరూ ఇంద్రుడితో సహా కట్ట కొట్టకొచ్చి రాముడి ముందు నిలబడినా, ఆయన భుజ పరాక్రమం ముందు నిలబడరమ్మా, వీగిపోతారు. కానీ తల్లి, ఎవడో రాక్షసుడు మాయలు కల్పించాడు, నా మాట నమ్ము, ఇది దండకారణ్యం. కరుడు మొదలైన వాళ్ళని రాముడు చంపినప్పటి నుంచి వాళ్ళు మనసులో పగ పెట్టుకున్నారు అన్నయ్య మీద. ఏదో ఉపద్రవం తేవడం కోసమేనమ్మా ఎవడో మాయాకంఠంతో అరిచాడు రాముడి కంఠంలా. రాముడికి ఆపద రాదు, రాముడు అలా ఎప్పుడూ అరవడు. నచ తస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్కృత గంధర్వనగర ప్రఖ్య మాయాసా తస్య రాక్షస. ఎవడో రాక్షసుడు మాయలు పన్ని అరిచాడని నన్ను నమ్మమ్మా అన్నాడు. తల్లండి, నువ్వు ఇలా కావాలని నీకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు, కానీ మేకవన్యపులు లాంటి శత్రువైన నిన్ను తెలియక రాముడు వెంట వచ్చేందుకు అంగీకరించాడు. నువ్వెందుకు వచ్చావు అన్నది రెండు కారణాల వల్ల నాకు ఇప్పుడు బలపడుతోంది. ఈ రెండు కారణాల వల్లే నువ్వు వచ్చావు. సుదుష్టస్త్వం వనే రామం ఏకం ఏకోను గచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేనవా. ఒకటి, రాముని వెంట వచ్చినట్టు వచ్చి ఒక్కడే ఉన్న రాముడు ఎప్పుడు మట్టు పెట్టబడతాడా అని చూస్తూ, రాముడు మట్టు పెట్టబడిన తరువాత నన్ను పొందాలని రాముడి వెంట వచ్చి ఉండి ఉంటావు. లేకపోతే ప్రయుక్తో భరతేనవా, హాని తలిపి రాముడు అరణ్యవాసానికి వచ్చి 14 ఏళ్ళు పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడేమోనని భరతుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు. నువ్వు అన్నయ్య వెనకాతలే రక్షణకి వెళ్ళినట్టుగా వెళ్ళి అన్నయ్య మరణించేటట్టు చూడు అని చెప్పుంటాడు వెనక్కి రాకుండా. అందుకని మీ అన్నయ్య మరణించేటట్టు పన్నాగం ఏదో నువ్వే చేసావు. భరతుని యొక్క కోరిక పేరకైనా వచ్చావు, నా మీద కోరికతోనన్నా వచ్చావు, అందుకే నువ్వు కదలటం లేదు. లక్ష్మణ, మీ అన్నకి జరగరానిది జరిగితే నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావు. సమక్షం తప సౌమిత్రే ప్రాణాంస్త్యక్ష్యే న సంశయ రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. నిజంగా రామచంద్రమూర్తికే ఏదైనా జరగకూడని జరిగితే లక్ష్మణ, నీ సమక్షంలోనే నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప రాముడు లేకుండా క్షణం కూడా నేను ఈ భూమి మీద బతకను అని తెలుసుకో. ఉపశృణ్వంతుమే సర్వే సాక్షిభూతావనే చరాహ న్యాయవాధీ యథా న్యాయం ఉక్తోహం పరుషం తయా. లక్ష్మణుడు అంటున్నాడు, అమ్మా నేను త్రికరణ శుద్ధిగా పరమభక్తితో పరమగౌరవంతో మాట్లాడాను, నేను ఎటువంటి వాణ్ణో ఎందుకు వచ్చానో నీకు తెలుసు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ములుకులు కలిగినటువంటి బాణములు చెవులలోకి తగిలితే ఎలా ఉంటాయో అంత బాధ కలుగుతోంది. అమ్మా అంత అనరాని మాటలు ఇవాళ నువ్వు నన్ను అనేశావు కాబట్టి తల్లి ఇక నేను ఇక్కడ ఉండను, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నిమిత్తాని హి ఘోరాణి యాని ప్రాతుర్భవంతి మే అపిత్వాం సహరామేణ పశ్యేయం పునరాగత. నా బాధల్లా ఒకటేనమ్మా, వదినమ్మా మీ ఇద్దరిని కలిపి సేవించుకుంటున్నాను. నేను వెళ్ళి రాముడితో వచ్చిన తరువాత మీ ఇద్దరిని కలిపి సేవించడం ఇక నాకు కుదురుతుందా? కలిసి చూస్తానా సీతారాములు, ఇదొక్కటే నా బెంగ తప్ప నాకింకేం బెంగలేదమ్మా అంటూ ఆయన అన్నాడు, ఈ వనదేవతలందరూ సాక్షి, రామాజ్ఞని నేను ఇవాళ ఎందుకు ధిక్కరిస్తున్నానో, ఎందుకు రామాజ్ఞని ఉల్లంఘించి వెళ్ళిపోతున్నానో, నేను ఈ మాటలు వదినమ్మ అంది అని రేపు అన్నయ్యకి ఏమని చెప్పుకోను, ఇంత మాటలు అందని చెప్తున్నావా వదిలేసి వచ్చి అని రాముడంటే నాకెవరు సాక్షి, ఎవరున్నారు చెప్పడానికంటే
నేను వచ్చేటప్పటికే నువ్వు

0: ఉండవు చెప్పేస్తున్నాడు లక్ష్మణుడు.
1: అలా ఎందుకు జరుగుతుందయ్యా, రాముడు వచ్చిన తర్వాత నేనే పంపించానని చెప్తానడానికి నువ్వు ఉండవమ్మా, నిన్ను రాక్షసుడు అపహరిస్తాడు చెప్పేస్తున్నాడు ఆయన.
0: కాబట్టమ్మా నాకు వనదేవతలు సాక్షి, ఆ వనదేవతలే నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళాను అని తెలుసుకుందురుగాక. ఒక్కసారి ఆ వనదేవతల్ని సూర్యచంద్రుల్ని భూమిని ప్రార్థన చేశాడు.
1: సీతమ్మంది నువ్వింకా కదలడం లేదు, గోదావరీం ప్రవేక్ష్యామి వినారామేణ లక్ష్మణ అభంధిష్యే ధమాత్యక్ష్యే విషమే దేహమాత్మనః పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనం నత్వాహం రాఘవాదన్యం తదాపి పురుషం స్పృశే. రాముడు పక్కన లేకపోతే లక్ష్మణ ఏమనుకుంటున్నావో, నువ్వు నన్ను పొందవచ్చు అనుకుంటున్నావేమో, గోదావరిలో దూకి చచ్చిపోతాను, ఉరిపోసుకుని చచ్చిపోతాను, ఎత్తైన పర్వతం నుంచి కిందికి దూకి చచ్చిపోతాను, లేకపోతే తీవ్రమైనటువంటి విషాన్ని తాగి చచ్చిపోతాను, అగ్నిహోత్రంలో ప్రవేశించి చచ్చిపోతాను, తప్ప పరపురుషుణ్ణి నా పాదంతో కూడా స్పృశించను అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. ఇది లక్ష్మణమాశ్రుస్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యాం మృతతి దుఃఖాత్ ముదరం ప్రజఘానః. ఆ తల్లి పరమ దుఃఖంతో లక్ష్మణుడితో ఈ మాటలంటూ రాముడికి ఏదో ఉపద్రవం జరిగిపోయిందనేటటువంటి శోకంతన్ని ఆవహించి ఇంత శోకంలో లక్ష్మణుణ్ణి కూడా శంకించేసి లక్ష్మణుడు కదలలేదన్న బాధతో తన కడుపు మీద రెండు చేతులతో గట్టిగా బాదుకుంటూ ఏడుపు మొదలెట్టింది. వెంటనే లక్ష్మణమూర్తి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణ కృతాంజలి కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాణో బహుశస్య మైథిలీం జగామ రామస్య సమీపం ఆత్మవాన్. ఆయన అంజలి ఘటించి సీతమ్మకి నమస్కరించి అమ్మా నేను వెళుతున్నానమ్మా అని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ వంక చూస్తూనే వదినకి ప్రమాదం రాదు కదా, ప్రమాదం రాదు కదా అని భయపడుతూ ఆశ్రమ ప్రాంతానికి దూరంగా వెళ్ళలేక రాముడు ఎటు వెళ్ళాడో అటువైపుగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ అవకాశం కోసమే కదండి ఎదురు చూస్తున్నాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, తొందర పడిపోయి సీతమ్మ అధిక్షేపించేసింది అని తీర్పు చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా అండి, మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ జరగవలసినటువంటి అవతార ప్రయోజనం ఒకటి ఇమిడి ఉంది. అవతార ప్రయోజనం ఎలా జరుగుతుంది అన్నది మహర్షి స్పష్టంగా మారీచస్య మహాత్మనః అంటూ సీతమ్మ కదిలిన తరువాతే రావణ సంహారం జరుగుతుంది తప్ప తనని తాను రక్షించుకోగలిగిన తేజస్సు ఉన్నదైనా సీతమ్మ తనని తాను రక్షించుకోదు, ఆమె రామణుని చేత తీసుకుపోబడుతుంది లంకకి అని స్పష్టంగా చెప్పిస్తున్నారు మనకి. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది, సీతమ్మ నరకాంత కాదు. మీరు ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే అంగీకరించకుండా ఉండడానికి మనకు అవకాశం లేదు. వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు, లంగలా దుద్ధితామయ అని చెప్పారు. ఆమె భూమిని చీల్చుకుని పైకి లేచినటువంటి తల్లి, కాబట్టి ఆమె అయోనిజ, ఆమె నరకాంత కాదు. ఆమె ఎప్పుడైనా మాట్లాడితే భుంజ్వానాం మానుషాం భోగాన్నంటుంది, నేను మనుషులు అనుభవించేటటువంటి సుఖాలు అనుభవించానంటూ ఉంటుంది. మనుషులు అనుభవించే సుఖాలు అనుభవించినట్టు మనిషి అనుభవించే సుఖాన్ని అనుభవించినట్టు నేను ఏసీలో ఉన్నానని అంటాను, అంతేకాని మనుషులు అనుభవించే ఏసీ నేను అనుభవించానంటానా? నువ్వు మనిషి కాకపోతే అలా అనాలి. సీతమ్మ నోటి వెంట ఈ మాట తరచూ వస్తుంటుంది. ఇప్పుడు రావణుడితో కూడా చెప్తుంది ఆ మాట ఆవిడ, నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో మనుషులను అనుభవించే భోగాలు అనుభవించానంటుంటుంది. ఆవిడ నరకాంత కాదు, నరకాంత కానిది నరకాంతగానే నిలబడింది అయోనిజ, కానీ

కానీ నేను తపస్సు చేస్తున్నాను, రాముడు వచ్చి రక్షించాలి తప్ప నన్ను నేను రక్షించుకోనంది. కాబట్టి ఇప్పుడు సీతాపహరణం జరిగి తీరాలి. సీతాపహరణం జరగడానికి ఉన్న ఏకైక ప్రతిబంధకం లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి కదలడం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది రావణుడు ముందే ఊహించాడు. హా సీత హా లక్ష్మణ అను లక్ష్మణుడు వెడతాడు అన్నాడు. లక్ష్మణుడు తనంత తానన్నా వెడతాడు. లక్ష్మణుడు వెళ్లకుండా ఉండడానికి ప్రతిబంధకం రామాజ్ఞ. రామాజ్ఞని ధిక్కరించైనా వెళ్ళేటట్టుగా ఆ పరిస్థితుల్లో సహజంగా ఏ ఆడదైనా మాట్లాడి తీరవలసిందే. నేను ఇందాక మీకు ఆ మాట అందుకే ఉపమానంతో సహా మనవి చేశాను. అలా మాట్లాడకుండా సీతమ్మ ఏమీ అవదు రాముడికి, నాకు తెలిసి అన్నీ అందనుకోండి, ఖచ్చితంగా ఆమె నరకాంతగా నిలబట్టలేదని గుర్తు. ఒక నరకాంత తన భర్తకి దుర్గమమైన అరణ్యంలో అందున తానే పంపించి జింకని తీసుకురమ్మని పంపిస్తే, వెళ్ళిన వాడు అంత పెద్ద అరుపు అరిస్తే తన మనసులో ఒక బాధ ఉంటుంది, నేనే పంపించాను ఆయన్ని అన్న బాధ ఒకటి ఉండిపోతుంది. కాబట్టి లక్ష్మణ వెళ్ళు అనడంలో వెళ్ళకపోతే ఆ కోపంలో ఆవిడ ఏం మాట్లాడుతోందో తెలియని స్థితిలో, ఉన్నత స్థితిలో ఆవిడ అలా మాట్లాడితే అందులో మీరు వెంటనే తీర్పు చెప్పేసి దోషాలు పట్టుకోవలసిన అవసరం ఉండదు. నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం కుదరదు. ఏ ఆడదాని స్థితి అయినా అంతే. ఆడది అంటేనే, స్త్రీ అంటేనే అటువంటి సున్నిత హృదయంతో ఉంటుంది. ఏదైనా భరిస్తుందేమో కానీ భర్తకి ప్రమాదం వచ్చిందన్న అనుమానం వచ్చిన తర్వాత ఉన్న ఏకైక ఆసరా కదలకపోతే ఆవిడలో ఉన్నటువంటి సహనం చచ్చిపోయిన తర్వాత ఎంత కఠినమైన మాటలైనా నోటి వెంట వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ మాటలలోని కాఠిన్యం వెనక రాముని యందున్న ప్రేమని మీరు దర్శనం చేయవలసి ఉంటుంది అంతే. అంతకన్నా అందులో మీరు తీర్పు చెప్పడానికి ఏమీ లేదనే నేను అనుకుంటాను. అలా మీరు అనుకున్న నాడు రామకథ నరకథ అని చెప్పి మీరు చెప్పడానికి సాక్ష్యాలన్నీ నశించిపోతాయి. మీరు అలా చదివినప్పుడే, మీరు అలా చూసినప్పుడే రామకథలో ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు అనుభవించగలరు. లేని నాడు ఆ సౌందర్యం నశించిపోయి ఏమైపోతుందంటే అన్నీ ఇందుకు ఇలా జరుగుతాయి అని మీకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ ఘట్టంలో మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే, మారీచుడు లక్ష్మణుణ్ణి కదపలేడు, రావణుడు లక్ష్మణుణ్ణి కదపలేడు. ఏది కదపగలిగింది లక్ష్మణుణ్ణి? మాట కదిపేసింది. అప్పటి వరకు రామాజ్ఞని ఉల్లంఘించడం చేత కానటువంటి లక్ష్మణుడు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయాడు అంటే ఒక మాట కదిపింది. రామాయణం అంతా మాట చేత కదలికలే. నేను మీకు తరచు మనవి చేస్తున్నాను, ఒక కైకమ్మ అంత ప్రేమ కలిగింది క్రూరురాలు అయిపోయిందంటే మందరవాక్యానికి క్రూరురాలు అయిపోయింది. రావణుని యందు పుట్టకూడని బుద్ధి పుట్టింది అంటే శూర్పణక యొక్క మాటలకి పుట్టింది. మాటలు ఎంత దూరం పెడతాయో, ఒక్క మాట ఇచ్చినందుకు రెండు వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది. రెండు వరాలు ఇచ్చినందుకు దశరథుడు శరీరమే త్యాగం చేయవలసి వచ్చింది. మాట అన్నది ఎంత దూరం ఉంటుందో, మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం. కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది. అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాట మాట్లాడలేరు. ఒక్క మాట మీరంటే ఏమో అది ఎంత దూరం వెడుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్ప, అస్తమానం మాట్లాడుతుండడం, అస్తమానం క్షమించండి అంటుండడం, అయ్యయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండి అనడం సాధారణంగా ఉండదు. దిద్దుకోగలిగినటువంటి నిగ్రహ శక్తి వస్తుంది. అన్నిటికన్నా పొదుపుగా, అన్నిటికన్నా జాగ్రత్తగా మాట్లాడడం అన్నది అలవాటు పడాలి అంటే మీరు శ్రీరామాయణాన్ని చదవాలి. శ్రీరామాయణాన్ని చదివితే మాట విలువ మీకు తెలిస్తే ఈశ్వరుడు మీకు ఇచ్చిన వరం మీకు తెలుస్తుంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనే లేదు. అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే, ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు. ఆ మాట చేత రాజ్యాలు పడగొట్టగలడు, తాను ఖైదు కాగలడు, తన ప్రాణం తీసుకోగలడు, ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తి పెట్టి పొడిస్తే గాయం తగ్గే వరకే మనసం మీద పడుకుంటాడు. ఒక మాటకి జీవితాంతం పొడుచుకు చచ్చిపోవలసి ఉంటుంది, అంత బాధపడవలసి ఉంటుంది ఒక్క మాట. మాట విలువేమిటో, మాట ఎంత దూరం తీసుకెళ్లగలదో, మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే

మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్న సందేశం మీకు అందిస్తూ ఉంటుంది నరకథ అయినటువంటి రామకథ. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అదును కోసం ఎదురు చూస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. మీతో నేను మనవి చేశాను, ఆయన సమస్తమైనటువంటి మాయలు తెలుసున్నవాడు. కాబట్టి ఆ పర్ణశాల ప్రాంతంలోనే ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఎవరికి కనపడడు. రథసహితుడై ఉన్నాడు, రథంలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం కనపడిందో, సీతమ్మ ఒక్కతే ఉన్నదో, ఆయన ఉత్తర క్షణంలో రథం కనపడకుండా ఉంచి తాను మాత్రం భూమి మీదకి దిగి వేషాన్ని మార్పు చేసుకున్నాడు. మార్పు చేసుకున్నాడంటే ఆయనకేం మేకప్ కిట్టక్కర్లేదు, ఆయన సంకల్పంతో మారుతుంది. ఎలా మారుచుకుంటాడో తెలుసా అండి? లోకంలో అన్నిటికన్నా మీరు నమ్మదగినటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడూ అనుమానించడానికి అవకాశం లేనటువంటిది ఏమిటో తెలుసా అండి? సన్యాసి. ఎందుకు అంటే ఆయనకి సంకల్పం లేదు సన్యాసి. రోజు గురువందనంలో చెప్తాంగా, నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వ మానసహు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జ తయో విశంతి అని చదువుతుంటారు కదా ఆ కైవల్యోపనిషత్తులో. ఆయన తన కొరకు అని చేయడానికి ఇంకా తనకేం ఉండదు, ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉంటాడంతే సన్యాసి. కాబట్టి సన్యాసికి ఒకళ్ళది పొందుదామని కానీ ఒకళ్ళది తీసుకుందామని కానీ ఆయనకేమీ కోరికుండదు. ఆయన మరి ఎందుకు రావాలి అప్పుడు సన్యాసి? అంటే సన్యాసికో లక్షణం ఉంటుంది, గృహస్థ ఎక్కడికుంటే అక్కడికెడతాడు. ఎందుకు ఎడతాడు అంటే భిక్ష కోసం పెడతాడు. సన్యాసికి అధికారం ఉంది, ఆకలేస్తే గృహస్థ ఇంటి ముందుకు ఎడతాడు. భవతి భిక్షాందేహి అంటాడు. అంటే గృహస్థుకో ధర్మం ఉంది, ఏమిటో తెలుసా అండి? అలా వచ్చిన వాడికి అతిథి పూజ చేయాలి, తప్పకుండా పెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికే. సన్యాసి బ్రహ్మచారి ఎవరి మీద ఆధారపడి బతకాలంటే గృహస్థు మీద ఆధారపడే బతకాలి. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వచ్చాడు అనుకోండి, సీతమ్మ అనుమానపడదు. సన్యాసి అంటే ఇంత ఆందోళనలో ఉన్నా సరే ఉన్న ప్రమాదానికి తోడు ఇప్పుడు ఈయనకి అతిథి పూజ చేయకపోతే ప్రమాదం వస్తుందని మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తే దాపరికం లేకుండా జవాబు చెప్పేస్తుంది, ఎందుకంటే సన్యాసిని మనసులో కూడా శంకించరు ఎవ్వరూ. కాబట్టి కాషాయ దండ మాత్రేణ ఇతి పూజ్యోన సంశయ, కాషాయం కట్టుకున్నా దండం పట్టుకున్నంత మాత్రం చేత ఇతి పూజింపబడతాడు, అందులో సందేహం లేదు. ఇంకా అన్నీ విడిచిపెట్టేసిన వాడు రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి ఒక దొంగ రాజుగారి అంతఃపురంలో కన్నం వేసి దొంగతనానికి వెళ్ళాడు. వెళితే రాజు రాణి అంతఃపురంలో ఆయన వాళ్ళిద్దరూ పడుకుని మాట్లాడుకుంటున్నారు, ఒక్కతే కూతురు కదా ఎవరికి ఇద్దాం అని. రాణిగారు ఏదో చెప్తున్నారు, రాజుగారు అన్నాడు కాదు కాదు, ఒక సన్యసించినటువంటి వ్యక్తికి బతిమాలి బామాలి నేను నా కూతురుని పరిచారికగా ఇస్తాను, ఎందుకంటే అటువంటి సన్యాసిని సేవిస్తే చాలా గొప్ప. ఒక సన్యాసికి ఏ కోరిక ఉండదు కాబట్టి అటువంటి వాడికి నా కూతురునిచ్చి ఆ సన్యాసిని తీసుకొచ్చి రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. అంటే మరి కొడుకులు లేరుగా. ఇది విని దొంగ అనుకున్నాడు, ఇవాళ రాత్రి ఇక్కడ కన్నం వేసి పెట్టుకెడితే ఏమొస్తుంది. గుళ్ళో మెట్ల మీద రేపు కూర్చుంటే రాజుగారి దర్శనానికి వచ్చినప్పుడు చూసి పిల్లని ఇస్తాడు, చాలా వైరాగ్యం ఉన్నవాళ్ళే కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. రాజుగారు మర్నాడు వచ్చి చూశారు, చూసి ఏమయ్యా చాలా బాగుంది, తల తేజోవంతుడిగా ఉన్నావు, వచ్చిన సింహాసనం మీద కూర్చో అన్నారు. అంటే వెంటనే అతను అన్నాడు, చిచి ఒక్కసారి నిన్న నా కోరికతో కూర్చున్నాను కానీ రాజా ఈ బట్ట కట్టుకున్న తర్వాత ఇంకా కోరిక పోయింది నాకు వద్దన్నాడు. సన్యాసి అంటే అలా ఉంటుంది. అందుకే కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో సన్యాసి రూపంలో వస్తారు సత్యనారాయణ స్వామి. ఇప్పటికైనా వీడు నిజం చెప్తాడో లేదో చూద్దామని సన్యాసిని అడిగినా సరే లతాపత్రం చేయవన్నీ ఆకులు తీగలు అన్నాడు. అలాగే దొరుకుగాక అని ఆయన సంకల్పం చేశారంటే పడవ తేలిపోయింది. కాబట్టి సన్యాసిని అనుమానించడం అన్నది చేయకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ ధర్మ సూక్ష్మం ఉందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఉంటాడు. తెలుసుకుని ఉండడం చాలా మంచిది, దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటాడు. అంత గొప్ప సన్యాసిని వేషం కట్టచ్చా అని చూడు. పరమహంసే ఓ మాట చెప్తుండేవారు, వెనకటికి ఎవడో రామచంద్రమూర్తి వేషం వేసుకుని పగటి వేషగాళ్ళు ఉంటారు కదండి, ఇళ్ల ముందు నుంచి అలా వెడుతుంటే ఎవరో ఒక ఆయన వ్యాపారం చేసుకుంటున్నాయని బయటకు వచ్చి అబ్బా బలే కట్టేవరో వేషం నీకు బాగా నప్పింది వేషం ఇదిగో తీసుకోమని డబ్బులు ఇచ్చాడు నే పుచ్చుకోనన్నాడు. అని వెళ్ళిపోయి వేషం విప్పేసి వచ్చాడు. విప్పేసి వచ్చి ఏది ఇందాక డబ్బులు ఇస్తానన్నారు ఇవ్వండి అన్నాడు. ఎవరో ఇందాక పుచ్చుకోలేదే అన్నాడు, నేను రామపాత్రలో ఉన్నాను ఒకటి పెట్టడం తప్ప ఒక దగ్గర పుచ్చుకోనన్నాడు. అది ఆ లక్షణం ఆ పాత్రకు ఉంటుంది, ఆ విశిష్టమైనటువంటి స్థానాలు అవి.
కాబట్టి ఇప్పుడు ఆ

0: స్థానం యొక్క విలువ తెలిసి ఆ స్థానాన్ని సీతమ్మ గౌరవిస్తుంది కాబట్టి దగ్గరగా వెళ్ళడం తేలికవుతుంది. ఆవిడేం అరవదు, గౌరవిస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడుతుంది. పైగా ఒక సన్యాసిని గౌరవంగా మాట్లాడి ఆదరించకపోతే శాపవాక్కు విడిచిపెడతాడేమో అని భయపడుతుంది, అసలే భయంతో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళొచ్చు అనుకుని శిలక్షణ కాషాయ సంవీత శికీ ఛత్రీ ఉపానహి వామే చాంసే వసజ్యాధ శుభే యష్టి కమండలు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. ఆయన ఆ చేతిలో ఒక దండాన్ని పట్టుకుని, కమండలం పట్టుకుని, ఓ గొడుగు పట్టుకుని, ఒక సన్యాసి వేషం వేసుకుని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించాడు. సీతమ్మ తల్లి ఆయనకి స్వాగతం పలికి కూర్చోపెట్టింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది, పచనం చేసిన పదార్థం ఉంది తీసుకుంటారా అంది. నీకు ఇంకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములు ఉంటే చెప్పు, నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను, వాటిని నువ్వు తీసుకుని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించు అని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోనని పరమ మర్యాదాపురస్సరంగా ఆవిడ అతిథి పూజ చేసింది.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ ఆక్వా రైతు శ్రీ యువరాజు గారి ముఖాముఖి రెండో భాగం వింటారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు ఫిష్ వైజ్ మరియు మాంట్రేబే ఎక్వేరియం, సపోర్టెడ్ బై ఎస్మార్ట్ మ్యారిటెక్ మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కండక్టెడ్ బై ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సంస్థ.
1: దాని తర్వాత వచ్చేసి సీడ్ క్వాలిటీ. ఇప్పుడు ఈ పంటకు ప్రధానంగా ఏంటంటే సీడ్ ఎప్పుడైతే క్వాలిటీ ఉందో హాఫ్ ఆఫ్ ది సక్సెస్ ఇస్ గ్యారంటీడ్.
2: ఓకే,
1: మీకు సీడ్ లో ఎప్పుడైతే నాణ్యత లేదో మనం ఎన్ని ఏ ప్రయాసాలకు వచ్చినా ఎంత టెక్నాలజీ వాడినా దానిలో వ్యర్థమే. సో ఏంటంటే ప్రధాన సమస్య సీడ్, సీడ్ క్వాలిటీ. దాంతోపాటు మీరు చూస్తే ఈ ఫీడ్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో 70% ఓన్లీ ఫీడ్ కాస్ట్ అండి. సో ఏంటంటే ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది రీసెంట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. ఈ ఏదైతే రా మెటీరియల్స్ పెరిగిపోయినాయి ఉద్దేశంతో ఈ ఫీడ్ కాస్ట్ అనేది పెరిగిపోయినాయి. అయితే ఈ ఫీడ్ కాస్ట్ కానీ మెడిసిన్స్ లో మీకు 40-50% వరకు హైక్ అనేది రావడం జరిగింది. ఇది ఒక ప్రధాన సమస్య. రెండో సమస్య మీకు గుర్తించండి. ఇక మూడో సమస్య ఏంటంటే నీటి నాణ్యత. ఇక్కడ నీటి నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల వ్యాధులు ప్రబలిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అనుకునేవాళ్ళం థాయిలాండ్ లో వైట్ గట్ వచ్చింది, ఆ కంట్రీ అంతా కూడా క్రాప్ హాల్డ్ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవడానికి చాలా టైం పట్టింది. సో అదే వ్యాధులు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం. నీటి నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఇక్కడ ఈహెచ్పి ప్రబలిపి వస్తుంది. దాని తర్వాత మనం WSSV వైరస్ ని మనం అంటే ఒక సమాధానం లేని ప్రశ్న ఇప్పటి వరకు WSSV వైరస్ అంటే దానికి ఇప్పటి వరకు సొల్యూషన్ అనేది రాలేదు. ఒకవైపు వైట్ గట్ ఇది వరకు వేసవ కాలంలోనే వచ్చేది, ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా వైట్ గట్ అనేది వస్తుంది. సో ఈ వీటిలన్నింటికి ప్రధాన కారణం ఏంటంటే నీటి నాణ్యత.
2: ఓకే,
1: సో నీటి నాణ్యత అనేది ఒక ప్రాబ్లంగా మేము ఐడెంటిఫై చేసామండి.
2: ఓకే, గ్రేట్ సార్, చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి. సార్ ఇక్కడ నాకు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వినే ఎంతో మంది రైతులు మన ప్రోగ్రామ్ వింటూ ఉంటారు. సార్ నాకు కొన్ని అంశాలు లేక ఇప్పుడు మీరు కొన్ని కొన్ని సంస్థలను మీరు ఇక్కడ కోట్ చేశారు లేక ఏఎస్డిఎస్ అని చెప్పి, ఫిష్ వైజ్ అని చెప్పి. సో యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటాయి ఏఎస్డిఎస్ గురించి, వాటి గురించి అన్న కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా?
1: వీళ్ళు రైతులకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారండి. రైతులు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇటు క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కానీ లేదంటే సర్టిఫికేషన్స్లో కానీ లేదంటే

0: రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్
1: ప్రాబ్లమ్.
0: ఐడెంటిఫికేషన్ అని, వాటికి సొల్యూషన్స్ గైడ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనకు మనగా ఆలోచిస్తే దానికి సొల్యూషన్స్ రావు. ఎప్పుడైతే కొలాబరేట్ అవుతాం, మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటాం, వాళ్ళ యొక్క అంటే అదే ప్రాబ్లమ్ ని వాళ్ళ మైండ్ సెట్ లో ఆలోచిస్తే సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనేది వాళ్ళు ముఖ్యంగా తెలియజేస్తున్నారండి.
1: సో మళ్ళీ ఇందాక మీరు చెప్పినట్టు సహకారంతో పరిష్కారం,
0: సహకారంతో పరిష్కారం డెఫినెట్లీ అండి. అదే సహకారంతోనే ఈ సమస్యని మనం పరిష్కరించాలంటే ఖచ్చితంగా పరస్పర సహకారం, అదర్వైజ్ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోతాయండి.
1: ఓకే, యువరాజ్ గారు మీరు చాలా కాలంగా ఈ ఆక్వా రంగంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నానండి. అంటే ఇదివరకు రొయ్య సాగుకి లేకపోతే ఈ ఆక్వా పరిశ్రమకి ఇప్పుడు ఉన్న దానికి తేడా ఏమన్నా గమనించారంటారా?
0: అవునండి, మనం బేసిక్స్ మర్చిపోతున్నామండి. ఈ కల్చర్లో ఏంటంటే, ఒకప్పుడు మనం టైగర్ టైంలో మనం చూస్తే మనం ట్యాంక్ని ఎలా ప్రిపేర్ చేయాలి అని ఒక ట్రైనింగ్లో విన్నాం. అది సేంద్రియ పద్ధతుల్లో కూడా మనం చేసాం. ఈ మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అనవసరమైన రసాయనాలు వినియోగించడం ఇటు వరి వ్యవసాయంలోనే కాదండి, మన ఆక్వాకల్చర్ లో కూడా మీరు చూసుకుంటే న్యాచురల్ కొన్ని న్యాచురల్ పద్ధతులు ఉంటాయి. సో స్టార్టింగ్ మనం బేసిక్స్కి వెళ్ళినప్పుడు మనం ఈ కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే పద్ధతులు అవలంబించామో వాటి బ్యాక్ టు రూట్స్ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిందండి. ఎందుకంటే కొంతమంది మనం చూస్తున్నాం అనవసరంగా రసాయనాలని వినియోగించడం. ప్రధానంగా ఏంటంటే, ఒక ఇది ప్రజెంట్ పబ్లిక్ లో హెల్త్ అవేర్నెస్ అనేది బాగా పెరిగింది.
1: హెల్త్ కాన్షియస్
0: చాలా బాగా పెరిగింది,
1: అందులో ఈ కోవిడ్ తర్వాత ఇంకా
0: చాలా బాగా పెరిగింది. అయితే ఏంటంటే, మనకి చిన్న చిన్న అపోహలు కూడా ఉన్నాయండి. రొయ్యలు తినడం వల్ల మనకి ఏంటంటే ఏదో కొలెస్ట్రాల్ వస్తుందని, కానీ రొయ్యలు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ రావడం బట్టే ఇవాళ అమెరికా గానీ చైనా గానీ, చైనాలో మీరు ప్రొడ్యూస్ అయిన దానికంటే కూడా ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నారు. సో రొయ్యలు అంటే అంత మంచి పోషకాలు ఉన్నటువంటి విటమిన్స్ గానీ, సెలీనియం అనేది విటమిన్స్ గానీ, ఇటువంటివన్నీ మనం ఈ పంట ద్వారా మనం ఇస్తున్నాం. సో ఇంత మంచి పంటని మనం పండిస్తున్నాం అంటే మనం గర్వంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రిక్వైర్డ్ ఏదైతే మినరల్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, విటమిన్స్ కానీ కావాలో వాటిని అంటే వీఆర్ ఫీడింగ్ ద వరల్డ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు.
1: తర్వాత ఇప్పుడు మీలా ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఈ ఆక్వా రంగంలోకి రావడానికి కారణం ఏంటంటారు, అంటే ఇప్పుడు నిజంగా యువత అంతా కూడా ఏంటంటే ఆక్వా రంగం కానీ లేకపోతే వేరే వేరే బిజినెస్లోకి వెళ్దాం, అంటే వాళ్ళు చదువుకున్న చదువు వేరు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది వేరండి, సో ఎందుకు వాళ్ళకి అంత మొగ్గు చూపుతున్నారని మీరు అనుకుంటారండి?
0: అవునండి, అంటే ఈ ప్రజెంట్ అంతా స్టార్ట్అప్ యుగం అని చెప్పాలి కదండి. అంటే ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి మనం ఎంప్లాయర్ అవ్వాలనే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే స్టార్ట్ అయిందో, సో మనం కూడా చూస్తే మేక్ ఇన్ ఇండియా అన్నారు. సో వీటి ద్వారా కొంచెం అవేర్నెస్ అనేది వచ్చింది. అంటే మనం ఒక జాబ్ చేస్తే ఒకళ్ళ దగ్గర వర్క్ చేస్తాం, కానీ ఒకళ్ళ 10 మందికి జాబ్ కల్పిస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఫార్మర్ కూడా ఒక్కొక్క ఎంటర్ప్రెన్యూర్, ఎందుకంటే అతను ఆ చెరువు దగ్గర చేసే కల్చర్ వల్ల 10 కుటుంబాలకి ఇవాళ మీరు చూస్తే ఆక్వా కల్చర్ వల్ల కొన్ని లక్షల మంది లబ్ధి
1: పొందుతున్నారు,
0: జీవనాధారం అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో ఒక రైతు అనుకుంటున్నాం మనం, ఒక రైతు కల్చర్ చేస్తున్నాడని, కానీ ఇక్కడ ఈ పరిశ్రమను ఉపయోగించుకుని చుట్టూ ఉన్నటువంటి మన సొసైటీ, ఇటు మత్స్యకారుల కుటుంబాలు ఎంతో మందికి మనం జీవనోపాధి ఇస్తున్నాం. డైలీ వాళ్ళకి మనం పని కల్పిస్తున్నాం. ఇటు ఎక్విప్మెంట్ మిషనరీస్ సప్లై చేసేవాళ్ళు కానీ, లేదంటే చిన్న చిన్న అప్పుడు పడవలు తయారు చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత చెరువులు దగ్గర పనిచేసే బాయ్స్ కాడి నుంచి ఇటు మహిళలు, చెప్పాలంటే కనపడిన విషయం ఏంటంటే ఈ ఆక్వా కల్చర్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే మన ఇక్కడ ఆఫ్టర్ హార్వెస్ట్ ఈ ప్రాసెస్ చేసే కంపెనీలు అన్నిట్లోని 100కి 100% మహిళల వర్కర్స్ ద్వారానే అది సాధ్యం అవుతుంది. సో మనకి ఇక్కడ తెలియకుండా ఎంతో మందికి మహిళలకు మనం ఉపాధి కల్పిస్తున్నాం. ఇవాళ భీమవరం చుట్టుపక్కల ఎన్ని కంపెనీల్లో, అన్ని కంపెనీలలో కూడా ఎంతో మహిళలకి
1: మన రాష్ట్రాల నుంచి కూడా బయట
0: రాష్ట్రాలు
1: గ్రేట్ సార్. తర్వాత ఈ మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే కమ్యూనిటీ పబ్లిక్ ఫోరం, అదేవిధంగా ఈ కో డిజైన్ వర్క్షాప్లో ఇప్పుడు ఎన్నో అంశాలు జరుగుతూ ఉంటాయి కదా, అది మీ ఏదైతే జరిగిందో, సో మీ తోటి రైతులు ఉంటారు, సో వాళ్ళకి మీరు చెప్పాలి అనుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయంటారు?
0: ఖచ్చితంగానండి, ఇప్పుడు వీళ్ళు ఫిష్ వైజ్ కానీ ఎస్డిఎస్ వాళ్ళు వీళ్ళ సహకారంతో ఏదైతే కండక్ట్ చేస్తున్నారో దానికి మనం రైతులందరూ సహకరించాలి. ఎందుకంటే ఇది మన కోసం మనం చేసుకునే, మన కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు, కానీ మనం వాళ్ళ సహకారం తీసుకుని మనం అందరూ కూడా మన గురించి మనం ఆలోచించుకుని వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తీసుకుని ఈ సాగును మరింత ముందుకు తీసుకెళ్ళాలి.

0: రానున్న రోజుల్లో కూడా ఏప్రిల్లో కూడా వాళ్ళు వర్క్షాప్లు కండక్ట్ చేయడానికి మండలాల వైజ్గా రావడం జరుగుతుంది. సో దానికి మనం పూర్తి సహకారం అందించి మన రైతులు కూడా వారికి మన మన విషయాలని తెలియజేసి వారి నుంచి ఏదైతే మనం గైడెన్స్ పొందాలనుకున్నామో అవి తీసుకుని మరింతమంది రైతులకి ఈ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కానీ రిజిస్ట్రేషన్ అవగాహన కానీ తీసుకువెళ్ళి ఈ కల్చర్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: అది గ్రేట్ సార్. తర్వాత మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ దీంట్లో? అంటే ముఖ్యంగా మీ ఫ్యామిలీ చూడండి, ఏమైనా నష్టాలు వచ్చినప్పుడు కొంచెం అంటే మగవాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు ఉండలేకపోవచ్చు. ఎందుకు ఈ బిజినెస్ అని మానేచ్చు కదా, ఇంకోటి చేయొచ్చు కదా. సో ఇలాంటివి ఏమన్నా అలాంటివన్నా మీకు ఫ్యామిలీలో అరేంజ్ అయ్యి అంటారా ఎప్పుడన్నా?
0: ఖచ్చితంగా అండి, అన్ని అన్ని కుటుంబాల్లో కూడా ఈ ఆర్థిక పరిపుష్టి గురించి ఆలోచిస్తారు ఉంటారు. సో ముఖ్యంగా మహిళలు ముందుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనకి కుటుంబ నేపథ్యం కూడా సహకారం కావాలి ఖచ్చితంగా, మీరు చెప్పినట్టు. సో రై రైతులందరికీ కూడా నిజం చెప్పాలంటే వాళ్ళు ఇవాళ చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాల యొక్క మద్దతునే చెప్పాలండి. యా, నష్టాలు వస్తాయి. నష్టాలు వచ్చినప్పుడే మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఎందువల్ల నష్టాలు వచ్చినాయి తెలుసుకుని, అప్పటి వరకు ఐకమత్యం లేకపోయినా సరే ఐకమత్యంతో ముందుకు వెళ్తేనే ఏదైనా అంటే కుటుంబంలో కూడా చూస్తూ ఉంటాం. మనకి నష్టాలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చుని అసలు ఈ సమస్యలకి పరిష్కారం ఎక్కడ ఉంది ఆలోచించి పరిష్కార మార్గాల వైపు వెళ్ళాలంటే ముందు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? కొంతమంది ఇప్పుడు సపోజ్ పబ్లిక్ గవర్నమెంట్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, కొంతమంది రైతుల్లో అవగాహన ఉండదండి. ఇప్పుడు సపోజ్ పాపం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంయుద్ధ యోజన పిఎంఎంఎస్వై మంచి స్కీమ్ అనేది ఉంది, కొంతమందికి పాపం ఈ అవగాహన తెలియదు. ఇటువంటి వర్క్ షాప్స్కి వెళ్ళడం వల్ల ఇటువంటి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. ఆ నాలెడ్జ్ని సాటి రైతులకు మనం పంచుకోవడం వల్ల ఎక్కడైతే ఇప్పుడు నాబార్డు ఉంది, నాబార్డులో కొన్ని కొన్ని వందల కోట్లు మనకి రైతు భాగస్వామ్యం కోసం నిధులు ఉంటాయి, ఎన్ఎఫ్డిబి అని. వీళ్ళ ద్వారా మనం ఎంపెడ అనేది ఒక ఎక్స్పోర్టింగ్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు ఒక మంచి పరిణామం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ విద్యుత్ సబ్సిడీ అనేది ఇస్తుంది. దానివల్ల కూడా మనం ఆక్వాకల్చర్ వైపు మనం ముందుకు అడుగులు
1: వేస్తున్నాం.
0: అది కూడా ఇంకా మిగిలిన అందరికీ కూడా సబ్సిడీ వైపు రావాలని మేము కూడా తరచూ గవర్నమెంట్ని అడగడం జరుగుతుందండి. పూర్తిగా అందరికీ వస్తే కనుక ఈ సాగును మరింత ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధి ఆక్వా ముందులో ఉంటుందని పూర్తిగా విశ్వాసిస్తాను.
1: గ్రేట్ సార్. చివరిగా ఒకే ఒక ప్రశ్న అండి, సో ఈ ఆక్వా సాగులోకి లేకపోతే ఒక ఆక్వా రైతుగా మారాలి అనుకుంటున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి?
0: ఆక్వా ఎప్పుడైతే ఆక్వా రైతుగా మనం మారాలనుకుంటామో ముందు అసలు బేసిక్స్ ఏంటి, ఆక్వాకల్చర్ ముందు స్టార్ట్ చేయాలంటే ఏ పద్ధతులు అవలంబించాలి, టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, ఎలా తెలుసుకోవాలి. మనం ఈ ఫస్ట్ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ట్యాంక్ ప్రిపరేషన్ కానించి మొదలు పెట్టాలండి. సో సీడ్ సెలక్షన్లో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి? సీడ్ సెలక్షన్లో ప్రధానంగా టెస్టులు, కొన్ని టెస్టులు ఉన్నాయండి. ఆ టెస్టులు చేసిన సీడ్ మాత్రమే స్టాక్ చేస్తే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో తర్వాత సాగు అవలంబించే క్రమంలో మనకి ప్రధానంగా ఫీడ్ ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఫీడ్ సద్వినియోగంగా ఎలా వినియోగించుకోవాలి, ఆ తర్వాత మెడిసిన్స్ విషయంలో కొంచెం అవేర్నెస్ కావాలి. ఎందుకంటే మెడిసిన్స్ అనవసరంగా రసాయనాలు వాడకుండా యాంటీబయాటిక్ పూర్తిగా నిషేధం ఈ యొక్క కల్చర్లో. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల ఇవాళ హెల్త్ కాన్షియస్ అందరికీ పెరిగింది. ఎంతో విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఈ ఆహారం ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు కాబట్టి మన బ్రాండ్ ఇండియాని ప్రమోట్ చేయాలంటే యాంటీబయాటిక్ ఫ్రీ మెటీరియల్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాన్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది కాబట్టి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బిల్డ్ చేయాలంటే మన రైతుల్లో ఖచ్చితంగా యాంటీబయాటిక్ లేని 100% నిషేధించి కెమికల్స్ రసాయనాలు తగు మోతాదులో మాత్రమే వాడి వెళ్ళాలి. ఇలా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడూ ఉంటాయి. సో ఈ మనం ఇటువంటి ఏఎస్డిఎస్ సహకారం కానీ ఫిష్ వైజ్ కానీ ఈ మాండ్రీ అక్వేరియం ఇలా ఎస్మార్ట్ మ్యారిటెక్ ఇలా కొన్ని ఎన్జిఓస్ ఈ ఆచార్య నాగరాజన ప్రొఫెసర్స్ అందరూ కలిసి ఒక ఒక చెప్పాలంటే ఒక యూనిట్గా ఏర్పడి రానున్న ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సాగు చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి సూచనలు సలహాలు ఇటువంటి సంస్థల ద్వారా మనం పొంది ముందుకు వెళ్ళాలని నా యొక్క ఆలోచన.
1: యువరాజ్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఎన్నో విషయాలు అంటే ఇప్పుడు ఆక్వా సాగుని నిజంగా ఎలా చూపెట్టారంటే మాకు ఓహో ఇలా కూడా చేయొచ్చుగా అన్న ప్రతి ఒక్క విషయాన్ని ఎంత

0: బాగా విడమర్చి విడమర్చి ఎంతో టైం తీసుకుని ఎంతో ఓపికతోటి ఓర్పుతోటి కూడా ఎన్నో మేము అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా మీరు ఎంతో బాగా ఆన్సర్ చేసి మీరు నిజంగా ఎంతోమంది రైతులకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సో అదే స్ఫూర్తి మరిన్ని ఇంకా ఇంకా ఇంకా మీరు కొనసాగించాలని, మీకు భవిష్యత్తులో వచ్చే ఆక్వా రైతులందరికీ కూడా ఒక మార్గదర్శకం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మా రేడియో స్టేషన్కి వచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి.
1: నాకు ఈ అవకాశం కలిగినటువంటి రేడియో విష్ణు 90.4 యాజమాన్యానికి మరియు ఏఎస్డిఎస్ ఫిష్ వైజ్ సంస్థలకు అందరికీ కూడా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో మా మనోభావాలను పంచుకునే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: ధన్యవాదాలు సార్. శ్రోతలందరూ, ఇంతవరకు రైతు నేస్తం కార్యక్రమంలో ఆక్వా రైతు శ్రీ యువరాజు గారి ముఖాముఖి రెండో భాగం ఇంతవరకు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1911 93.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
1: నల్ల జోడు పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
0: యూవి కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
1: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: Vishnu FM 90.4.
1: హలో లిస్టర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బా. మీరు వింటున్నారు రేడియో ఇష్టం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ అజయ్ చందన. లిస్టర్స్, మరి మనం ఈరోజు వెన్ను సమస్యల గురించి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మన శరీరంలో మెదడు వెన్నుకు సంబంధించిన బాహ్య అంతర్గత కారణాల వలన వెన్ను సమస్యలైన మెడ నొప్పి, వెన్ను నొప్పి, డిస్క్ సమస్యలు, సయాటిక, నడుం నొప్పి మొదలైనవి వస్తూ అవి క్రానిక్ డిసీజ్గా మారిపోవడం జరగవచ్చు. మానవ శరీరంలో వెన్నుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. మెదడు క్రింది భాగం నుండి మొదలై నడుము చివరి భాగం వరకు వ్యాపించుంటుంది. వెన్నుపాము పైభాగాన ఎముకలుండి లోపలి వైపున నరాలు రక్త ప్రసరణ సాగిస్తూ ఉంటాయి. వెన్నెముకలో ఉండే 33 పూసలు వెన్నుపాముకు ఎలాంటి హాని కలగకుండా ఎల్లప్పుడూ రక్షిస్తుంటాయి. వెన్నపూసల మధ్యన మెత్తటి డిస్కులుంటాయి, వీటినే మృదులాస్థి అని అంటారు. ఇవి వెన్నుపాము మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా అప్రమత్తంగా ఉంటాయి. వీటికి ఒక్కొక్క ప్రక్క నుండి ఒక్కొక్క జత చొప్పున మొత్తం 31 జతల వెన్నునాడులు బయటకు వస్తాయి. ఏ కారణంగానైనా వెన్నుపాముకు దెబ్బ తగిలినా, అక్కడ నరాలకు ఒత్తిడి ఏర్పడినా, వెన్నుపూసలు పెలిసెక్కినా, డిస్క్ జారినా, ప్రక్కకు తొలగినా, వెన్ను సమస్యలు మొదలై వెన్నునొప్పి, నడుము నొప్పి, కాళ్ళు చేతులు నొప్పులు, తిమ్మిర్లు మొదలైన లక్షణాలు బయటపడతాయి. వెన్నుపాము సంబంధించిన వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి. అవి సర్వైకల్ స్పాండిలైటిస్, లాబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, నడుం నొప్పి, సయాటిక మొదలైనవి. ఇప్పుడు మనం వెన్ను నొప్పి గురించి తెలుసుకుందాం. డిస్క్ల పనితీరులో సమన్వయం లోపించడం వెన్ను నొప్పికి ప్రధాన కారణం. తర్వాత దినచర్యల్లో అధిక శరీర శ్రమ, పనుల్లో గంటల తరబడి ముందుకు వంగి కూర్చోవడం, ఒత్తిడి కూడా కొన్ని కారణాలు. ఎక్కువగా అధిక బరువులు ఎత్తడం, సరైన పొజిషన్స్లో కాకుండా అధికంగా వ్యాయామం చేయడం వల్ల డిస్క్ ప్రొలాప్స్ బారిన పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వెన్నుకు సంబంధించిన వ్యాధుల్లో డిస్క్ జారడం అనే సమస్యకు అధిక శాతం మంది గురి కావడం జరుగుతుంది. ఈ డిస్క్ జారిన, ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైనా, వెన్నుపాము నుండి ప్రయాణించే నరాలపై ఒత్తిడి అధికమై వెన్ను ప్రాంతంలో పొడుస్తున్నట్లుగా నొప్పి, కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు మొద్దుబారినట్లుగా అయిపోవడం వంటి బాధలు ఎక్కువవుతాయి. ఇప్పుడు మనం నడుం నొప్పి గురించి తెలుసుకునే ముందు మీకోసం ఓ సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
2: లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నారు కదండి. ఇప్పుడు మనం నడుము నొప్పి గురించి తెలుసుకుందాం. వెన్నుకు సంబంధించిన వ్యాధుల్లో మరో రకం నడుము నొప్పి. దీనికి కారణం ప్రధానంగా సరైన పద్ధతుల్లో కూర్చోకపోవడమే. దీనివల్ల నడుము దగ్గరుండే కండరాలు డిస్క్ వాపు చెందడం, చిట్లడం వంటివి జరుగుతాయి. ఈ సమస్యలో ఉదయం లేచిన వెంటనే నడుము పట్టేసినట్లుగా అయిపోవడం, నడుము వంచితే నొప్పి ఎక్కువ కావడం వంటివి జరుగుతుంటాయి. వెన్ను నరాల మధ్య ఒత్తిడి అధికమైనప్పుడు నడుములో పొడి చేస్తున్నట్లుగా తిమ్మిరి, మంటలు ఉంటాయి. ఇలా నడుములో నొప్పి మొదలై అది తొడల్లోకి, కాళ్ళల్లోకి వ్యాపిస్తుంటుంది. ఇప్పుడు మనం సయాటిక నొప్పి గురించి తెలుసుకుందాం. సయాటిక అనే నరం వెన్ను భాగం నుండి మొదలై కాళ్ళు మొదలైన భాగాల ద్వారా అరికాళ్ళ వరకు వ్యాపించుంటుంది. ఈ నరంపై ఒత్తిడి పెరగడం లేదా దెబ్బ తగలడం, ఇంకా

మధుమేహం, డిస్క్ జారడం వలన విటమిన్ లోపం వలన కూడా ఈ నొప్పి వస్తుంది. ముందుగా నడుం నొప్పితో ప్రారంభమై తర్వాత తుంటి పాదం వరకు వ్యాపించడం దీని లక్షణం. లిజనర్స్, ఇప్పుడు మనం మెడ నొప్పి గురించి తెలుసుకుందాం. దినచర్యల్లో డెస్క్ వర్క్, కంప్యూటర్ ముందు వర్క్ చేయడం, ఎక్కువగా తల మీద బరువులు మోయడం, ఎక్కువగా మెడ వంచి పనులు చేస్తుండటం వలన మెడపై ఒత్తిడి అధికమవుతూ మెడలోని వెన్నుపూసలు అరుగుదలకు లోనవుతాం జరుగుతుంది. దీన్నే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. దీనివల్ల తలనొప్పి, తల బరువుగా ఉండటం, కళ్ళు తిరగడం, వికారం, భుజాల నొప్పులు, కండరాల్లో తిమ్మిర్లు, మంటలు మొదలైన లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చికిత్సా విధానాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ

0: సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
1: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీములు, ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
0: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
1: తాటి ముంజలు, ఆరోగ్యం యొక్క ఖజానాలు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదండి. ఇప్పుడు మనం చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. వెన్ను శాస్త్రచికిత్సలో దెబ్బతిన్న ప్రాంతంలో చర్మం మీద ఓ రంధ్రాన్ని చేసి దాని ద్వారా ఎండోస్కోప్ అనే సన్నని టెలిస్కోప్ వంటి పరికరాన్ని లోపలికి పంపి వీడియో కలుపుతారు. దీనివల్ల కంప్యూటర్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించే భాగాన్ని చూస్తూ శాస్త్రచికిత్స చేస్తారు. ఇటువంటి వెన్ను సంబంధిత శాస్త్రచికిత్సలను మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు. వ్యాధిని అన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఈ చికిత్స చేయవచ్చా లేదా అన్నది స్పైన్ సర్జన్ నిర్ధారిస్తారు. ఇప్పుడు మనం డిస్క్ ఓజోన్ థెరపీ గురించి తెలుసుకుందాం. ఓజోన్ న్యూక్లియోలైసిస్ ఇవాళ ఆధునికంగా శాస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ ప్రాముఖ్యత పొందింది. దీన్ని ఓజోన్ మరియు ఆక్సిజన్ మిశ్రమంగా 1989 మొదటిసారిగా ఇంజెక్షన్ రూపంలో గర్గా అనే అతని ఆధ్వర్యంలో ప్రయోగించబడింది. అప్పటి నుండి డిస్క్ ప్రొలాప్స్ సమస్యకు 150,000 మందికి ఈ చికిత్స చేయగా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా కనిపించకపోవడంతో ప్రస్తుతం అత్యాధునిక డిస్క్ సమస్యల నివారణగా దీన్ని ఆచరించడం జరుగుతుంది. నరాల సమస్యల వలన డిస్క్ వాపుకు గురై తీవ్రమైన నొప్పి కలిగించడం జరుగుతుంది. వాపును, నరాల సమస్యల్ని ఓజోన్ అరికడుతుంది. అసలు ఈ చికిత్స ఎవరు చేసుకోవాలి, ఎవరు చేయించుకోవాలి తెలుసుకుందాం. వెన్ను, మెడనొప్పులతో బాధపడుతున్న వారు 6 వారాల్లోపు తగిన మందులు, ఫిజియోథెరపీ వల్ల సమస్యల నివారణ కాని పక్షంలో ఎంఆర్ఐ పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారించుకుని ఈ చికిత్స చేయించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చికిత్స అనంతరం 1 వారం తర్వాత నుండి వెన్నెముక శక్తి కోసం ఫిజియోథెరపీలో బ్యాక్ ఎడ్యుకేషన్, స్ట్రెంథనింగ్, స్ట్రెచ్చింగ్ అనే వ్యాయామాలను 4 వారాల పాటు కోర్స్ లాగా చేయాలి. ఎలాంటి చర్మపు కోత అవసరం లేదు. చర్మం మీద ఎలాంటి మచ్చ పడదు. మత్తు ఇచ్చే అవసరం లేదు. హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. తక్కువ కాలంలోనే పనులు నిర్వహించుకోగలుగుతారు. పూర్తి ఆరోగ్య సంరక్షణ కలిగి ఉంటారు. ఓజోన్ థెరపీ వలన ఇతర మినిమల్లీ ఇన్వేజివ్ చికిత్సా విధానాలైన మైక్రో సర్జరీ, కన్వెన్షనల్ సర్జరీల్లో మాదిరిగా కాంప్లికేషన్స్ ఏమాత్రం ఉండవు. లిజనర్స్, మనం ఈరోజు వెన్ను సమస్యల గురించి, వాటికి ఉన్న చికిత్సా విధానాల గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ బావలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం, సైయింగ్ ఆఫ్. ఆజే చందన.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తులు తెలుసుకుందాం.

0: टीका तत्र परिदेवना.
1: ఈ సూక్తి యొక్క అర్థం, పశువులు, భార్య, పుత్రాదులు, ఇండ్లు, వాకిండ్లు ఇవి రుణాను సంబంధ రూపముగా వచ్చి రుణము తీరగానే మళ్లీ మనుష్యుణ్ణి వదిలిపోతూ ఉన్నాయి. అట్టి వాటిని గురించి ప్రాజ్ఞులు విచారించరు కదా అని ఈ సూక్తి యొక్క అర్థం.
0: లోకః పృచ్ఛతి సద్వార్తాం శరీరే కుశలం తవ కుతః కుశలమస్మాకం ఆయుర్యాతి దినే.
1: లోకులు కలిసినప్పుడు క్షేమమా, శరీరమున కుశలమా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కాని దినములతో పాటు ఆయుర్దాయం తరిగిపోతూ ఉండగా నేను కుశలంగానే ఉన్నాను అని ఎలా చెప్పగలను అని ఈ సూక్తి యొక్క అర్థం.
0: సుచీర్ణమన్నం సువిచక్షణః సుతః సుశాసితా స్త్రీ నృపతిః సుసేవితః సుచింత్యచోక్తం సువిచార్య యత్కృతం సుదీర్ఘకాలేపిన యాతి విక్రయాం.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, బాగుగా జీర్ణమైన ఆహారం, వివేకి అయిన పుత్రుడు, సుశిక్షితురాలైన స్త్రీ, బాగుగా సేవించబడిన రాజు, ఆలోచించి చెప్పిన మాట, విచారించి చేసిన పని, ఇవన్నీ ఎంతకాలం గడిచినా విషఫలములు నెయ్యవు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తులు తెలుసుకుందాం.

ఈ శ్లోకం యొక్క అర్థం, గుణవంతులయందున్న సుగుణాలను కూడా దుష్టుడు దోషాలుగానే ఎంచుతాడు. బిడియ పడువానిని సోమరి అని, వ్రతశీలిని దంభాచార పరుడని, శుచిశీలిని కపటి అని, పరాక్రమవంతుని దయాహీనుడు అని, మౌనిని మతిపోయినవాడని, తేజవంతుణ్ణి అహంకారి అని, చక్కగా మాట్లాడగల వాణిని వాచాలుడు అని, స్థైర్యం గలవాడిని అశక్తుడని, ఈ రీతిన ప్రతి వారియందు దోషములనే ఎంచుట లోకములో దుర్జనులకు పరిపాటి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, ఇంటికి అతిథిగా వచ్చినను శత్రువుకైనా ఆతిథ్యం ఇయ్యవలను. నరకుడికే దరిచేరిన వాని నుంచి చెట్టు నీడను ఉపసంహరించదు కదా అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: ఈనాటి మన కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.

0: ये चैवं पुरुषाः कलासु कुशलाः तेष्वेव लोकस्थितिः।
1: ఈ శ్లోకం యొక్క అర్థం, తన వారి యందు దాక్షిణ్యము, సేవకుల యందు దయ, దుర్జనుల యందు కాఠిన్యము, సాధుజనుల యందు ప్రీతి, పాలకుల పట్ల నీతి, పండితుల ఎడల రుజుత్వము, శత్రువుల పట్ల శౌర్యము, గురుజనుల యందు ఓరిమి, స్త్రీల పట్ల దిట్టతనము, ఇట్టి ప్రవర్తన కలిగి జీవిత కళయందు కుసురులైన వారి వల్లనే లోకమందు సుస్థితి కలుగుతూ ఉంటుంది అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

సాం. ఈ శ్లోకం యొక్క అర్థం, సత్సహవాసము వల్ల అనేక మంచి ఫలితాలు ఉన్నాయి. దానివల్ల బుద్ధి జాడ్యం వదిలిపోతుంది. అది సత్యమునే పలికిస్తుంది. ఆత్మ గౌరవమును నింపుతుంది. పాపపు ఆలోచనలను దూరంగా కొడుతుంది. మనస్సును నిర్మలమునరిస్తుంది. మంచి పేరును నలుదిశలా వ్యాపింపచేస్తుంది. మంచివారితో చెలిమి వల్ల కలుగని మంచి ఏమున్నది అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో మరికొన్ని సూక్తులు తెలుసుకుందాం.
2: లోభశ్చేదగుణేన కింపి సునత యజ్యస్తి కిం పాతకైః సత్యం చేత్ తపసా చ కిం శుచి మనో యజ్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం బలేన మహిమా యజ్ఞస్తి కిం మండనైః సద్విద్యా యది కిం ధనైరపయసో యజ్ఞస్తి కిం మృత్యునా.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, లోభమును మించిన చెడుగుణమును, కొండమును చెప్పుట కంటే పాపమును, సత్యవ్రతము కన్నా తపస్సును, మంచి మనస్సు కంటే తీర్థ ప్రయోజనమును, సౌజన్యమును మించిన బలమును, కీర్తిని మీరిన అలంకారమును, విద్య కంటే హెచ్చైన ధనమును, అపకీర్తి కంటే చావును లోకములో మరేవీ లేవు అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ಶಾಂತಿ ದುರ್ಭಿಕ್ಷಂ ಮರಣಂ భయం. ఈ సూక్తి యొక్క అర్థం, ఎచ్చట అయోగ్యులు పూజింపబడుతున్నారో, పూజనీయులు అవమానాన్ని నొందుతున్నారో, అచ్చట కరువు, మరణము, భయము ఈ మూడు ప్రమాదాలు తటస్థించుతాయి అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్.
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
2: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 మెగా హిట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం, కూచిపూడి నాట్యం, మరొక విద్యా కార్యక్రమం 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని సూర్య కుటుంబం పాఠం వింటారు.
1: దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న విద్యా కార్యక్రమాలు. 5వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం, కూచిపూడి నాట్యం.
2: జయా, అమ్మా జయా.
3: ఏంటమ్మా?
2: కూచిపూడి నాట్యం ప్రాక్టీస్ ప్రారంభిద్దామా?
3: అలాగేనమ్మా.
2: స్టడీగా నుంచొని ముందు దండం పెట్టుకోమ్మా. రెడీనా?

0: అమ్మా, ఈ దరువు ఎవరు రాశారమ్మా?
1: ఈ దరువు సిద్ధేంద్రుడు రాశాడమ్మా. సిద్ధేంద్రుడు రచించిన పారిజాతాపహరణం కూచిపూడి నాట్యానికి జీవం. అందులేదే ఈ దరువు.
0: అమ్మా అమ్మా, సిద్ధేంద్రుని గురించి కాస్త చెప్పవు నాకు.
1: చెప్తానమ్మా. కూచిపూడి వారికి కులపతి అయిన సిద్ధేంద్రుడు గొప్ప నాట్య శాస్త్రవేత్త. 15వ శతాబ్దంలో ఈ కూచిపూడి కళను ప్రాచుర్యానికి తీసుకువచ్చాడనమాట. సిద్ధేంద్రుల వారు యువకుడుగా ఉన్నప్పుడే సన్యాసం స్వీకరించి యోగి అయ్యాడు. ఈ సిద్ధేంద్రుడు కృష్ణ భక్తుడన్నమాట. తాను నమ్మిన మతధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రజలలో ప్రచారం చేయాలని భాగవత కళను ఉత్తమ సాధనంగా ఎన్నుకున్నాడు. కృష్ణుడి కథను ఒక గొప్ప ప్రబంధంగా రచించాడు. భామా కలాపంగా, హరికథగా ప్రచారం చేశాడు. అందుకే సిద్ధేంద్రుల వారిని కూచిపూడి భాగవతానికి మూలపురుషుడు అంటారు.

0: లలిత కళలు ఐదు కదా?
1: అవునమ్మా, లలిత కళలు ఐదు. ఈ లలిత కళలు మనకు ఆనందాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. ఒకటి కవిత్వం, రెండు సంగీతం, మూడు నాట్యం, నాలుగు శిల్పం, ఐదు చిత్రలేఖనం.
0: అమ్మా, అసలు ఈ కళ అంటే ఏమిటి?
1: కళకు నిర్వచనం చెప్పాలంటే, ఉత్తమ మానవ జీవితమే ఒక గొప్ప కళ. ప్రకృతియే ఒక కళ, కళయే ప్రకృతి. ప్రకృతిలో ఎక్కడ చూసినా మనకు కళే కనబడుతుంది. సృష్టిలోని సౌందర్యాన్ని గౌరవించడమే కళారాధన అంటారు. మానవ జీవితాన్ని రంజింపచేసేది, ఉత్తేజపరిచేది, వికసింపచేసేది కళ. కళారాధకుని ద్వారా ప్రకృతి తన రమణీయతను ప్రపంచానికి ప్రదర్శిస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని సుందరంగా, ఆదర్శవంతంగా, లలితంగా, కోమలంగా, ఆకర్షణీయంగా అభినయించడమే ఒక కళ. అర్థమైందా
0: అమ్మా? మరి లలిత కళల్లో నాట్యం కూడా ఒక కళ కదా?
1: అవును.
0: ఈ కూచిపూడి నాట్యం గురించి చెప్పమ్మా.
1: అలాగేనమ్మా. ఆంధ్రదేశంలో ఎంతో ప్రచారంలో ఉన్న భాగవత నృత్యానికి కూచిపూడి నృత్యం అని పేరు. ఇది లలిత కళల్లో ఒకటైన నాట్యానికి సంబంధించింది. ఈ కూచిపూడి నాట్యంలో స్త్రీలు పాల్గొనకూడదని సిద్ధేంద్రుల వారు సూచించారట. అందుకే కూచిపూడి నాట్య నాటకాలలో పురుషులే చాలా కాలంగా స్త్రీ పాత్రను ధరిస్తూ వచ్చారు.
0: అమ్మా, మరి నేను కూడా నేర్చుకోవచ్చా ఈ కూచిపూడి నృత్యం?
1: తప్పకుండా నేర్చుకోవచ్చు. ఆ రోజుల్లో స్త్రీలు పాల్గొనకూడదని, వీల్లేదని అన్నారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆ నిబంధనలో మార్పులు కూడా వచ్చి గత 3-4 దశాబ్దాలుగా స్త్రీలు కూడా కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్నారు. ఈ కూచిపూడి భాగవతాలు నృత్య నాటకాలు కావడం వల్ల వీటిలో పాల్గొనేవారు పాత్ర పోషణలో, వాటిని అభినయించడంలో ఎంతో కృషి చేశారు.
0: అమ్మా, కూచిపూడి నృత్యంలో ఒక్క పారిజాతాపహరణం ప్రదర్శించేవారా లేక ఇంకేమైనా ఉన్నాయా?
1: ఉన్నాయమ్మా. కూచిపూడి కళాకారులు ప్రదర్శించే పగటి వేషాలలో చెప్పుకోదగినవి బైరాగి వేషం, అర్ధనారీశ్వర వేషం, బాలింత వేషం మొదలైనవి కొన్ని. అయితే ఈ కూచిపూడి కళాకారులు 64 రకాల వేషాలు వేసేవారు. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా వీళ్ళు ప్రదర్శించే వేషాలలో అర్ధనారీశ్వర వేషం మాత్రం చాలా గొప్పది, చాలా కష్టమైంది.
0: ఎందుకమ్మా అర్ధనారీశ్వర వేషం గొప్పది, చాలా కష్టమైంది అంటున్నావు?
1: ఎందుకంటే ఒకే కళాకారుడు ఒకవైపు పార్వతీదేవి వేషాన్ని, మరోవైపు ఈశ్వరుడి వేషాన్ని ధరించి ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరుల లాస్యం, తాండవం ప్రదర్శించాలి. అందుకే ఆ వేషం గొప్పది, కష్టమైందిను. అయితే ప్రదర్శించే కళాకారుని ప్రతిభ మీద ఆధారపడి ఉంటుందన్నమాట.
0: అమ్మో, ఒకేసారి 2 వేషాలు ప్రదర్శించాలా?
1: కూచిపూడి కళాకారుడు యక్షగానాలు, వీధి నాటకాలు, భామా కలాపం ప్రదర్శించడంలో సిద్ధహస్తులు.
0: కూచిపూడి వారు ఏ నాటకాలు వేస్తారు?
1: చెప్తున్నా, కూచిపూడి వారు యక్షగానాలు, వీధి నాటకాలు, రామాయణం, భాగవత కథలు, ప్రహ్లాద, ఉషా పరిణయం, హరిశ్చంద్ర మొదలైన వీధి నాటకాలు కూడా ఎంతో గొప్పగా ప్రదర్శిస్తారు. పాత్రకు సరియైన పాటను, నాట్యాన్ని ప్రదర్శించడం వలన వీరు అనేక నృత్య రీతులను రూపొందించారు. కూచిపూడి వారి సంప్రదాయం నవరసాలతో నిండి ఉంటుంది.
0: అమ్మా, నాట్య రీతులు ఎన్నున్నాయి, వాటి గురించి చెప్పవు?
1: చెబుతానమ్మా. మన భారతదేశంలో భరతనాట్యం, కథక్, కథకళి, మణిపురి, ఒడిస్సీ లాంటి నాట్య రీతులు ఎన్నో ఉన్నాయి. అయితే మన తెలుగు వాళ్ళు ఎంతో గర్వంతో చెప్పుకునే కళ మాత్రం ఈ కూచిపూడి నాట్యం.
0: ఈ కూచిపూడి నాట్యం ఎక్కడ పుట్టిందమ్మా?
1: ఈ కూచిపూడి నాట్యం మన ఆంధ్రదేశంలోని కృష్ణా జిల్లాలో కూచిపూడి గ్రామంలో పుట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందింది. ఈ నాట్యాన్ని ఎందరో కళాకారులు ఎన్నో ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్నారు. కూచిపూడి వారి సంప్రదాయం ప్రకారం పురుషులు స్త్రీ వేషంలో అభినయించడం ఈనాటికీ కొనసాగుతోంది. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు సత్యభామగా, ఉషగా అభినయిస్తూ పలువురి కళాభిమానుల ప్రశంసలు ఈనాటికి అందుకుంటున్నారు.
0: అమ్మా, ఈ కూచిపూడి కళాకారులు పురాణ కథలే ప్రదర్శిస్తారా?
1: లేదమ్మా. ఈ రోజుల్లో కూచిపూడి కళాకారులు పురాణ కథలతో పాటు సామాజిక సమస్యలకు అద్దం పట్టే నృత్య నాటికలు కూడా ప్రదర్శిస్తున్నారు.
0: అవునవును, ఆ మధ్య రవీంద్ర భారతిలో శోభానాయుడు గారి చెండాలికి చూశాం కదా.
1: అవునమ్మా. ప్రముఖ నర్తకి శోభానాయుడు లాంటి వారు నేటి

0: సమాజంలోని సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని నాటకాలుగా రూపొందిస్తున్నారు. ఎంతో హృద్యంగా ప్రదర్శిస్తున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చండాలికా నాటికను ఎస్వి భుజంగరాయ శర్మ కూచిపూడి నాట్య సంప్రదాయానికి అనుగుణంగా రాశారు. ఈ నాటిక ప్రదర్శనే మనం ఆ రోజు చూసాం.
1: అమ్మా, కూచిపూడి నాట్యం గురించి ఇంకా చెప్పావు?
0: అలాగేనమ్మా, చెబుతాను. నువ్వు అంత ఇష్టంగా అడుగుతున్నావుగా, ఇంకా చెప్తాను, సరేనా? కూచిపూడి నాట్యంలో నాట్యం, గానం, నట్టుభంగం ఉంటాయి. గాయకుడు గానం చేస్తూ ఉంటాడు, నాట్యాచారుడు నట్టుభంగం చేస్తుంటాడు. గాయకుడు చేసే గానానికి, నాట్యాచారుడు వేసే తాళానికి అనుగుణంగా నాట్య కళాకారుడు లేదా కళాకారిణి అభినయిస్తూ నాట్యం చేస్తారన్నమాట.
1: అమ్మా, ఈ కూచిపూడి నాట్యానికి శిక్షణ కేంద్రాలు ఉన్నాయా?
0: ఎందుకు లేవు, ఉన్నాయమ్మా. ప్రముఖ నాట్యాచారుడు డాక్టర్ వెంపటి చినసత్యం గారు, నర్తకిమణి శోభానాయుడు గారు మన రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఈ కూచిపూడి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు.
1: అమ్మా, హైదరాబాద్ నగరంలో శిక్షణా కేంద్రం ఎక్కడుందమ్మా?
0: హైదరాబాద్ నగరంలో తెలుగు యూనివర్సిటీ వారు కూచిపూడి నాట్యం నేర్పిస్తున్నారమ్మా. ఇంకా కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో సిద్ధేంద్ర కళాక్షేత్రం వారు కూడా ఈ నాట్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి వారు జాతీయ స్థాయిలో కూచిపూడి నాట్య ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
1: అమ్మా, కూచిపూడి నాట్యం గురించిన సంగతులు చెబుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. అమ్మా, ఇంకా చెప్పమ్మా.
0: చెబుతూనే ఉన్నాను కదమ్మా. కూచిపూడి నాట్య కళాకారులు భరతుడు నాట్య శాస్త్రంలో చెప్పినట్టుగానే వేషధారణ చేసుకుంటారు. అందువల్ల ఈ కళాకారులు వేషధారణ ప్రాచీన రీతిలో పాత్రోచితంగా ఉంటుంది. కూచిపూడి నాట్య కళాకారుడు వీర శృంగార కరుణ హాస్యరసాలను పోషించవలసి ఉంటుంది.
1: అమ్మా, అన్ని రసాలను ఒకే నాటకంలో ప్రదర్శించాలా?
0: నవరసాలను ప్రదర్శించవలసిన అవసరం ఉందా లేదా అనేది ఆయా నాటక ఇతివృత్తం మీద ఆధారపడి ఉంటుందమ్మా. హరిశ్చంద్ర నాటకాన్ని తీసుకో. ఆ నాటకంలో హరిశ్చంద్ర, చంద్రమతి పాత్రలు కరుణరసం నుండి ప్రాధాన్యత కలిగి ఉంటాయి, అవునా? అదే ఉషా పరిణయంలో శృంగారం, వీరరసం ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇక ప్రహ్లాద నాటకం ఉంది చూడు, దీంట్లో వీర, రౌద్ర, కరుణ రసాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క నాటకంలో కొన్ని ప్రత్యేక రసాలు అవసరం ఉంటాయి. అయితే కూచిపూడి కళాకారులు మాత్రం నవరసాలను సాధన చేయవలసి ఉంటుంది.
1: అమ్మా, కూచిపూడి కళాకారుల గురించి కాస్త చెప్పవు.
0: కూచిపూడి నాట్యానికి మూల పురుషుడు అయిన సిద్ధేంద్రుల వారి తర్వాత కాలంలో చింతా కృష్ణమూర్తి గారు, పశుమర్తి కృష్ణమూర్తి గారు, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, ఇంకా ఎందరో కూచిపూడి కళాకారులు, నాట్యాచారులు ఈ నాట్యానికి సేవలు అందించారమ్మా. ఈ కూచిపూడి కళాకారులు ఉషా పరిణయం, క్షీరసాగర మథనం, పార్వతీ కళ్యాణం, భక్త ప్రహ్లాద వంటి నాటకాలు కళాత్మక దృష్టితోనే కాకుండా భక్తిభావంతో కూడా ప్రదర్శిస్తారన్నమాట. ఈనాడు కూచిపూడి నాట్యం భారతదేశ నాట్య రీతులలో కూడా ఒకటిగా చలామణి అవుతుంది. అది మన తెలుగు జాతికి గర్వకారణం, అవునా?
1: నిజమే అమ్మా, కూచిపూడి నాట్యం నేను నేర్చుకుని పెద్ద కళాకారిణి అవుతాను.
0: వెరీ గుడ్, చాలా సంతోషం. అమ్మా జయ, నీకు కూచిపూడి నాట్యం గురించి కొన్ని ముఖ్య అంశాలను చెప్తాను, సరేనా? లలిత కళలు 5. 1 కవిత్వం, 2 సంగీతం, 3 నాట్యం, 4 శిల్పం, 5 చిత్రలేఖనం. కూచిపూడి నాట్యం లలిత కళల్లో ఒకటైన నాట్యానికి సంబంధించింది. ఇక మానవ జీవితమే ఒక గొప్ప కళ. ఈ సృష్టిలోని సౌందర్యాన్ని గౌరవించడమే కళారాధన. కూచిపూడి భాగవతానికి మూలపురుషుడైన సిద్ధేంద్రుడు ఒక యోగి. 15వ శతాబ్దంలో కూచిపూడి కళను ప్రాచుర్యానికి తీసుకువచ్చాడు. కూచిపూడి నృత్య నాటకాలలో పురుషులే స్త్రీ పాత్రలు కూడా ధరిస్తూ వచ్చారు. కూచిపూడి కళాకారులు యక్షగానాలు, వీధి నాటకాలు, భామాకలాపం ప్రదర్శించడంలో సిద్ధహస్తులు. ఈనాడు కూచిపూడి కళాకారులు కేవలం పురాణ కథలే కాకుండా సామాజిక సమస్యలకు అద్దం పట్టే నృత్య నాటకాలు కూడా ప్రదర్శిస్తున్నారు. కూచిపూడి నాట్యంలో నాట్యం, గానం, నట్టుభంగం ఉంటాయి. కూచిపూడి నాట్య కళాకారులు భరతుడు నాట్య శాస్త్రంలో చెప్పినట్టుగానే ప్రాచీన రీతిలో వేషధారణ చేసుకుంటారు. కూచిపూడి కళాకారులు నవరసాలను సాధన చేయవలసి ఉంటుందన్నమాట.

0: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం సూర్య కుటుంబం.
1: రథ, ఇంకా ఏమిటి ఆలస్యం? ఇంకా తయారవలేదా?
2: అయిపోయిందండి, ఇదిగో వచ్చేస్తున్నా. కిటు,
3: నేను రెడీ. ఇదిగో సీసాలో మంచినీళ్ళు నింపుతున్నాను.
1: సరే పదండి, వెళదాం. మరి అక్కడ తినడానికి ఏమన్నా పట్టుకొస్తున్నారా?
2: ఓ, అన్నీ తెస్తున్నాం. బిర్లా సైన్స్ సెంటర్ నుండి మ్యూజియంకి వెళ్ళాలిగా, మధ్యలో తింటాను కని పులిహోర తెస్తున్నాను. కిటు, ఆ పేపర్ ప్లేట్లు ఇలాతే సంచిలో పెడతాను, అలాగే ఓ గ్లాస్ కూడా.
3: ఇదిగోనమ్మా. నాన్న, మేము రెడీ.
1: వెరీ గుడ్. పదండి పదండి. కిట్టు, సంచిని స్కూటర్కి తగిలించు నాన్న.
3: అలాగే నాన్న. అబ్బా, బిర్లా సైన్స్ మ్యూజియం ఎంత బాగుందో.
2: అవును, వాళ్ళు చూపిన అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాల షో చూస్తే నిజంగా అంతరిక్షంలోకి వెళ్ళినట్టే ఉంది.
3: అవును, నాకు కూడా అలాగే అనిపించింది.
1: సరే సరే, మరి అలా చెట్టు నీడలో కూర్చుందాం. పదండి.
3: అమ్మా, నాకు ఆకలేస్తోంది.
2: పదండి, పులిహోర తిని మళ్ళీ మ్యూజియంకి పోవాలిగా.
1: సరదాగా కబులు చెప్పుకుంటూ తిందాం, రండి.
3: నాన్న, నాకు కొన్ని సందేహాలున్నాయి, తీరుస్తారా?
1: అలాగే, నీ సందేహాలన్నీ తీరుస్తా. ముందు టిఫిన్ చేద్దురా. రాధ, ఇది ప్లేట్లో పెట్టు.
2: ఇదిగోండి కిట్టు, ఇది నీకు.
3: నాన్న, సౌర కుటుంబం లాంటివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు కదా, సుమారుగా ఎన్ని ఉండి ఉంటాయి?
1: సౌర కుటుంబం పాలపుంత అని పిలువబడే ఒక గెలాక్సీలోని అతి చిన్న భాగం.
2: ఈ విశ్వంలో పాలపుంత లాంటి గెలాక్సీలు ఎన్ని ఉండి ఉంటాయండి?
1: ఎన్నంటే, ఈ విశ్వం ఎంత పెద్దది అనేది ఎవరికీ తెలీదు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం విశ్వంలో సుమారుగా 100 బిలియన్లు, అంటే 1000 కోట్ల గెలాక్సీలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
3: మరి ఒక్కో గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలుంటాయి?
1: ఒక్కో గెలాక్సీలో సుమారు 100 బిలియన్లు, అంటే 1000 కోట్ల నక్షత్రాలు ఉండొచ్చు.
2: అబ్బా, అన్ని ఉంటాయా?
1: అవును, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు.
3: సూర్యుడిని నక్షత్రం అని ఎందుకన్నా నాన్న?
1: సూర్యుడికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది. స్వయంగా ప్రకాశించే శక్తి ఉన్న వాటిని నక్షత్రాలు అంటారు. అలాగే అన్ని నక్షత్రాలకు స్వయం ప్రకాశ శక్తి ఉంది.
3: మిగిలిన నక్షత్రాలు కూడా మన సూర్యుడంత పెద్దగా ఉంటాయా?
1: మన సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలు కూడా ఉన్నాయి. కాకపోతే మనం నివసించే భూమికి అన్నిటికన్నా దగ్గరగా ఉండే పెద్ద నక్షత్రం సూర్యుడు. అందుకే సూర్యుడేమో పెద్దగా, దూరంగా ఉన్న మిగిలిన నక్షత్రాలన్నీ చాలా చిన్నగా కనిపిస్తుంటాయి.
2: అంటే దగ్గరగా ఉండి ఉంటే మిగిలిన నక్షత్రాలు కూడా సూర్యుడిలానే వెలుతురు వేడిమిని ఇచ్చేవన్నమాట.
1: అవును, సూర్యుడికన్నా అనేక రెట్లు పెద్దవైన నక్షత్రాలు కూడా ఉన్నాయి.
3: రోజు సూర్యుడి నుండి వెలుతురు వేడిమి లభిస్తున్నాయి గనుకనే మనం సుఖంగా జీవిస్తున్నాం. సూర్య కుటుంబం గురించి మరోసారి వివరంగా చెప్పండి నాన్న.
1: ఓ, తప్పకుండా. మన సూర్య కుటుంబం ఉన్న గెలాక్సీని పాలపుంత గెలాక్సీ అంటారు. గెలాక్సీతో పోలిస్తే మన సూర్య కుటుంబం చాలా చిన్నది. మన సూర్య కుటుంబం విస్తీర్ణం సుమారు 130 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది.
3: మన సూర్యుడి నుంచి ప్లూటోకి చేరడానికి ఎంతకాలం పడుతుంది నాన్న?
1: ఎంత అంటే, సూర్యుడి మధ్య భాగం నుంచి అప్పుడే పుట్టిన పాపాయిని ర్యాకెట్లో పంపించామనుకో, ర్యాకెట్ సెకనికి 5000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే సూర్యుడి నుంచి ప్లూటోకి చేరేసరికి ఆ పాపాయికి దాదాపు 84 సంవత్సరాలు వస్తాయి.
2: హమ్మో, అన్ని సంవత్సరాలే?
1: మరి అదేమన్నా తక్కువ దూరమా?
3: సూర్య కుటుంబంలో 9 గ్రహాలే కదా ఉంది.
1: అవును, మన భూమితో కలిసి సూర్యుడి చుట్టూ 9 పెద్ద గ్రహాలు వివిధ కక్షల్లో తిరుగుతున్నాయి.
2: నక్షత్రానికి గ్రహానికి తేడా ఏమిటండి?
1: స్వయంగా ప్రకాశించే శక్తి గల వాటిని నక్షత్రాలని, స్వయం ప్రకాశ శక్తి లేని వాటిని గ్రహాలని అంటారు.

0: ఈ గ్రహాలు వాటికి దగ్గరగా ఉన్న నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఆ నక్షత్రం నుండే వేడి వెలుతురును పొందుతూ ఉంటాయి.
1: మరి చంద్రుణ్ణి ఉపగ్రహం అని ఎందుకన్నారండి?
0: గ్రహాల చుట్టూ తిరుగుతూ సూర్యుడి నుంచి వేడి వెలుతురును పొందే వాటిని ఉపగ్రహాలంటారు. సూర్యుడు దాని చుట్టూ తిరిగే 9 గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, తోక

0: ఖగోళ శాస్త్రజ్ఞులు 61 ఉపగ్రహాల ఉనికిని గుర్తించారు. ఇంకా మరికొన్ని ఉండి ఉండొచ్చు. కొన్ని గ్రహాల చుట్టూ దట్టంగా రింగుల్లా తిరిగే మేఘాల్లో మరికొన్ని ఉపగ్రహాలు ఉండి ఉంటాయని శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.
1: సరే, ముందు గ్రహాల గురించి కొంచెం వివరంగా చెప్పండి నాన్న.
0: తప్పకుండా. సూర్య కుటుంబంలోని గ్రహాలను 2 రకాలుగా విభజించవచ్చు.
1: ఏమిటవి?
0: రాతి గ్రహాలు, వాయుగ్రహాలు.
1: అంటే?
0: అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు అనే 4 చిన్న గ్రహాలు రాతిమయం అన్నమాట. అందుకే వీటిని రాతి గ్రహాలు అనొచ్చు.
1: మరి వాయుగ్రహాలేమిటి?
0: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే 4 పెద్ద గ్రహాలు వాయువుతో నిండి ఉండడం వల్ల వీటిని వాయుగ్రహాలు అంటారు.
2: మరి ప్లూటో ఏ తరగతికి చెందిందండి?
0: ప్లూటో రాతి గ్రహాలకు చెందదు, వాయుగ్రహాలకు చెందదు. ప్లూటోని అతి చిన్న మంచుగోళం అనొచ్చు. 4 రాతి గ్రహాలు, 4 వాయుగ్రహాల మధ్య ఏస్ట్రాయిడ్స్ అనబడే వేలాది రాతి ముక్కలు సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటినే మనం ఉల్కలు అంటాం.
1: అంటే ఈ ఉల్కలు కుజుడు, గురుగ్రహాల మధ్యలో ఉండి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయన్నమాట. ఇందాక బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాలలో చూపించారుగా.
0: ఇవన్నీ సూర్యుడు చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి. మెర్క్యూరీ లేదా బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉంది. ఇది సూర్యుడికి చాలా దగ్గరగా ఉంది గనక మిగిలిన గ్రహాల కన్నా ఎక్కువ వేగంగా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. 9 గ్రహాల్లో అన్నిటికన్నా పెద్ద గ్రహం గురుడు, అన్నిటికన్నా చిన్న గ్రహం బుధుడు, బుధుడి కన్నా ప్లూటో చిన్నది. అయితే అది చాలా దూరాన ఉంది కనుక దాని గురించి వివరాలు ఎక్కువగా తెలీదు.
2: మన భూమి ఎంత పెద్దదండి?
0: సూర్యుడి నుండి దూరాన్ని బట్టి చూస్తే భూమి 3 స్థానంలో ఉంది. పరిమాణాన్ని బట్టి చూస్తే 5 స్థానంలో ఉంది.
1: నానా, శుక్రుడి గురించి చెప్పరు?
0: అలాగే నాన్నా. శుక్రుడు లేదా వీనస్ సూర్యుడి నుండి 2 గ్రహం. ఇది మన భూమి కన్నా కొద్దిగా చిన్నది. గ్రహాలన్నిటిలోకి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన గ్రహం ఇది.
2: శుక్రుడు ఆకాశంలో మిగిలిన వాటికన్నా ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తాడు కదండి. మొన్న మధ్య ఆకాశంలో నెలవంకని ఆనుకుని ఓ కాంతివంతమైన చుక్క కనిపించింది. అదే కిట్టు శుక్రుడంటే.
0: అవునవును, శుక్రుడి మీది వాతావరణం సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. అందుకే అది మిగిలిన వాటికన్నా ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక భూమి సూర్యుడి నుంచి 3 స్థానంలో ఉంది. భూగ్రహం ఉపరితలంలో 3 వంతులు నీటితో కప్పబడి ఉంది. మరే గ్రహం మీద నీరు ద్రవ రూపంలో లేదు. భూమికి ఒక ఉపగ్రహం ఉంది, దాన్ని చంద్రుడు అంటాం.
1: చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుంది కదా నాన్నా?
0: అవును కిట్టు. భూమి తర్వాత గ్రహం కుజుడు లేదా మార్స్. ఇది సూర్యుడి నుంచి 4 స్థానంలో ఉంది.
2: కుజగ్రహం ఎర్రగా ఉంటుంది కదండి?
0: అవును, కుజగ్రహం వాతావరణంలో ఉన్న ధూళి కణాల వల్ల అది ఎర్రగా కనిపిస్తుంది. మొదట్లో ఈ గ్రహం మీద కాలువల్లాంటి గుర్తులు చూసి అక్కడ ప్రాణులుండే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత పరిశోధనల్లో అక్కడ ఎలాంటి ప్రాణి ఉండే అవకాశం లేదని తేలింది.
1: కుజుడికి కూడా ఉపగ్రహాలున్నాయా నాన్న?
0: ఉన్నాయి. కుజుడికి 2 చిన్న ఉపగ్రహాలున్నాయి. ఇవి గోళాకారంలో ఉండవు, అపక్రమాకారంలో ఉంటాయి. వాటి పరిమాణాన్ని బట్టి అవి ఉల్కలు అయి ఉంటాయని, కుజుడి ఆకర్షణ శక్తి వల్ల అవి ఉపగ్రహాలుగా మారి ఉంటాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
2: సూర్యుడి నుంచి 5 స్థానంలో ఉన్నది గురుడు కదండి?
0: అవును, గురుగ్రహాన్ని జూపిటర్ అంటారు. వాయుగ్రహాల్లో ఇదే మొదటిది. అన్ని గ్రహాల్లోకి అతి పెద్ద గ్రహం ఇదే. మన భూమి కన్నా 11 రెట్లు పెద్దది. గురుగ్రహానికి 16 ఉపగ్రహాలున్నాయి.
1: శనిగ్రహం అన్నిటిలోనూ అందమైనదట కదా నాన్న?
0: అవునానా. శనిగ్రహం సూర్యుడి నుంచి 6 స్థానంలో ఉంది. ఈ వాయుగ్రహం కూడా

0: దాదాపు గురుగ్రహమంత పెద్దగాను ఉంటుంది. దీని చుట్టూ దట్టమైన రింగులుంటాయి.
1: శనిగ్రహానికి ఎన్ని ఉపగ్రహాలున్నాయి?
0: శనిగ్రహానికి 21 పైనే ఉపగ్రహాలున్నాయట. శని చుట్టూ దట్టమైన మంచు ముక్కలు, మంచు కణాలు రింగుల్లా తిరుగుతూ ఉంటాయని చెప్పానుగా. మరికొన్ని ఉపగ్రహాలు ఈ రింగుల మధ్యలో ఉండి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల ఊహ.
2: యురేనస్ సూర్యుడి నుంచి 7 గ్రహం కదండి?
0: అవును. అంతేకాదు, ఇది 3 అతిపెద్ద గ్రహం కూడా.
1: అంటే గురుడు శని తర్వాత ఇదే పెద్దదన్నమాట.
0: అవును కిట్టు. యురేనస్కి 15 ఉపగ్రహాలున్నాయని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. ఇక నెప్ట్యూన్ సూర్యుడి నుంచి 8 గ్రహం. ఇది కూడా వాయుగ్రహమే. నెప్ట్యూన్కి 8 ఉపగ్రహాలున్నాయట. ఇక ప్లూటో సూర్యుడి నుంచి 9 స్థానంలో ఉంది. ఇది చాలా చిన్నగా, చాలా దూరాన ఉండటం వల్ల దీని గురించిన వివరాలు ఎక్కువగా తెలియలేదు. ప్లూటో చుట్టూ ఒక ఉపగ్రహం తిరగడం శాస్త్రవేత్తలకు కనిపించింది.
1: ఇప్పుడు మనమే ఉపగ్రహాలను తయారు చేసి అంతరిక్షంలోకి పంపిస్తున్నాం కదా నాన్న?
0: అవునన్నా. ఆ ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలని అంటాం. ఈ ఉపగ్రహాలు వాతావరణ పరిశోధనలోనూ, భూగర్భ సంపదను కనిపెట్టడంలోనూ, వార్తా ప్రసారాల్లోనూ మనకెంతగానో సాయపడుతున్నాయి. అంతెందుకిట్టు, నువ్వు రోజు టీవీలో చూసే విద్యా సంబంధమైన కార్యక్రమాలు కూడా కృత్రిమ ఉపగ్రహాల ద్వారానే ప్రసారమవుతున్నాయి.
2: అంతరిక్ష చిత్రం చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంటుంది. మనం దగ్గరలోని ఊర్లు తిరగాలన్నా అంత దూరం ఇంత దూరం అనుకుంటాం.
0: అంతే మరి. సూర్యుడినే తీసుకోండి. సూర్యుడి నుంచి భూమి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యుడి కాంతి ప్రతి నిమిషానికి సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సూర్యుడి వెలుగు భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.
2: సరే సరే, ఇక కదలండి. మ్యూజియంకి వెళ్ళాలిగా. కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అంతే ఉండదు.
0: నువ్వు చెప్పింది నిజమే.
2: పిల్లలు, కార్యక్రమం విన్నారుగా? కార్యక్రమంలోని ముఖ్యాంశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.
0: సూర్యుడు నక్షత్రం. సూర్యునికి స్వయం ప్రకాశ శక్తి ఉంది.
3: విశ్వంలో సూర్యుని వంటి అనేక నక్షత్రాలున్నాయి. సూర్యుడు మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం.
0: మనకు వేడిమి, వెలుతురు సూర్యుడి నుంచే లభిస్తున్నాయి.
2: భూమికి, ఇతర 8 గ్రహాలకు స్వయం ప్రకాశం లేదు. భూమితో కలిపి 9 గ్రహాలు నిరంతరం సూర్యుని చుట్టూ వాటి కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయి.
0: గ్రహాల్లో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి.
2: ఉపగ్రహాలు తమ తమ గ్రహాల చుట్టూ తిరుగుతాయి.
0: చంద్రుడు భూమికి ఉపగ్రహం. ఉపగ్రహాలకు కూడా సొంత కాంతి లేదు.
2: సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు అన్నింటినీ కలిపి సూర్య కుటుంబం అంటాం.
0: అంతరిక్షంలోకి కొన్ని మానవ నిర్మిత ఉపగ్రహాలు కూడా పంపబడ్డాయి. ఇవి వాతావరణ విశేషాలను, భూగర్భ సంపద ఉనికిని తెలియచేస్తాయి. కృత్రిమ ఉపగ్రహాలు విద్యా కార్యక్రమాలు, వార్తా ప్రసారాల్లో కూడా తోడ్పడుతున్నాయి.
4: మా విద్యా కార్యక్రమాలపై మీ సలహాలు, సూచనలు పంపించవలసిన చిరునామా సంచాలకులు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500103.

మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం కూచిపూడి నాట్యం, మరొక విద్యా కార్యక్రమం 5వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని సూర్య కుటుంబం పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4 రేడి విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిస్నర్స్, మరి ప్రతిరోజులానే ఈరోజు కూడా చరిత్ర పుటల్లో దాగున్న కొన్ని అద్భుతమైన విశేషాలను మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామండి. మరైతే ఈరోజు మే 21వ తేదీకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. మరి ఎందుకంటే అంతర్జాతీయంగాను జాతీయంగాను ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి అన్నయ్య, ఈరోజు ప్రత్యేకతల గురించి మన శ్రోతలకి మరి ముందుగా నువ్వు ఏ విశేషాన్ని చెప్దామనుకుంటున్నావు?
0: నువ్వు చెప్పింది నిజమమ్మా. చరిత్రలో మే 21వ తేదీకి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మన భారతదేశ చరిత్ర విషయానికి వస్తే ఈ మే 21వ తేదీకి ఒక అత్యంత విచారకరమైన, దేశాన్ని కుదిపేసిన నేపథ్యం కూడా ఉంది. 1991 కరెక్ట్గా ఇదే రోజున మన దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తమిళనాడులో పెరంబదూర్లో ఎల్టీటీఈ ఉగ్రవాదుల మానవ బాంబు దాడిలో దారుణంగా హత్యకి గురయ్యారు. యువ నాయకుడిగా దేశాన్ని సాంకేతిక పదంలో నడిపించాలని కలలుకన్న ఒక గొప్ప నాయకుణ్ణి మనం ఈ రోజునే కోల్పోయాం. అందుకే ఈ ఘోర కలికానికి గుర్తుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పంతో మన దేశంలో ప్రతి ఏటా మే 21ని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా పాటిస్తూ ఉన్నారు.
1: అవునన్నయ్య, అంటే ఆ రోజు దేశం మొత్తం ఎంతటి దిగ్భ్రాంతికి గురైందో ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు.
0: అవునమ్మా.
1: సరే, ఇప్పుడు కాస్త అంతర్జాతీయ సంస్కృతి మరియు కళల వైపు మన దృష్టిని మళ్లిస్తే కనుక, మరి ఐక్యరాజ్య సమితి ఈ మే 21వ తేదీని ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవంగా ప్రకటించింది. మరి ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల సంస్కృతులు, సాంప్రదాయాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, పరస్పర అవగాహన ద్వారా శాంతిని స్థాపించడానికి ఈ రోజును ఒక వేదికగా వాడుకుంటారు. ఇక భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవిస్తూ ప్రపంచ సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఈ రోజు మనకు స్ఫూర్తినిస్తుందన్నమాట.
0: చాలా చక్కటి విషయాన్ని చెప్పావమ్మా. సంస్కృతుల కలయికే కదా ప్రపంచానికి అందం. మరి ఇదే రోజున అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఇంకో ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. దాని గురించి కూడా మన శ్రోతలకి చెప్దాం. 2010 మే 21వ తేదీన జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ అకాట్సుకి అనే స్పేస్ ప్రోబ్తో పాటు ఇకారోస్ అనే సోలార్ సెయిల్ వ్యోమనౌకను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. సూర్యుడి కాంతి కిరణాల ఒత్తిడిని ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి అంతరిక్ష నౌకగా ఇకారోస్ చరిత్ర సృష్టించింది. వినడానికి ఎంతో వింతగా, సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపించే ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధనలో సరికొత్త ఆవిష్కరణలకి దారితీసింది అని చెప్పచ్చు.
1: అవునన్నయ్య, మరలని మే 21వ తేదీకి మన దైనందిన జీవితంలో ఎంతగానో కలిసిపోయిన మరో అద్భుతమైన వాహనంతో కూడా బలమైన సంబంధం ఉంది. మరి సరిగ్గా 1819 మే 21న ప్రపంచంలోనే మొట్టమొదటి సైకిల్ నమూనా అయిన స్విఫ్ట్ వాకర్ అనే 2 చక్రాల వాహనాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మొదటిసారిగా ప్రజల ముందుకు ప్రవేశపెట్టారు. ఇక జర్మనీకి చెందిన బారన్ కార్వాన్ డ్రెస్ కనిపెట్టిన ఈ వాహనాన్ని మరప్పట్లో డ్రైసిన్ లేదా హాబీహార్స్ అని కూడా పిలిచేవారట. ఇక మన తాతల కాలం నుండి నేటి తరం వరకు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న సైకిల్ ప్రయాణానికి ఈ రోజే పునాది పడింది అని కూడా చెప్పొచ్చనమాట.
0: ఓ, అయితే సైకిల్ వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. అది కూడా ఈ మే 21న పరిచయం కావడం విశేషం. అయితే ఈ షిఫ్ట్ వాకర్కి మనం ఇప్పుడు వాడుతున్న సైకిల్కి చాలా తేడా ఉండేదట. వీటికి పెడల్స్ ఉండేవి కావు అని ఎక్కడో చదివినట్టు గుర్తున్నాం. కేవలం చెక్కతో చేసిన 2 చక్రాల ఫ్రేమ్ పై కూర్చుని కాళ్లతో నేల్ని వెనక్కి నెడుతూ ఈ వాహనాన్ని ముందుకి నడిపించేవారట. ఆ రోజుల్లో గుర్రపు బగ్గీలు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేని సమాజంలో మనుషులు సొంతంగా ప్రయాణించడానికి వచ్చిన ఈ సరికొత్త ఆలోచనే

0: ఆ తర్వాత కాలంలో ఆధునిక సైకిళ్లు మోటార్ బైకుల ఆవిష్కరణకి దారితీసింది.
1: అవునన్నయ్య, మరి అలానే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల చరిత్రలో కూడా ఈమె 21వ తేదీకి ఒక విడదీయరాని సంబంధం
0: ఉందన్నమాట.
1: మరి సరిగ్గా 1829 సంవత్సరం మే 21వ తేదీన హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన 3వ నిజాం నవాబ్ సికిందర్ జా అసఫ్ జాహీ మరణించారు. మరి ఈ రోజు మనం ఎంతో బిజీగా అత్యాధునికంగా చూస్తున్న ఐటీ హబ్ సికింద్రాబాద్ నగరానికి ఆ పేరు రావడానికి కారణం ఈయనే. మరి బ్రిటిష్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాను ఏర్పాటు చేసినప్పుడు ఈ నవాబు జ్ఞాపకార్థంగానే ఆ ప్రాంతానికి సికింద్రాబాద్ అని నామకరణం చేశారు.
0: చాలా అద్భుతమైన చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసావమ్మా. నిజంగా మన చుట్టూ ఉన్న నగరాల పేర్ల వెనుక ఇంతటి చరిత్ర ఉందనే విషయం చాలా మందికి తెలియదు.
1: అవునన్నయ్య, మరి అలానే చరిత్రలో మే 21వ తేదీ ప్రాముఖ్యత కేవలం నగరాల నిర్మాణంతోనే ఆగిపోలేదు. మానవ సాహసానికి పరాకాష్ఠగా నిలిచే ఒక అద్భుతమైన వైజ్ఞానిక ఘట్టం కూడా ఇదే రోజున జరిగింది.
0: అబ్బో, ఏంటో ఆ ఘట్టం?
1: మరి సరిగ్గా 1937 సంవత్సరం మే 21న సోవియట్ రష్యా శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ మహాసముద్రంలోని ఘనీభవించిన మంచు ఖండాల మీద ప్రపంచంలోనే మొట్టమొదటి వైజ్ఞానిక పరిశోధన కేంద్రాన్ని విజయవంతంగా ప్రారంభించారు. ఇక నార్త్ పోల్ 1 అని పిలిచే ఈ పరిశోధనా స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి 4 సాహసవంతులైన శాస్త్రవేత్తలు విమానం ద్వారా ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉన్న మంచు గడ్డలపై దిగారు. మరి జీవించడానికి వీలులేని ఆ గడ్డ కట్టే చలిలో కేవలం ఒక మంచు చర్యని నమ్ముకుని సముద్ర ప్రవాహాల మీద తేలుతూ పరిశోధనలు చేయడమంటే మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైన సాహసయాత్ర.
0: అబ్బా, వింటుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది అనుకో. అసలు మంచుగడ్డలపై అలా తేలుతూ పరిశోధన కేంద్రం నడపడం అనే ఆలోచనే చాలా వింతగా ఉంది. నిజంగా శాస్త్రవేత్తలు దాదాపు 9 పాటు ఆ కదులుతున్న మంచు ఖండం మీదే ఉంటూ దాదాపు 2850 దూరం ప్రయాణించి ఆర్కిటిక్ ప్రాంతంలోనే వాతావరణం, సముద్రపు లోతులు, భూ అయస్కాంత తత్వం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించారట. అప్పట్లో ఉత్తర ధ్రువ ప్రాంతం గురించి ప్రపంచానికి పెద్దగా అవగాహన లేని రోజుల్లో ఈ మే 21న వారు వేసిన అడుగే ఈరోజు ఆధునిక వాతావరణ మార్పుల్ని అంచనా వేయడానికి పునాదిగా మారింది. రవాణా, రాజకీయాలు, అంతరిక్షమే కాకుండా ప్రకృతిని జయించి విజ్ఞానాన్ని సాధించడంలో కూడా మే 21వ తేదీ ఎంతటి చారిత్రక మైలురాయో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా.
1: అవునన్నయ్య, ఇక అలానే మన తెలుగు సాహితీ సంస్కృతులను సమూలంగా మార్చేసి నేటికి ఎంతో ప్రజాదరణ పొందిన ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియకు రూపకల్పన చేసిన మహానుభావుడు జన్మించింది కూడా ఇదే మే 21వ తేదీనే. సరిగ్గా 1893 సంవత్సరం మే 21న గుంటూరు జిల్లాలో ఏకా ఆంజనేయులు గారు జన్మించారు. ఈయన గొప్ప సాహితీ పోషకుడే కాకుండా మన తెలుగునాట ప్రసిద్ధి చెందిన భువన విజయం సాహితీ రూపకానికి అసలైన రూపశిల్పి. శ్రీకృష్ణదేవరాయల కాలంలోని అష్టదిగ్గజ కవుల సభా వైభవాన్ని కళ్లకు కట్టేలా ఆధునిక కవులతో ఆయా పాత్రలను పోషింపజేస్తూ పండితులను, పామరులను ఏకకాలంలో రంజింపచేసే సరికొత్త రూపక విధానాన్ని ఈయనే తొలిసారిగా డిజైన్ చేశారు.
0: అద్భుతమైన విషయాన్ని చెప్పావమ్మా. తెలుగు సాహిత్య చరిత్రలో భువన విజయం నాటక రూపానికి ఉన్న స్థానమే వేరు. అసలు ఆ పేరు వినగానే మనకు పద్యాల తోటలు, కవుల సవాళ్లు గుర్తొస్తాయి. ఏకా ఆంజనేయులు గారు కేవలం ఆలోచన చేయడమే కాకుండా స్వయంగా తానే రాయలవారి పాత్రను ధరించి ఆనాటి ప్రసిద్ధ కవులని అష్ట దిగ్గజాలుగా కూర్చోబెట్టి ఈ సాహిత్య విందుకు ప్రాణం పోశారు. ఆయన వేసిన ఈ పునాది వల్లేనమ్మా ఆ తర్వాత కాలంలో ఇంద్రసభ, బ్రహ్మసభ, త్రైలోక్య విజయం లాంటి ఎన్నో అవధాన సాహిత్య రూపకాలు పుట్టుకొచ్చి తెలుగు భాషా వైభవాన్ని నలుదిశలా చాటాయి.
1: అవునన్నయ్య, ఇక సరిగ్గా 1961 సంవత్సరం మే 21న ప్రసిద్ధ తెలుగు అవధాని, గొప్ప కవి డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ కూడా జన్మించారు. మరి శతావధానాలు, అష్టావధానాలు చేయడంలో ఆయన శైలి చాలా ప్రత్యేకమైంది. క్లిష్టమైన సమస్యలను కూడా ఎంతో చమత్కారంగా, సరళంగా పూరిస్తూ శ్రోతలను మంత్రముగ్ధులు చేయడంలో ఆయన దిట్ట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా కూడా సేవలందించి తెలుగు భాష సంస్కృతుల వికాసానికి ఆయన ఎనలేని కృషి చేశారు.
0: చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. రాళ్లబండి కవితా ప్రసాద్ అనగానే ఆసువుగా పద్యాలు అల్లే ఆయన ధారాపాతమైన శైలి, ముఖంలో ఎప్పుడూ కనిపించే ఆ చిరునవ్వు మనకి గుర్తొస్తాయి. ఆయన కేవలం అవధానాలకే పరిమితం కాకుండా అవధాన విద్య, ముఖ్యాంశాలు, దోసపాటి రాతలు వంటి ఎన్నో అద్భుతమైన గ్రంథాలని, పరిశోధన వ్యాసాలని కూడా మనకు అందించారు.
1: అవునన్నయ్య, ఇక అలానే మే 21వ తేదీకి తెలుగు సినిమా సంగీత

0: ప్రపంచంతో కూడా ఒక మధురమైన అనుబంధం ఉంది. మరి సరిగ్గా 1975 మే 21 ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకుడు జి అశ్వత్థామ మరణించారు. మరి ఆయన భక్త ప్రహ్లాద వంటి ఎన్నో పౌరాణిక చారిత్రక చిత్రాలకు అద్భుతమైన స్వరాలను అందించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
1: అవునమ్మా, శాస్త్రీయ సంగీతంలో ఎంతో ప్రావీణ్యులైన అశ్వత్థామ గారు క్లాసికల్ రాగాల్ని సినిమా పాటల్లో సామాన్యులకు సైతం నచ్చేలా మెప్పించారు. నేటికీ సంగీత ప్రియుల్ని అలరించే ఎన్నో భక్తి గీతాలకు మధురమైన పాటలకు ఆయనే స్వరకర్త. కళలు సైన్స్ చరిత్రల సమాహారమైన ఈ మే 21 తేదీనే ఆ స్వరబ్రహ్మ భౌతికంగా మనకి దూరం అవడం సంగీత లోకానికి ఒక తీరని లోటు.
0: మరలని మే 21 తెలుగు సినీ పరిశ్రమ మరో నటనాలంకారాన్ని కూడా కోల్పోయింది. 1950-60 కాలంలో తనదైన విలక్షణమైన విలనిజంతో కనుబొమ్మల కదలికలతో ప్రేక్షకులను కడగడలాడించిన రాజనాల కాళేశ్వరరావు గారు 1998 ఇదే రోజున కన్నుమూశారు.
1: అవునమ్మా, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానాయకుల చిత్రాల్లో ఆయన పోషించిన క్రూరమైన చమత్కారమైన విలన్ పాత్రలు తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. రవాణా, సైన్స్, సాహిత్యం, సంగీత రంగాలతో పాటు వెండి తెరపై తన నటనతో ఒక శకాన్ని సృష్టించిన నటుడి జ్ఞాపకాలతో కూడా ఈ మే 21 తేదీ ముడిపడింది.
0: మరలని మే 21 తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక తీవ్ర విషాదంతో కూడా సంబంధం ఉందన్నయ్య. మరి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన గీతాలను మెలోడీలను అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ 2023 ఇదే రోజున కన్నుమూశారు.
1: అవునమ్మా, రాజ్ కోటి ద్వయంగా వారు సృష్టించిన మ్యూజికల్ సెన్సేషన్స్ ముఖ్యంగా 90ల కాలంలో యువతను ఒక ఊపు పెసాయనుకో. ఒక అద్భుతమైన సంగీత శకానికి ప్రతినిధిగా నిలిచిన రాజ్ గారు ఈ మే 21 తేదీనే భౌతికంగా మనకి దూరం అవడం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద లోటు.
0: మరి అలానే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉదయాన్ని ఉత్సాహంగా మార్చే ప్రపంచ టీ దినోత్సవం కూడా ఈరోజే, అంటే మే 21 జరుపుకుంటారు. ఇక నీరు తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా తాగే పానీయం ఇదొక్కటేనట. మరి అందుకే దీని ప్రాముఖ్యతను గుర్తించి ఐక్యరాజ్య సమితి ఈ రోజును ప్రత్యేకంగా ప్రకటించింది.
1: ఈ రోజున కేవలం ఛాయ్ తాగడానికే కాదమ్మా, ప్రపంచ వ్యాప్తంగా టీ తోటల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికుల హక్కులు రక్షించడానికి, అలాగే టీ ఉత్పత్తి వాణిజ్యాన్ని పెంపొందించడానికి కూడా ఒక వేదికగా వాడుకుంటారు.
0: మరి ఈ మే 21 తెలుగు నాటక సినీ రంగాలకు చెందిన ఒక తొలితరం నటీనట గాయక శిఖరం కూడా నేలకొరిగింది. పౌరాణిక నాటకాల్లో తన గంభీరమైన కంఠస్వరంతో అద్భుతమైన గానంతో ప్రేక్షకులను ఓలలాడించిన త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి గారు 1998 ఇదే రోజున కన్నుమూశారు.
1: అవునమ్మా, ఆ రోజుల్లోనే పృథ్వీపుత్ర వంటి చిత్రాల్లో నటించి అటు రంగస్థలంపైన ఇటు వెండి తెరపైన తన బహుముఖ ప్రజ్ఞని చాటుకున్న మహానుభావుడైన సైన్స్, విమానయానం, సాహిత్య విశేషాలతో పాటు తెలుగు కళారంగానికి సేవలందించిన ఇలాంటి ఎందరో ప్రముఖుల జ్ఞాపకాలతో మే 21 తేదీ చరిత్ర పుటల్లో సజీవంగా నిలిచిపోతుంది.
0: అవునయ్య, మరి చరిత్రలో ఈ ఒక్క మే 21 తేదీ వెనుక ఎన్ని ఆవిష్కరణలు, విజయాలు, దిగ్గజాల జ్ఞాపకాలు దాగున్నాయో కదా. మరి లిజినెస్, కాలం మనకు ఎన్నో పాఠాలను, అనుభవాలను మిగులుస్తుంది అనడానికి ఈ విశేషాలే నిదర్శనం. మరి ఈనాటి ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా మన ఒక అద్భుతమైన సామాజిక అంశం గురించి మాట్లాడుకుందాం.
1: సరే, మరి ఆ ఆసక్తికరమైన టాపిక్ లోకి వెళ్లే ముందు మన శ్రోతల మనసులందరినీ కూడా ఆహ్లాదపరచడానికి ఒక మంచి పాటను వినేసి వచ్చేద్దామమ్మా.
0: తప్పకుండా లిజనర్స్, మరి ఇంకెందుకు కలిస్తే మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.
2: నమస్తోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాల

0: లోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చాలా మంచి పాట అయితే వినిపించావమ్మా. సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
1: మరేంటనయ్యా, అలా మై మరిచిపోయి పాట వింటూ వేడి వేడి టీను కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు.
0: అవునమ్మా, అసలు ఈ రోజు స్పెషాలిటీ ఏంటో నీకు గుర్తుంది కదా, ఈ రోజు ప్రపంచ టీ దినోత్సవం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితాలతో ముడిపడిపోయిన అమృతం ఈ టీ.
1: అవునన్నయ్య, మరి చైనాలో ఒక రాజు వేడి నీళ్లు తాగుతుంటే అనుకోకుండా కొన్ని అడవి ఆకులు ఈ నీటిలో పడ్డాయట. ఆ నీరు కాస్త రంగు మారి మంచి సువాసన రావడంతో దాన్ని తాగారట. అలా టీ అనేది ప్రపంచానికి పరిచయమైందనమాట. ఇక తర్వాత బ్రిటిషర్లు మన దేశంలోకి దీన్ని తీసుకొచ్చి ఇక్కడి అస్సాం, డార్జిలింగ్ ప్రాంతాల్లో తోటలు పెంచి మనకు కాస్త అలవాటు చేస్తారు.
0: ఇందాక నువ్వు అన్నో చూసావమ్మా, అలా పాట వింటూ ఎంజాయ్ చేస్తున్నావని నిజంగానమ్మా. ఆ పాట వింటూ చాయ్ తాగుతుంటా కిక్కే వేరు కదా, అందుకే అలా లీనమైపోయినన్నమాట. నువ్వు చెప్పింది 100కి 100% నిజమమ్మా. టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదమ్మా, అది మనందరికి ఒక ఎమోషన్. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా May 21 అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే, టీ తోటల్లో రాత్రింబవళ్లు కష్టపడే కార్మికుల హక్కులను కాపాడడానికి, అలాగే టీ ఉత్పత్తిని పెంచి ప్రపంచ దేశాల మధ్య వ్యాపారాన్ని పటిష్టం చేయడానికి ఐక్యరాజ్య సమితి ఈ రోజుని అధికారికంగా ప్రకటించిందన్నమాట. మన దేశంలో టీ లేందే పొద్దు గడవదు. ప్రతి గల్లీ చివరన ఉండే టీ కొట్టు దగ్గర జరిగే రాజకీయాలు, ముచ్చట్లు మన సంస్కృతిలో కూడా ఒక భాగమే కదా.
1: అవునయ్యా, భలే చెప్పావు. కానీ టీ తాగడం వల్ల కేవలం ముచ్చట్లే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తెలుసా. మరి గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీల్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ముఖ్యంగా మన ఇళ్లలో చేసుకునే అల్లం టీ, యాలకుల టీ లేదా దాల్చిన చెక్క వేసిన మసాలా చాయ్ తాగితే తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట క్షణాల్లో మాయమైపోతాయి. మరైతే టీని ఖాళీ కడుపుతో తాగడం కంటే కొంచెం అల్పాహారం తిన్నాక తాగితే జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది అని వైద్యులు కూడా చెప్తుంటారు.
0: అబ్బో, చాలా మంచి విషయాలు చెప్పావమ్మా. చైనా, జపాన్ లాంటి దేశాల్లో టీ తాగడాన్ని ఒక పెద్ద సంప్రదాయ పండగలాగా, ఒక కళలాగా భావిస్తారు. అక్కడ దీనికోసం ప్రత్యేకంగా టీ సెరమనీలు కూడా జరుపుతూ ఉంటారట. మన దేశంలో కూడా లీటర్ల కొద్దీ పాలు పోసి గంటల తరబడి మరిగించి చేసే హైదరాబాదీ ఇరానీ ఛాయ్ నుండి మట్టి కప్పుల్లో ఇచ్చే ఉత్తరాది కుల్హాడ్ ఛాయ్ వరకు 100 రకాల టీలు అందుబాటులో ఉన్నాయమ్మా. శీతాకాలంలో చలి తట్టుకోవాలన్నా, ఎండాకాలంలో అలసట పోవాలన్నా మనకి ఛాయ్ పడాల్సిందే కదా.
1: అవునన్నయ్య, మరి అందుకే ప్రపంచంలో నీళ్ల తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ మాత్రమేనట. రోజుకు 2 లేదా 3 కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరైతే అతిగా తాగితే మాత్రం నిద్రలేమి, గ్యాస్ సమస్యలు వస్తాయి. కాబట్టి కాస్తంత పద్ధతిగా, పరిమితంగా తాగాలి. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో టీ అనేది కేవలం ఒక అలవాటు కాదు, అదొక పెద్ద మర్యాద. మన ఇంటికి చుట్టాలు గాని స్నేహితులు గాని వస్తే ముందుగా మంచినీళ్ళిచ్చి మరా వెంటనే టీ తాగుతారా అని అడగడం మన సాంప్రదాయం. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు టీ ఇవ్వకపోతే బయటకు వచ్చాక ఆ ఇంటికి వెళ్తే కనీసం టీ నీళ్లు కూడా పోయలేదు అని జీవితాంతం దెప్పి పడవడం మన వాళ్ళకు అలవాటే. అందుకే మన తెలుగు ఇళ్లలో టీ అనేది మర్యాదకు ఒక పెద్ద కొలమానంగా మారిపోయింది.
0: భలే చెప్పావమ్మా, మన సమాజంలో టీ చుట్టూ ఎన్నో సామెతలు, మాటలు అలిగిపోయాయో కదా. టీ తాగుతూ లోకాభిరామాయణం మాట్లాడడం అన్నా, టీ కప్పులో తుఫాన్ లాంటి చిన్న విషయాలకే గొడవ పడడం అన్నా మనకి భలే ఇష్టం. అసలు కొంతమంది అయితే నా ఒంట్లో ఛాయ్ పడితేనే గానీ బుర్ర పనిచేయదు, నరాలు తేరుకోవు అంటూ పొద్దున్నే టీ కప్పు పట్టుకుని కూర్చుంటారు. స్నేహితుల మధ్య బంధాలు బలపడాలన్నా, ఆఫీసుల్లో మీటింగులు సక్సెస్ అవ్వాలన్నా మధ్యలో ఒక ఛాయ్ బ్రేక్ పడాల్సిందే.
1: అవునన్నయ్య, అందుకే మన వాళ్ళు ఛాయ్ని ఒక బంధాన్ని కలిపి సాధారణంగా చూస్తారు. మరి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా అమ్మాయి చేతికి టీ కప్పిచ్చి నడిపించడం, ఆ టీ ఎలా ఉందో చూసి అమ్మాయి గుణగణాలను అంచనా వేయడం మన సినిమాల్లో, నిజ జీవితాల్లో ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. మరి బంధుత్వాలు కలవాలన్నా, స్నేహాలు చిగురించాలన్నా, ముచ్చట్లు సాగాలన్నా మన తెలుగువారి జీవితాల్లో ఈ టీ అనేది విడదీయరాని భాగం అయిపోయింది.
0: 100కి 100 పాళ్ళు నిజమమ్మా. అసలు మనకి ఏ చిన్న పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చేసుకోవాలన్నా ముందు ఓ కప్పు టీ పడాల్సిందే. ఆఫీసులో చూడు, ఫైళ్లు తిరగేయాలన్నా, పెద్ద ప్రాజెక్ట్ డీల్స్ మాట్లాడుకోవాలన్నా, పద కాసేపు అలా టీ

0: తో మాట్లాడుకుందాం అనడం సర్వసాధారణం అయిపోయింది. ఆ కంప్యూటర్ల ముందు కూర్చుని అలసిపోయిన ఉద్యోగులందరికీ ఆఫీసు బయట ఉండే టీ కొట్టే ఒక పెద్ద రిలీఫ్ సెంటర్. అక్కడ టీలు తాగుతూ చెప్పుకునే ఆఫీసు వ్యవహారాలు, బాసుల మీద జోకులు అసలు మామూలుగా ఉండవు అనుకో.
1: అవునన్నయ్య, మరి ఆఫీసులోనే కాదు ఇళ్లలో కూడా ఆ అలసటంతా పోవడానికి మరి భర్త ఆఫీస్ నుండి రాగానే భార్యను అడిగి మొట్టమొదటి మాట, కాస్త వేడివేడిగా టీ ఇస్తావా అని. ఇక మన కుర్రాళ్ళు టీ కొట్టు ముచ్చట్లయితే ఇంకో లెవెల్. నలుగురు స్నేహితులు కలిసి టీ కొట్టుకు వెళ్తే జేబులో డబ్బులు తక్కువ ఉన్నప్పుడు, బాబు రెండు టీలు తీసుకుని 2x3 చేసావు అని ఆర్డర్ ఇవ్వడం మనకు మాత్రమే సాధ్యమైన ఒక గొప్ప కళ. ఆ తక్కువ బడ్జెట్ లో కూడా టీని పంచుకుంటూ స్నేహాన్ని పెంచుకోవడం భలే ముచ్చటేస్తుంది.
2: భలే గుర్తు చేసావు అమ్మా, ఆ 2x3 చాయ్ ముచ్చటేదేననుకో, అందులోనే అసలైన స్నేహం దాగుంది. అసలు మన దేశంలో ఈ టీ కొట్టు అనేది చిన్న పార్లమెంటు లాంటిది. అక్కడ సినిమా రివ్యూల దగ్గర నుంచి దేశ రాజకీయాల వరకు అన్నిటికీ పరిష్కారాలు దొరికిస్తాయి. అందుకే అంటారు, టీ తాగడం అనేది కేవలం గొంతు తడుపుకోవడం కాదు, అది మన ఆలోచనల్ని పంచుకోవడం, బంధాన్ని కలుపుకోవడం. మరి ఈ వండర్ఫుల్ టీ దినోత్సవం సందర్భంగా మన శ్రోతలందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పదరా చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అని పిలిచేస్తారేమోనమ్మా.
1: అవునయ్య, మరి టీ దినోత్సవం గురించి చాలా చక్కటి విషయాలు అయితే మాట్లాడుకుంటున్నాం. మరబ్బా సినిమా రివ్యూ అనగానే భలే గుర్తు చేసావన్నయ్య, మన టాలీవుడ్ సినిమాల్లో టీ అనేది కేవలం ఒక పానీయం కాదు, అదొక పవర్ఫుల్ కథా వస్తువు.
0: ఎగ్జాక్ట్లీ.
1: నువ్వు గమనించావో లేదు, మన స్టార్ హీరోలు విలన్లు కొడుతూ గాల్లోకి లేపే తంతు కూడా చాలా స్టైల్ గా చేతిలో టీ కప్ పట్టుకుని చాయ్ తాగే సీన్లు థియేటర్లో ఈలలు వేయిస్తాయి. అసలు విలన్ల గ్యాంగ్ అంతా హీరోని చుట్టుముట్టినా ఏమాత్రం భయం లేకుండా చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అనడమే మన సినిమాలో ఒక పెద్ద మాస్ ఎలిమెంట్ అన్నమాట.
0: అవునమ్మా, సినిమాల్లో టీ కొట్టు అనేది ఒక పెద్ద యాక్షన్ అండ్ రొమాంటిక్ సెంటర్. ఆ రౌడీలు వచ్చి టీ కొట్టు బల్లలు విరగొట్టడం, హీరో అక్కడ ఓరమాస్ ఫైట్ చేయడం మనం ఎన్నో సినిమాల్లో చూసాం కదా. ఇక లవ్ స్టోరీల విషయానికి వస్తే కోట్లకి పడగలెత్తిన హీరోయిన్ కారు ఆగిపోయి మన మిడిల్ క్లాస్ హీరోతో కలిసి రోడ్డు పక్కన టీ కొట్టు దగ్గర మట్టి కప్పులో చాయ్ తాగే సీన్తోనే ప్రేమ చిగురిస్తుంది. హీరో హీరోయిన్ల ఫస్ట్ మీటింగ్ పాయింట్లు, వాళ్ల మనసులు కలవడానికి ఆ టీ షాప్లే మెయిన్ వేదికలు అవుతూ ఉంటాయి.
1: కరెక్ట్ అన్నయ్య. మరి అంతేకాదు, మన సినిమాల్లో టీ మీద వచ్చిన డైలాగులు కూడా మామూలు పాపులర్ కాలేదు. మేరా నామ్ చాయ్, గరం గరం చాయ్ లాంటి పాత పాటల నుండి సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా నవరసాల్లో దేనికైనా సరే మన డైరెక్టర్లు ఈ చాయ్ని బాగా వాడుకుంటారు. మరి ఏదేమైనా రియల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా చాయ్ లేకపోతే మన ముచ్చట అనేది అస్సలు పూర్తి కాదు.
0: నిజం చెప్పామమ్మా, సినిమాల్లోనే కాదు మన నిజ జీవితంలో జరిగే పెళ్లిళ్ళు శుభకార్యాల్లో కూడా ఈ టీ చుట్టూ జరిగే డ్రామా మామూలుగా ఉండదనుకో. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా 100 రకాల వంటకాలు వండించిన పొద్దున్న వచ్చే చుట్టాలందరికీ కరెక్ట్ టైంకి వేడివేడి టీ పడాల్సిందే. పెళ్లిళ్లలో అయితే మరీను, పొద్దున్నే లేవగానే పెళ్లి కూతురు తరఫాళ్ళు అబ్బో పెళ్లివారి కోసం టీలు ఇంకా రెడీ కాలేదా, కాస్త లేట్ అయితే చాలు వాళ్ళు ఎక్కడ చిందలేస్తారో గొడవ చేస్తారో అని టెన్షన్ పడుతూ అటు ఇటు పరుగులు పెట్టడం మనం ఎప్పుడు చూసేదే కదా.
1: అవునన్నయ్య, మరి ఆ టెన్షన్ చుట్టానికి భలే ఫన్నీగా ఉంటుంది, కానీ పాపం చేసే వాళ్ళ ప్రాణాలే పోతాయి. అసలు మన వాళ్ళకి పెళ్లి భోజనం కంటే కూడా పొద్దున్నే ఇచ్చే టీ టిఫిన్ల దగ్గర మర్యాదలు గుర్తుకొస్తాయి. మరి కరెక్ట్ టైంకి అందరికీ టీ గ్లాసులు అందకపోతే ఛా, ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నారు, టైంకి ఒక కప్పు చాయ్ ఇవ్వడం చేతకాలేదు, మన మర్యాద మొత్తం తగ్గిపోయింది అని ముఖాలు ముడుచుకుంటారు. అందుకే పెళ్లి పందిట్లో వంటల మేస్త్రికి అందరికంటే ఎక్కువ ఇచ్చే ఆర్డర్ ఏంటంటే, వంటలు కాస్త అటు ఇటు అయినా పర్లేదు కానీ చాయ్ మాత్రం టైంకి స్ట్రాంగ్ గా అందిపోవాలనే.
0: అబ్బో నువ్వైతే చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పావమ్మా. మరి మన శ్రోతలందరికీ కూడా టీ గురించి ఇంకా ముచ్చట్లు చెప్పబోయే ముందు ఒక పాట వినేసి వచ్చేద్దామా?
1: తప్పకుండానయ్యా. లిజినెస్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ టీ గురించి ఇంకా చాలా చాలా చక్కటి విషయాలు ఉన్నాయి, మరి అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇలాగా మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
3: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కనిట్టి. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే చాయ్ మేరా భాయ్. ఈ చాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరు.

0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా
1: ఇంకన్ను.
0: ఉంటానండి, నమస్కారం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సరేనమ్మా, మరి ఇందాక నువ్వు పెళ్లి గురించి, పెళ్లిలో హడావుడి గురించి, టీ గురించి మాట్లాడుతున్నావు కదా, నిజంగానే కరెక్ట్ గా చెప్పు. ఆ సమయానికి వచ్చే చాయ్ కప్పు పెళ్లిలో ఉండే అలసట్ని, టెన్షన్ ని ఒక్క నిమిషంలో దూరం చేస్తుంది అనుకో. అందుకే మన తెలుగు వాళ్ల జీవితాల్లో పుట్టుక నుండి చావు వరకు, చుట్టాల మర్యాద నుండి పెళ్లిళ్ల హడావుడి వరకు ప్రతి సందర్భంలోనూ టీ అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తూనే ఉంటుంది.
6: అవునన్నయ్య, మరి పెళ్ళిళ్ళ ముచ్చట చెప్తుంటే నాకు ఇంకో పాయింట్ గుర్తొచ్చింది.
5: ఏంటో అది?
6: మరి అసలు మన బిజినెస్ వరల్డ్ లో, కస్టమర్ సర్వీస్ లో కూడా ఈ టీ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో తెలుసా? మనం ఏదైనా ఒక పెద్ద బంగారు షాప్కో లేదా బట్టల షాప్కో వెళ్ళి షాపింగ్ కోసం వెళ్ళామంటే చాలు, వాళ్ళు మనల్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టి నగలు బట్టలు చూపించడానికంటే ముందే సార్ లేదా మేడం టీ తాతారా అని ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆ వేడి వేడి చాయ్ కప్పు చేతిలో పడగానే కస్టమర్లు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయి హాయిగా ముచ్చట పడుతూ గంటల తరబడి షాపింగ్ చేసేస్తారు.
5: అవునమ్మా, వ్యాపారస్తుల కమర్షియల్ మైండ్ కి ఈ టీ అనేది ఒక పెద్ద సీక్రెట్ వెపన్ లాంటిది అన్నమాట. కేవలం బట్టల షాపులే కాదమ్మా, బ్యాంకుల విషయానికి వస్తే ఇది ఇంకా బాగా కనిపిస్తుంది. ఎవరైనా పెద్ద కస్టమర్ లక్షల్లోనూ కోట్లలోనూ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చారంటే చాలు, ఆ బ్యాంక్ మేనేజర్ క్యాబిన్ లోపలికి పిలిచి మరీ కుర్చీ వేస్తాడు. ఆ వెంటనే పక్కనుండే అటెండర్ని పిలిచి, బాబు మేనేజర్ గారి రూమ్కి అర్జెంటుగా 2 స్పెషల్ చాయ్లు తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు. ఆ టీ తాగే లోపు అక్కడ డిపాజిట్ ఫారాలు, సంతకాలు అన్నీ చకచకా ముగిసిపోతాయి.
6: భలే చెప్పావన్నయ్య. అంటే ఒక రకంగా చూస్తే పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ క్లోజ్ అవ్వాలన్నా, కస్టమర్లను బుట్టలో వేసుకోవాలన్నా ఈ టీ అనేది ఒక వండర్ఫుల్ ఐస్ బ్రేకర్లా పనిచేస్తుందన్నమాట. మరి రూపాయి ఖర్చు లేని చిన్న మర్యాదతో లక్షల వ్యాపారాన్ని సాగించేలా చేయడంలో మన ఛాయ్ని మించిన మార్కెటింగ్ టూల్ ఇంకొకటి లేదు.
5: అవునమ్మా, అసలు టీ గొప్పతనం గురించి వ్యాపారస్తులు సామాన్యులే కాదు, మన కవులు కూడా ఫిదా అయిపోయి రకరకాల కవిత్వాలు, షాయిరీలు రాసేసేవారు. పొగలు గక్కే ఛాయ్ కప్పులో జీవిత సత్యాలున్నాయి అంటూ ఛాయ్ని ఒక ప్రేరణగా తీసుకుని ఎంతోమంది కవులు అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. కొంతమంది కవులకైతే అర్ధరాత్రి వేళల్లో మంచి కవితా చరణాలు పుట్టాలన్నా, కలం ముందుకి సాగాలన్నా పక్కన ఒక వేడివేడి టీ కప్పు ఉండాల్సిందే. ఆ ఛాయ్ ఇచ్చే కిక్కే వారి ఊహలకి రెక్కలు తొడుగుతుంది.
6: అవునన్నయ్య, అలానే మన నిత్య జీవితంలో టీని ఉపయోగించి చెప్పే సామెతలు, లోకోక్తులు కూడా అన్ని ఎన్నికవు. మరి ఉదాహరణకి ఎవరైనా చిన్న విషయానికి రచరచ చేస్తుంటే టీ కప్పులు తుఫాన్ లేపకు అని ఎంత సింపుల్ గా అనేస్తామో కదా. అలానే ఛాయ్ పత్తి లేనిదే ఛాయ్ కాగనట్టు బుర్రలో గుజ్జి లేకపోతే ఆలోచన రాదు అని కూడా సరదాగా వాడుతూ ఉంటాం. ఇంకా మన గల్లీలో బాగా ఫేమస్ అయిన మాట ఏంటంటే, స్నేహానికి కావాలి ఛాయ్, శత్రుత్వాన్ని మరిపించాలి ఛాయ్ అంటూ ఛాయ్ని బంధాలను కలిపే ఒక సూత్రంగా సామెతల్లో మార్చేశారు. మరి కవిత్వంలోనైనా సామెతల్లోనైనా మన ఛాయ్ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే.
5: ఎంత చక్కగా చెప్పావమ్మా. కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ టీ అనేది పేదవాడి ఆకలిని తీర్చే ఒక నిజమైన అమృతం. ఒక నిరుపేదకి విపరీతంగా

0: ఆకలి వేస్తున్నప్పుడు, కడుపు నిండా భోజనం కొనుక్కునే డబ్బులు లేకపోయినప్పుడు కేవలం కొన్ని రూపాయలతో దొరికే ఒక కప్పు టీ తాగి ఆ ఆకలి బాధని మర్చిపోతాడు. అలాగే పొద్దున్నే లేచి రాత్రి వరకు రెక్కలు ముక్కలు చేసుకునే రోజువారీ కూలీలైతే ఒళ్ళు హోనమైపోయేలా కష్టపడడానికి అలసటని మర్చిపోయి మళ్ళీ కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి ఈ ఛాయ్ ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది.
1: అయితే ఒకప్పుడు కేవలం అలసట పోవడానికి, ఆకలి తీరడానికి తాగిన ఈ టీ మరి ఈ మధ్య కాలంలో జనాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా ఒక దివ్య ఔషధంగా మారిపోయింది. మరి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన గ్రీన్ టీ, లెమన్ టీ, హెర్బల్ టీ, బ్లాక్ టీ వంటివి శరీరంలో ఉండే కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి భలే హెల్ప్ చేస్తున్నాయి. మరి అందుకే ఈ రోజుల్లో ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టే ప్రతి ఒక్కరి డైట్ ప్లాన్ లో ఈ హెల్దీ టీలు ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాయి.
0: అవునమ్మా, ఒకవైపు పేదవాడి ఆకలి తీరుస్తూ, మరోవైపు ఆధునిక కాలంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతూ టీ నిజంగానే అందరి జీవితాల్లో ఒక అద్భుత పానీయం అయిపోయింది. ఒకప్పుడు కేవలం రోడ్డు పక్కన బడ్డీ కొట్టులా కనిపించిన ఈ టీ వ్యాపారం ఈ రోజుల్లో కార్పొరేట్ రేంజ్కి ఎదిగి కోట్లాది రూపాయల టర్న్ ఓవర్తో దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ సరికొత్తగా ఎంతో స్టైల్గా వెలుస్తున్న టీ ఫ్రాంచైజీలు ప్రతి వీధిలోనూ దర్శనమిస్తూ ఉన్నాయి. చదువుకున్న కుర్రాళ్ళు, ఐటీ ఉద్యోగాలు వదిలేసిన వాళ్ళు సైతం ఛాయ్ స్టార్టప్లు పెట్టి బ్రాండెడ్ లుక్తో సరికొత్త రకాల టీలు అందిస్తూ కోట్లలో లాభాలు గడిస్తున్నారు.
1: అవునన్నయ్య, అసలు ఈ టీ బిజినెస్ ఐడియా ఎంతలా క్లిక్ అయిందంటే, ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూళ్ళ నుండి పెద్ద పెద్ద నగరాల వరకు ప్రతి చౌరస్తాలోనూ కలర్ఫుల్ లైట్లతో నీట్ గా ఉండే సరికొత్త ఛాయ్ కేఫ్లు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అల్లం ఛాయ్, బెల్లం ఛాయ్, బాదం ఛాయ్, చాక్లెట్ ఛాయ్ అంటూ వందల వెరైటీలతో కస్టమర్లను ఆకర్షిస్తూ, మరొకప్పుడు 5 రూపాయలున్న ఛాయ్ని ఇవాళ బ్రాండ్ పేరుతో 25 రూపాయలు పెట్టిన జనాలు ఎగబడి మరీ తాగుతున్నారు. మరి పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఉండటంతో నేటి యువతకి ఇది ఒక బెస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ గా మారిపోయింది.
0: అందుకే అంటారమ్మా, వ్యాపారంలో ఛాయ్ని మించిన లాభసాటి వస్తువు లేదు అని. ఒక చిన్న కెటిల్ పట్టుకుని తిరిగే టీ అమ్మే వ్యక్తి నుండి దేశవ్యాప్తంగా వందల బ్రాంచీలు నడిపే బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ఈ ఛాయ్ ఎంతో మందికి జీవనోపాధినిస్తూ లక్ష్మీదేవిలా కోట్లు కురిపిస్తుంది. రూపాయి ఖర్చుతో మొదలై కోట్లాది రూపాయల సామ్రాజ్యంగా ఎదుగిన ఈ టీ ప్రయాణం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం. మరి ఈ అద్భుతమైన టీ బిజినెస్ సక్సెస్ స్టోరీలు వింటూ మన శ్రోతలు కూడా ఒక వేడివేడి ఛాయ్ కప్పుతో ఈ రోజుని ఎంజాయ్ చేయమని నేను కోరుకుంటున్నాను.
1: అవునన్నయ్య, కరెక్ట్ గా చెప్పావు. మరి అలా నీ ఛాయ్ బిజినెస్ కోట్లు కురిపిస్తుంది, సరే, కానీ మన ఇళ్లలో ఈ టీ చుట్టూ జరిగే కామెడీలు, భార్య భర్తల మధ్య జరిగే యుద్ధాలు అన్నీ ఇన్ని కావనుకో. మరి కొంతమంది భర్తలు ఆఫీస్ నుండి రాగానే భార్య సీరియల్ చూస్తూ బిజీగా ఉన్నా సరే, ఏమోయ్ కాస్త అమృతం లాంటి ఛాయ్ పట్టరాదు అని బ్రతిమలాడుకుంటారు. మరి దానికి ఆ భార్యనిచ్చే కౌంటర్లు ఎలా ఉంటాయంటే, అమృతం కావాలంటే క్షీరసాగర మధురం చెయ్యాలి, మరి ఛాయ్ కావాలంటే కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి మీరే చేసుకోవాలి అని తేల్చేస్తారు. దాంతో పాపం మన మగాళ్ళు సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి ఛాయ్ గిన్నెలతో తోముకుంటూ కనిపిస్తారు.
0: ఈ ఛాయ్ మహత్సవం వల్ల మన ఇళ్లలో మగాళ్ళంతా నలమహారాజులు అయిపోతున్నారనుకో. అసలు కొంతమందికి టీ తాగేటప్పుడు కొన్ని వింత అలవాట్లు ఉంటాయి తెలుసా? ఛాయ్ కప్పులో బిస్కెట్ ముంచి తినాలని భలే ఆశపడతారు, కానీ ఆ బిస్కెట్ కాస్త టీలో కరిగి ముక్కలై అందులోనే పడిపోతుంది. ఇక అప్పటి నుండి ఆ బిస్కెట్ ముక్కను స్పూన్తో వెతకడానికి వాళ్ళు పడే తపన చూస్తే సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ వాడని వెతికే సైంటిస్టులు కూడా అంతలా కష్టపడరేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ బిస్కెట్ ముక్క కోసం కప్పును రకరకాల యాంగిల్స్లో తిప్పుతూ భలే కామెడీ చేస్తూ ఉంటారనుకో.
1: నిజమే అన్నయ్య, ఆ బిస్కెట్ మురిగిపోయే సీన్ నిజంగా ఒక పెద్ద ట్రాజడీ కామెడీ. ఇక ఛాయ్ ప్రియులకు ఇంకో వింతలోకం ఏంటంటే, వాళ్ళకి తలనొప్పి వచ్చినా టీ తాగాలి, మరి కడుపు నొప్పి వచ్చినా టీ తాగాలి, ఆఖరికి టీ తాగకపోవడం వల్ల వచ్చే తలనొప్పి పోవడానికి కూడా టీనే తాగాలి. అసలు వాళ్ళ నర నరాల్లో రక్తం కంటే ఛాయ్ ఎక్కువ ప్రవహిస్తుందేమో అనిపిస్తుంది. మరి పొరపాటున ఎవరైనా రోజుకి ఇన్ని ఛాయ్లు తాగితే గుండె ఆగిపోతుంది అని భయపడితే, గుండె ఆగినా పర్లేదు కానీ ఛాయ్ ఆగకూడదు అనే డైలాగులు కొట్టే రకం మన వాళ్ళు.
0: అవునమ్మా, అసలు కొంతమంది టీ తాగేటప్పుడు వచ్చే సౌండ్స్ వింటే పక్కింటి వాళ్ళ ఇంట్లో భూకంపం వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లేట్లో ఛాయ్ పోసుకుని సుర్రు సుర్రు అంటూ వాళ్ళు పీల్చే సౌండ్కి ఇంట్లో ఉండే రేడియో సిగ్నల్స్ కూడా కాసేపు కట్ అయిపోతాయేమో. ఏదేమైనా ఛాయ్ చుట్టూ ఉండే చిన్న చిన్న హంగామాలు, ఆ కామెంట్లు మన జీవితాల్లో వందల నవ్వుల్ని పోయిస్తాయనుకో.
1: అవునన్నయ్య, మరి ఛాయ్ తాగేటప్పుడు వచ్చే ఆ సుర్రుమనే శబ్దంలోనే మన ఛాయ్ ప్రియుల ఆనందం అంతా దాగుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటే సామయ్యమే తెలీదు. ఇక చైనా రాజు వేడి నీళ్ల కథతో మొదలై మన తెలుగు ఇళ్ల మర్యాదలు, ఆఫీస్ వ్యవహారాలు, ఊరమా సినిమా సీన్లు

0: పెళ్లిళ్ల హడావడి, కోట్లాది రూపాయల బిజినెస్ సామ్రాజ్యాలు, ఇలా మన నిత్య జీవితంలో టీ ఎలా విడదీయరాని భాగమైపోయిందో ఎంతో అద్భుతం కదా.
1: అవునమ్మా, అసలు ఈరోజు ప్రపంచ టీ దినోత్సవం సందర్భంగా టీ మీద జరిగిన ఈ లోకాభిరామాయణం విన్నాక మన శ్రోతలకు కూడా చాయ్ తాగాలనే మూడ్ వచ్చేసే ఉంటుంది. పేదవాడి ఆకలి తీర్చే అమృతం, ఐటీ ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసే ఆయుధం, స్నేహాన్ని కలిపే బంధం ఈ టీ. మరి ఇంకెందుకు ఆలస్యం? రేడియో వింటున్న మన శ్రోతలంతా వెంటనే స్టవ్ వెలిగించి ఒక స్ట్రాంగ్ చాయ్ కాచుకుని ఆ కప్పులోంచి వచ్చే పొగలతో పాటు మీకున్న టెన్షన్లన్నింటినీ గాల్లోకి ఒక్కసారి వదిలేయండి.
0: బాలే చెప్పావన్నయ్య. మరి ఇంతటి అద్భుతమైన పానీయాన్ని మనకు అందించిన ఆ తోట కార్మికులందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన రేడియో విష్ణు శ్రోతలందరికీ మరొక్కసారి అంతర్జాతీయ టీ దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళీ రేపటి రేడియో కార్యక్రమంలో సరికొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100191993.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిసినర్స్, మరి ఏనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామ.

0: Raju Vigrahandagra, JP Road, Bhimbram. Cell 9545-11117.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిసనర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ఎడ్లబండి నడిపేవాడైనా, కారులో తిరిగేవాడైనా, విమానంలో ఎక్కేవాడైనా, దిగాల్సింది నేలపైనే, నడవాల్సింది కాళ్లతోనే కదండి. అంటే మనం ఎడ్లబండి నడుపుకున్నా, కారులో తిరిగినా, విమానం ఎక్కినా, దిగాల్సింది ఎక్కడ, నేలపైనే, నడవాల్సింది కాళ్లతోనే. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా నీనాడపడి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయ్ అంటున్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరి అందరితోనూ ప్రేమగా ఉండండి, ఆనందంతో జీవించండి అని చెప్పి అంటున్నారు. అలానే ప్రేమించు చిత్రం నుండి అమ్మ పాట ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి మన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి కశ్య ప్రజాపతి గురించి తెలుసుకుంటున్నాం కదండి, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి మహర్షులందరూ తపస్సు చేసుకునేటటువంటి నైమిసారణ్యానికి కశ్యప ప్రజాపతి ఒకసారి వెళ్ళాడు. మరి ఋషులందరూ కూడా ఆయన్ని గౌరవించి పూజించారు. ఇక వాళ్ళ యోగక్షేమాలన్నీ అడిగిన తరువాత వాళ్ళు, మేము ఎక్కడో చిన్న చిన్న వాగుల్లో స్నానం చేస్తున్నాం, చెరువుల్లో స్నానాలు చేస్తున్నాం, ప్రవహించే ఉదకంతో చక్కగా శాశ్వతంగా ఉండే ఒక నది మాకు లభిస్తే మా జప హోమాది అనుష్ఠానాలన్నీ కూడా చక్కగా నది స్నానంతో బాగుండి పవిత్రమవుతాయి కదా స్వామి. నీవు సర్వలోకాలను సంరక్షణ చేసేంత సమర్థుడవు. మరి నీ పేరుతో పవిత్ర గంగానదిని ఈ భూమిపైన ప్రవేశపెట్టి దాన్ని ఇక్కడ ప్రవహింపజేసి లోకక్షేమాన్ని కలిగించి మా కోరిక తీర్చు అని ఆయన అడిగారట. అప్పుడు ఆ భూతాద్రి అనే పర్వతం హిమాలయాల్లోనే ఉంది. మరి కశ్యప ప్రజాపతి అక్కడికి వెళ్ళి ఘోర నిష్ఠతో శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. మరి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే కశ్యపుడు గంగను భూలోకంలో ప్రవహింపచెయ్యమని అడిగాడు. మరి అంతకుముందే భగీరథుడి యొక్క తపోబలం వలన వియద్గను ఆకాశగంగను శివుడు తన జటాజూటమునందు ధరించున్నాడు. ఒక శేఖను మాత్రమే వదిలిపెట్టాడప్పుడు, అది పాతాళానికి వెళ్ళిందని సముద్రమైందని చెప్పుకున్నాం కదండి. మరి ఇప్పుడు భూలోకంలో ప్రవహించవలసిన గంగ కావలసి వచ్చింది ఇక్కడ. అప్పుడు శివుడు వదిలిపెట్టిన గంగపాయ ఒకటి సగరపుత్రుల ఉత్తమగతుల కోసమని సముద్రంగా మారింది. అందుకని ఇప్పుడు శివుడు తన జటాజుట్టం నుంచి మళ్ళీ ఒక చిన్న పాయను, గంగాపాయను వదిలిపెట్టగా అది ఆయన తపోవాటిక మీదుగా నైమిసారణ్యం వరకు శివానుగ్రహంతో భూమిపైకి వచ్చి ప్రవహించింది. ఆ గంగావాహినికి చాలా యుగాలకు పూర్వం కాశ్యపి అని పేరు పెట్టారు మహర్షులు. మరి కశ్యప ప్రజాపతి తపోబలం చేత భూమి మీదకు వచ్చింది కాబట్టి దానికి కాశ్యపి అని పేరు పెట్టారు. మరి ఆ నదికే కృతయుగంలో కృతవతి అనే పేరుంది. ఆ నది త్రేతాయుగంలో గిరికర్ణిక అనే పేరుతోనూ, ద్వాపరయుగంలో చందన అనే పేరుతోనూ, కలియుగంలో సాబ్రమతిగాను విఖ్యాతి చెందింది. మరి ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విలువైన సమాచారం అనేది తెలుస్తుంది. మరి సాబ్రమతి ఎక్కడుంది, గిరికర్ణిక ఏంటి, మరి వీటికి సమాధానాలు ఆలోచిస్తే అపురూపమైన అత్యంత విలువైన సమాచారం మనకి లభిస్తుంది. మరి ఇదంతా కూడా విజ్ఞానమే, ఋషుల చరిత్రే మహావిజ్ఞాన సంపద. నేటి భారత వర్షంలో ప్రవహించే నదులు పర్వతములతో వాటిని సమన్వయం చేసుకుంటే పూర్వ భారత జ్ఞానం కలుగుతుంది మనకి. లిజినెస్, మరి వాటి గురించి తెలుసుకుందాం. ఇకలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుండి స్వామినాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి, సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం పిలిస్తే పలుకుతా ఈ చిత్రం నుండి దివి నుండి దిగివచ్చిన అనే చక్కని పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి అలానే కశ్యప ప్రజాపతి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి సాంబ్రమతి అనేది కలియుగంలో వచ్చిన ఒక మహానది. మరి ఇది సకల పాప సంహారిణి. ఈ నదీ తీరంలోనే అనేక మంది మహర్షులు అవక్రీతుడు, రైప్యుడు, అంగీరసుడు, దత్తాత్రేయుడు, విశ్వామిత్రుడు, భృగువు, భరద్వాజుడు మొదలైనటువంటి వారు తపస్సులు చేసి ఫలం పొందారు. ఇక ఆ నదీ తీరంలోని నీలకంఠ తీర్థం, నందహ్రదం, రుద్రహ్రదం, రుద్ర మహాలయం అనేటటువంటి తీర్థాలు కూడా ఉన్నాయన్నమాట. మరి మందాకిని, అచ్చోద, సాబ్రమతి అనే నదుల్లోనే ఈ తీర్థాలు అంతర్వాహినిగా ఉండి గూఢంగా ప్రవహిస్తున్నాయి. మరి ఈ సాబ్రమతి నది వల్లనే అనేక తీర్థములు బ్రహ్మచారి, వికీర్ణ, శ్వేత, గణాగ్ని, హిరణ్య, సంగమాప్సరస, కపితీర్థం, బంకితీర్థం, పిప్పలాద, నింబార్కాది తీర్థాలు మొదలైనవి అనంతంగా ఏర్పడ్డాయి. మరి తరువాత వచ్చినటువంటి పండితులు కూడా వీటిని సేవించారు. మరి వాళ్ళు సేవించుట చేత ఆ తీర్థాలు ఆ నది యందున్నాయని చెప్పబడుతోంది. ఇక కశ్యప మహర్షి తపస్సు చేసిన తీర్థానికి కాశ్యప తీర్థం అని పేరు వచ్చింది. అక్కడ కశ్యప మహర్షి నిర్మించిన కుండానికి కాశ్యప కుండం అని పేరు వచ్చింది. అక్కడ కుశేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుణ్ణి ఆయన స్థాపన చేశాడు. ఆ పరిసరాల్లో ఒక నగరాన్ని కూడా ఆయన నిర్మాణం చేశాడట. మరి కశ్యప ప్రజాపతికి సంబంధించిన ఏ క్షేత్రంలోనైనా, ఏ తీర్థంలోనైనా ఎవరు స్నానం చేసినా సకల పాపక్షయం అవుతుంది అని పద్మపురాణంలో చెప్పబడింది. ఇక తర్వాత భూమి మీద నెమ్మదిగా రాజవంశాలు పుట్టి పెరిగాయి. అయితే కొంతకాలానికి భూమి మీద ధర్మం నశించిందట. అధర్మం పెరిగిపోయింది. బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా మానేశారు. అకృత్యాలన్నీ చేస్తున్నారు. ఈ మహాదోషాలతోటి భూమి పాతాళానికి దిగిపోతోంది. మరి భూమి కిందకి దిగిపోతోందన్నమాట. అలా దిగిపోతున్న భూమిని కశ్యపుడు తన ఉరువులతో ధరించి పైకెత్తి జీవకోటిని రక్షించాట. మరి ఆ యుగంలో భూమి కశ్యప మహర్షికి నమస్కరించి సుక్షత్రియులు మళ్లీ పుట్టి వాళ్ల దండనీతితో ధర్మాన్ని సంరక్షించాలని కోరి ఆయన్ని వరం అడిగిందట. అప్పుడు కశ్యపుడు పరశురాముడి చేతుల్లో చావకుండా మిగిలిన క్షత్రియులెవరు అని అడిగాడు భూదేవిని. ఆమె హైహయులు అని జవాబు చెప్పింది. ఇక పౌరవంశస్థుడైన విదూరదని కుమారుడు వృక్ష పర్వతమున వృక్షమును రక్షిస్తున్నాడు. పౌదాసుని వంశము వాడొక్కడు పరాశర మహర్షి యజ్ఞంలో శూద్రకర్మలు చేస్తూ బ్రతికి ఉన్నాడు. శిబిమనవడు గోపతి అనేవాడొక్కడు గోవులు రక్షించుకుంటూ బ్రతుకుతున్నాడు. ప్రతర్ధనుడనే రాజు కొడుకు వత్సరాజు అలాగే జీవిస్తూ ఎక్కడో ఉన్నాడు. ఆ అంకురాలు మిగిలాయి అని చెప్పింది. మరి వాళ్లను పిలిచి మళ్లీ వాళ్లకు క్షేత్రాన్ని ప్రసాదించి రాజులను చెయ్యమని అడిగితే ఆ రాజపుత్రులందరినీ పిలిచి కశ్యపుడు భూమిని విభాగాలు చేసి వాళ్లకు ఇచ్చి పరిపాలించమని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆ క్షత్రియ వంశాలు వృద్ధి పొందాయి. క్షత్రియ పరిపాలన మళ్లీ సుస్థిరమైంది. వామనుడు కూడా కశ్యప ప్రజాపతి కుమారుడే. మరి కశ్యపుడికి ఆయన మొదటి భార్య అదితికి వామనుడు పుట్టాడు. అంటే కశ్యప ప్రజాపతికి తరువాత వచ్చిన అవతారం వామనవతారం అని తెలుస్తోంది. మరి కశ్యప మహర్షికి ఒకసారి గోవుల మీద చాలా కోరిక కలిగిందట. అందుకని సముద్రుడి దగ్గరకు వెళ్ళి తనకు గోవులనివ్వమని అడిగితే సముద్రుడు ఇచ్చాట. ఆ ప్రకారం వాటిని ఆశ్రమానికి తీసుకువెళ్ళి వాటి పాలు తాగుతూ కొంతకాలం ఆ సుఖాన్ని అనుభవించాడు. మరి కొంతకాలానికి సముద్రుడు వచ్చి తన గోవుల్ని తనకిమ్మని అడిగాడు. సరే ఇస్తా అన్నాడు కశ్యపుడు. అయితే ఆయన భార్యలైన అదితి, కపి అనే వాళ్లకు ఆ గోవులను వారికి ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళు కశ్యపుడితో గోవులను సముద్రుడికిచ్చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని తరువాత ఇస్తానని చెప్పి పంపండి అన్నారు. మరి సముద్రుడు మాత్రం ఏం చేస్తాడు, ఆయన ఇస్తే తీసుకెళ్ళాలి కానీ నిష్ఠూరంగా మాట్లాడటానికి వీల్లేదు. ఇక కశ్యప ప్రజాపతి మహర్షి జ్ఞాని, తపోబల సంపన్నుడు, దేవతలకు తండ్రి, దేనివుల మీద ఆశతో ఉన్నాడాయన. ఇక చేసేది లేక సముద్రుడు వెళ్ళి బ్రహ్మతో తన గోడు చెప్పుకున్నాడు. అయినా సరే ప్రయోజనం లేకపోయింది. దాంతో సముద్రుడు, ఈ గోధనం మీద నీవు ఇంత లోభం కలిగి ఉండి నాకు అన్యాయం చేశావు. ఒక పాపం, ఒక తప్పు చేశావు.

నీకు వాటి మీద అంత లోపం ఉంది కాబట్టి నీవు గోపాలకుడివై భూమి మీద పుట్టు అని కశ్యపుణ్ణి శపించాడు సముద్రుడు. మరి ఆ కారణం చేతని కశ్యపుడు వసుదేవుడై జన్మించి కంసుడి యొక్క గోగణానికి అధిపతి అయ్యాడు. మరి కంసుడి రాత్యంలో వసుదేవుడికున్న అధికారం అది గోగణానికి, అంటే పశు సంపదకంతా కూడా ఆయన పాలకుడు. మరి ఈ కథ హరివంశంలో ఉందన్నమాట. ఓకే లిజినెస్, మరి కశ్యప ప్రజాపతి గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక అలా నీనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరీపల్లం నుండి పంతాటి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి జీవితంలో వసంతం ఈ చిత్రం నుండి నీలగిరి చల్లన అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి ఈనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు, మరి రోజు థర్స్డే కదండి, గురువారం కాబట్టి గురువుకి సంబంధించి ఒక టాపిక్ తెలుసుకుందామా. మరి గురువు అనగానే మనకి ఎవరు గుర్తిస్తారు, మరి దత్తాత్రేయుడు కదండి. మరి దత్తాత్రేయుడు అంటే దత్తుడు తన జీవితంలో 24 మందిని గురువులుగా స్వీకరించి మరి వారి నుండి ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకున్నారట. ప్రకృతిలోని ప్రతి అంశం మనకి ఏదో ఒక ధర్మాన్ని బోధిస్తుందని ఆయన నిరూపించారు. మరి దత్తాత్రేయుడు యదుమహారాజుకు వివరించిన ఆ 24 గురువుల కథ సారాంశం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి దత్తాత్రేయుని 24 గురువులు, మరి మొట్టమొదటి గురువు ఎవరు అంటే భూమి అట కదండి. భూమాత అంటే ఓర్పు, సహనం. మరి అందరూ కూడా తనని తొక్కినా తవ్వినా భూమి ఎలా అయితే భరిస్తుందో మనం కూడా అలా ఉండాలట కదండి. మరి భూమాతను చూడండి, మనం ఎంత తొక్కినా ఎంత తవ్వినా ఎంతో సహనంతో ఓర్పుతో భరిస్తుంది కదా, మనం కూడా భూమాతల ఓర్పు సహనంతో ఉండాలి అనేది మొట్టమొదటి గురువు అని చెప్పి అనుకున్నాడు ఆయన. ఇక రెండవది గాలి, అంటి అంటనట్లు ఉండటం. మరి గాలి చూడండి, సుగంధాన్ని తీసుకొస్తుంది, దుర్గంధాన్ని మోసుకొస్తుంది, కానీ దేనికి అంటుకోదు కదండి. అంటే దీనికి అంటుకుందాం దీనికి అంటుకుందాం అని ఉండదు కదా. అంటే అంటి అంటనట్లు ఉండటం అంటే గాలి అనేది సుగంధాన్ని తీసుకొస్తుంది, దుర్గంధాన్ని మోసుకొస్తుంది, కానీ దేనికి అంటుకోదు. కాబట్టి మరి రెండవది గాలి కూడా నాకు గురువుతో సమానం అని చెప్పాడు. ఇక మూడవది ఆకాశం, మరి ఆత్మ సర్వవ్యాపి అని దేనికి పరిమితం కాదని తెలుసుకోవడం. ఆత్మ అనేది సర్వవ్యాపి అనమాట, అంటే దేనికి కూడా పరిమితం కాదు అని తెలుసుకోవడం. మూడవది ఆకాశం ఒక గురువు. ఇక నాలుగవది నీరు, స్వచ్ఛత మరియు వినయం. మరి నీరు చూడండి ఎప్పుడు కూడా పల్లానికి ప్రవహిస్తుంది కదా, అలా అనమాట. అంటే స్వచ్ఛత మరియు వినయం, నీరు ఎప్పుడు కూడా పల్లానికి ప్రవహిస్తుంది, అలానే వినయంతో ఉండాలి అనేది. ఇక నాలుగవది నీరు అనమాట. ఐదవది అగ్ని అంటే జ్ఞానాగ్ని. అగ్ని దేనినైనా దహించి పవిత్రం అనేది చేస్తుంది, కాబట్టి అగ్ని కూడా నా గురువుతో సమానం అని చెప్పాడు. ఇక ఆరవది చంద్రుడు, మరి మార్పులు శరీరానికే కానీ ఆత్మకు కావు అని చంద్రుని కూడా గురువుగా స్వీకరించాడు ఆయన. చూడండి మరి మార్పులు అనేవి మన శరీరానికి కానీ ఆత్మకు కావు, మరి చంద్రుని కళలు అని చెప్పి అంటుంటారు చూసారా, అలా అనమాట. కాబట్టి చంద్రుడు కూడా నాకు గురువుతో సమానం అని చెప్పాడు. ఇక తర్వాత సూర్యుడు, ప్రతిఫలం ఆశించకుండా వెలుగునివ్వడం కదండి. నీకంటే నీకు ఎంతో కొంత ఇస్తాను నాకు వెలుగునివ్వి, లేకపోతే నేను నీకు డబ్బులు ఇవ్వడం వెలుగును ఆపే అనడానికి సరిపోం కదా, ఆయన ఏది కూడా ఆశించడు అంటే ప్రతిఫలం ఆశించకుండా వెలుగునివ్వడం. కాబట్టి సూర్యుడు కూడా తనకి గురువుగా అనుకున్నాడు. ఇక తర్వాత పావురం, అతిగా బంధాల మీద మోహం పెంచుకుంటే వినాశం తప్పదని ఒక కథ ద్వారా తెలుసుకున్నాం మనం కదండి. అంటే వేటగాడి వలలో చిక్కుకున్న పావురం కథ ఉంటుంది కదా, ఆ కథ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే అతిగా బంధాల మీద మోహం పెంచుకుంటే వినాశనం తప్పదు. కాబట్టి పావురం అనేది కూడా నాకు ఒక గురువుతో సమానం అని చెప్పి అనుకున్నాడు ఆయన. తర్వాత అజగరం అంటే కొండ చిలువ, దొరికిన దానితో తృప్తి చెందడం, సంతోషంగా ఉండటం. కొండ చిలువ నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట, అంటే దొరికిన దాంతో సంతృప్తి చెందడం. ఇక తర్వాత పదవది సముద్రం అంటే గంభీరంగా ఉండటం, నదులు వచ్చి కలిసినా సముద్రం ఉప్పొంగదు, ఎండకు ఎంకిపోదు కదండి. మరి సముద్రం చూడండి ఎంత గంభీరంగా ఉంటుందో, ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం అనేది ఉప్పొంగదు, అలానే ఎండకు కూడా ఇంకిపోదు. కాబట్టి సముద్రం కూడా నాకు గురువే అనుకున్నాడు ఆయన. ఇక తర్వాత మిడత, మరి ఇంద్రియ చాపల్యం పనికిరాదు, వెలుగును చూసి మోహంతో మిడత అగ్నిలోపడి చనిపోతుంది కదా, కాబట్టి మిడత కూడా నాకు ఒక గురువుతో సమానం అనుకున్నాడు ఆయన. ఇక తర్వాత తేనెటీగ, మరి కష్టపడి సంపాదించింది అనుభవించకపోతే ఇతరుల పాలవుతుంది కదండి. మరి తేనెటీగ ఎంతో కష్టపడి పాపం పెడుతుంది కానీ మరి అనుభవిస్తుందా, లేదు కదా. కాబట్టి తేనెటీగ కూడా నాకు ఒక గురువుతో సమానం అనుకున్నాడు ఆయన. ఇక తర్వాత ఏనుగు అంటే స్పర్శ మోహం వల్ల బందీ కావడం, కాబట్టి ఏనుగు కూడా నాకు గురువే. ఇక తర్వాత జింక, మరి శబ్దానికి అంటే సంగీతానికి లొంగిపోయి వేటగాడికి చిక్కడం, కాబట్టి జింక

కూడా నాకు ఒక గురువుతో సమానం. ఇక తర్వాత చేప. మరి రుచికి లోనై గాలానికి చిక్కడం. మరి చూడండి, మనం రుచి నాలుగు చేపల్యాం అని చెప్పి అంటూ ఉంటారు కదా, కాబట్టి ఒక రుచికి లోనే గాలానికి చిక్కడం. మరి చేప పడాలి అంటే మనం ఏదోటి వేస్తూ ఉంటాం కదా, అది పప్పుని దగ్గరకు వస్తుంది, తీరా చూస్తే మనం గాలం వేసి దాన్ని పెట్టేస్తాం. కాబట్టి చేప కూడా నాకు ఒక గురువుతో సమానం. తర్వాత పింగళ అంటే వేశ్య. ఆశ నిరాశ అయినప్పుడే నిజమైన శాంతి కలుగుతుందని గ్రహించడం. ఇక తర్వాత కురర పక్షి అంటే కురు పక్షి అంటారు చూసారా, అదనమాట. నోటిలో మాంసం ముక్కుంటే ఇతర పక్షులు వేధిస్తాయి. మరి దాన్ని వదిలేస్తేనే కదా ప్రశాంతత అనేది ఉంటుంది కదండి. అంటే నోటితో మనం మాంసం ముక్క పట్టుకుంటే ఇతర పక్షులన్నీ కూడా నాకు కావాలని చెప్తే దాని దగ్గరకు వస్తే దాన్ని వదిలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి కురుపక్షి కూడా నాకు గురువుతో సమానం. ఇక తర్వాత బాలుడు. అహంకారం, చింతలు లేని అమాయకత్వం. మరి చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా ఉంటారో, ముద్దు ముద్దగా. మరి భగవంతుడితో మనం పోలుస్తూ ఉంటాం, చిన్నపిల్లలు దేవుడితో సమానం అని చెప్పి అంటూ ఉంటారు కదా. అంటే అహంకారం ఉండదు, చింతలు ఉండవు, అమాయకత్వం ఏమీ తెలియదు. కాబట్టి బాలుడు కూడా నాకు గురువుతో సమానం అంటాడు ఆయన. ఇక తర్వాత కన్య. ఏకాంతం గొప్పతనం. మరి గాజుల చప్పుడు కాకుండా ఉండాలంటే ఒక్క గాజు మాత్రమే ఉండాలి. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే ధ్యానం అనేది కుదురుతుంది. ఇక తర్వాత బాణాకారుడు. మరి ఏకాగ్రత అంటే బాణం తయారు చేసేవాడు పక్కన రాజు వెళ్తున్నా గమనించినంతగా పనులు నిమగ్నమవడం కదండి. మనం తెలుసుకున్నాం కదా బాణాకారుడు అంటే ఏకాగ్రత అనమాట. అంటే బాణం తయారు చేస్తున్నాడు, పక్కన రాజు వెళ్తున్నాడు, అయినా రాజు వెళ్తున్నా ఎవరో వెళ్తున్నారులే మానని చెప్పి ఆ పనిలో నిమగ్నమైపోయాడు అనమాట. కాబట్టి ఏంటంటే పక్కన రాజు వెళ్తున్నా గమనించినంతగా పనిలో నిమగ్నమవడం. ఇక తర్వాత పాము. మరి పాము చూడండి, గూడు కట్టుకోదు, ఇతరుల బొరియల్లో నివసిస్తుంది. కాబట్టి అనిత్యమైన ఇళ్లపై మోహం అనేది వదలడం. ఇక తర్వాత శాలీడు. సృష్టి, స్థితి, లయలు. మరి తనలో నుంచే నూలు తీసి గూడు అల్లి మళ్ళీ తనలోకి తీసుకుంటుంది. కాబట్టి శాలీడు కూడా నాకు గురువుతో సమానం అన్నాడైనా. ఇక తర్వాత కుమ్మరి పురుగు అంటే భ్రమర కీటకం అంటారు చూసారా, అదనమాట. ధ్యానం ద్వారా తన్మయత్వం చెందడం. ఇక చివరిగా చెట్టు. మరి పరోపకారం, తను దెబ్బలు తింటూ ఇతరులకు నీడను పండ్లను ఇస్తుంది. కాబట్టి చెట్టు కూడా నాకు గురువుతో సమానం అని చెప్పాడనమాట. కాబట్టి దత్తాత్రేయుల వారు ఏంటంటే ఈ 24 గురువుల ద్వారా చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేర్చుకోవాలనే తపన ఉంటే ప్రకృతిలో ప్రతి అణువు మనకు ఒక గురువే. ఎదుటి వారిలోని దోషాలను చూడటం మానేసి వారిలోని మంచిని గ్రహించడమే నిజమైన జ్ఞానం. ఏమంటారు? ఒక లిసనర్స్ మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు అయితే మనకి SMS చేశారు. మరి విష్ణు వారి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి మీరు చెప్తున్న మంచి మంచి మాటలు, స్టోరీలు చాలా చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే రంగుల రాట్నం చిత్రం నుండి టైటిల్ సాంగ్ని అయితే ప్లే చేయమంటున్నారు. మరి ఈ పాట మీరు చెప్పిన మంచి మాటకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అవునా అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి విశాఖపట్నం జిల్లా చింతల అగ్రహారం నుండి బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే విజయ మేడం అంటున్నారు. నమస్తే అండి, మరి కార్యక్రమం చాలా చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఏదో ఒక రోజు మీరు ప్రసాద్ గారు కలిసి ప్రోగ్రామ్ చేస్తే వినాలని ఉంది అంటున్నారు. తప్పకుండానండి. మరి ఫస్ట్లో ఇద్దరం కలిసే చేసేవాళ్ళం, తర్వాత ఆయన బిజీ అయిపోయారనమాట. మరలని ఈరోజు మా కోసం చిల్లర దేవుళ్ళు చిత్రం నుండి పాడాలనే ఉంది అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిసినర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు ఎఫ్ఎం రసాద్ విజయ మేడంకి, తోటి వ్యాఖ్యాతలకు, విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలకి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం శుభాకాంక్షలు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరి ఎలా ఉన్నాయండి మీకు అక్కడ ఎండలు అంటున్నారు? మరి మాకు 2 రోజులు 3 రోజుల నుంచి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి మాకైతే 3 రోజుల నుండి అంతా కూల్ కూల్గా ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే వర్షాకాలం మబ్బులేసి చల్లగాలు ఎలా వీస్తాయో మాకు ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఒక వారం రోజులు మా కర్నూలుకి వస్తే చల్ల చల్లగా ఊటీలో ఉన్నట్టుంటుంది అని చెప్పి అంటున్నారు. మరి లిజినర్స్ వింటున్నారు కదా, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. అక్కడ చాలా కూల్ కూల్గా ఉందంటే ఎవరైనా చల్లగా ఉండాలి అనుకుంటే కర్నూలు వెళ్ళిపోండి ఏమంటారు? ఓకే లిజినర్స్, మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి సర్దార్ గారు అయితే, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అల్లాహు ఆజ్ఞ లేనిదే చెట్టు ఆకు కదలదు. మనం ఎక్కడో ప్రయాణం చేసి మన ఇంటికి అడుగు పెడుతున్నామంటే అదంతా కూడా అల్లా దయ, ఇది వాస్తవం అని చెప్పి అంటున్నారు. సూపర్ బండి, చాలా చక్కటి మాట అయితే పంపించారు. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, వరంగల్ నుండి ఊర్మిళ గారు, సతీష్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమం చాలా బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మా కోసం శివరామరాజు చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ పెడన వీరభద్రాపురం నుండి వీర కనకారావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారికి నమస్తే అంటున్నారు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అంటున్నారు. అలానే శారదా చిత్రం నుండి కన్య వధువుగా మారేది అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి సోమవారం నుండి శుక్రవారం వరకు, శనివారం వరకు మరి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న సరదాగా కాసేపు షో మీరు చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా

పద్మభూషణ్ అవార్డు అందుకున్న నటుల్లో ఒకరైన నటులు మోహన్ లాల్ గారి పుట్టినరోజు అంటున్నారు. అలానే ప్రేమదేశం ఫేమగు నటులు అబ్బాస్ పుట్టినరోజు కూడా అంటున్నారు. అలానే రాజనాల్ గారి వర్ధంతి అని చెప్పి అంటున్నారు. మరి అలానే ఇంకా చాలా చక్కటి విషయాలు అయితే పంపించారండి. మరి టైం అయితే అయిపోతుంది కదా. ఇంకా అలానే మరి May 21 భారతదేశ తొలి ప్రధానమంత్రి వర్యులకు జవహర్లాల్ నెహ్రూ గారి మనుమలు. మరో ప్రధాని భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి వర్యులకు ఇందిరాగాంధీ కుమారులు. మరి ప్రధానమంత్రి వర్యులకు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి అంటున్నారు. మరి వారి వర్ధంతిని పురస్కరించుకుని మరి భారత ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడం కూడా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ సందర్భంగా పరదేశీ చిత్రం నుండి చిత్ర గారు కీరవాణి గారు ఆలపించిన కీరవాణి గారి స్వరకల్పంలో వేటూరు సుందరమూర్తి గారి సాహిత్యం జగతి సీగలు జాబిలమ్మకు వందనం అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: लखनऊ एफएम 90.4।
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఇరటి కథానిక కార్యక్రమంలో సామాంపాతు సరస్వతి కథ వింటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ విద్యార్థులంతా ముక్త కంఠంతో ఆలపిస్తుంటే పాఠశాల ప్రాంగణంలో లయబద్ధంగా ప్రతిధ్వనిస్తోంది శ్లోకం. అది చెవిని సోకుతుంటే ఐస్ ఫ్రూట్ చప్పరిస్తున్నంత కమ్మగా ఉంది రాముకి. స్కూల్లోని జారుడు బండనెక్కి జారుతున్నంత సంబరంగానూ ఉంది. తలమీదున్న ఇసుక తట్ట బరువుగా ఉన్నా నిగ్రహించుకుంటూ క్షణకాలం శ్లోకముగ్ధుడై గేటు దగ్గరే నిలబడిపోయాడు. సామాంపాతు సరస్వతి నిశేష జాడ్యాపహ. శ్లోకం పూర్తయిపోయింది. అయినా రాముకి అడుగు ముందుకు పడలేదు. అరుదుగా ఆకాశంలో విరిసే హరివిల్లన్నా, నిత్యం యదగదిలో నినదించే సరస్వతీ స్తోత్రమన్నా వాడికి ఎంతో ఇష్టం. శ్లోకాల మాధుర్య మహిమో లేక అనునిత్యం వింటుండం వలనో కాని ఆ శ్లోకాలు కంటతా వచ్చేవాడికి. ఒరే రాము, సరస్వతి స్తోత్రం చెప్పరా అని ఎవరైనా అడిగితే గొక్క తిప్పుకోకుండా ఉత్సాహంగా ఇట్టే చెప్పగలడు. కాని ఎవరూ అడగరు. పని సరిగ్గా చేయడం లేదంటూ మేస్త్రి కేకలేయడం తప్ప అదే దిగులువాడికి. రాముకి తెలుగు అక్షర పరిజ్ఞానం ఉంది. సమయం చిక్కినప్పుడల్లా ఇసుక కుప్పలపై

వేలుని కలెల్లా మలుచుకుని తప్పో ఒప్పో శ్లోకాలు రాసే ప్రయత్నం చేస్తుంటాడు. బాల్యాన్ని రక్షిద్దాం, బడిలో చేర్పిద్దాం అనే ప్రభుత్వ నినాదపు ఛాయలేవి దరిచేరని బాల కార్మికుడు వాడు. స్కూల్ ప్రక్కన కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్కి వర్క్ చేస్తున్నాడు. శ్రావ్యంగా వినిపించే శ్లోకాలు, తదితర ప్రార్థనా గీతాలు తప్ప ఆ స్కూల్లో ఏం జరుగుతుందో రాముకి కనిపించదు. ఆ సమయానికి స్కూల్ గేట్లు మొయ్యబడి ఉంటాయి. ప్రార్థన ముగిసి విద్యార్థులంతా బిలబిలామంటూ తరగతి గదుల్లోకి వెళుతుంటే తలమీద తట్టతో తను మాత్రం శూన్య మనస్కుడై ముందుకు నడిచాడు. సడన్గా అప్పుడు వినిపించిందొక శబ్దం. తలమీద తట్ట కదలకుండా కనురెప్పల్ని లేవనెత్తి దూరంగా ఆకాశం వంక చూశాడు. ఉరుమేమోనని. అదేం కాదు, వాతావరణంలో అసలు ఛాయలేవీ లేవు. వర్క్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గర నుండి సన్నగా ఏదో కలకలం. అప్పుడు తట్టిందా చిన్ని బుర్రకి. ఏదో జరిగిందనుకుంటూ తలమీదున్న ఇసుక తట్టని గబాల్న కింద పడేసి తుఫానులా ఆ వైపుకు ఉరికాడు. ఒకవైపు బిల్డింగ్ మూడో అంతస్తుకి ఎలివేషన్ వర్క్ జరుగుతోంది, మరొకవైపు లోపలి గదుల్లో సిమెంట్ పూతలు. అలా వర్కర్స్ రెండు జట్లుగా విడిపోయి పని కొనసాగిస్తున్నారు. నిలువెత్తు వాసాలకు బిగించిన పరంచాల మీద నిలబడిన నలుగురు ఎలివేషన్ పనులు నిమగ్నమైపోయారు. పరంచాలకి వాసాలకి కట్టిన తాళ్ళి వదిలయ్యాయా, తెగాయా, లేక వాసాల కర్రలే ఫీల్డ్ని విరిగాయో కాని ఊహించని ప్రమాదం జరిగిపోయింది. పరంచాల పైనున్న పనివాళ్లు వారు వేస్తున్న కేకలకి లోపలి గదుల్లో పనిచేసుకుంటున్న మిగతా వర్కర్స్ భీతిల్లి బయటకు పరిగెత్తుకు వచ్చారు. రాము ప్రమాదస్థలికి చేరుకునేసరికి చిన్నా అని అరుస్తున్నారెవరు. కంకర రాళ్ల కుప్పమీద కూర్చుని రాళ్లతో ఆడుకుంటున్న మూడేళ్ల పిల్లవాడి మీద పడింది రాము దృష్టి. సరిగ్గా వాటికిందే తానున్న కుప్పకూలుతున్న వాసాలు పరంచాల్ని గమనించే స్థితిలో లేడా పిల్లవాడు. దేహధూళితో కచభారంతో నోలుల వ్రేళ్లులా పాలబుక్కలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుంటే పరమాత్మలు. ఓ చిరుతిల్లారా అన్న శ్రీశ్రీ శైశవ గీతి చందాన సర్వం మరచి తన లోకం తానే ఆటలాడుకుంటున్నాడా కుర్రాడు. ఆ దృశ్యం కంటపడ్డాక ఆ చిన్న బుర్రకి ఏం తట్టిందో మరి. బటన్ నొక్కిన మరుక్షణం చకచకా పనిచేసుకుపోయే కంకర మిషన్లా ముందుకు దిమికాడు రాము. ఓరి పొలగా, ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు, అటురుకుతున్నావు. వెనుకనుండెవరో తనను ఉద్దేశించి బిక్కరిగా అరుస్తున్నా రాము పట్టించుకోలేదు, అటు తిరిగి చూడనూ లేదు. ఆ బిల్డింగ్ ఓనర్ సైతం ఎవరూ తరుముతున్నట్లు తన వెనకాలే పరిగెత్తుకు వస్తున్నా తాము గమనించే స్థితిలో లేడు. చుట్టుప్రక్కల నుండి జనం కూడా పోగయ్యారు. కనురెప్ప మూసి తెరిచేంతలో ఇసుక, కంకర, సిమెంట్లని తనలో కలుపుకుని వాటిని మిక్స్ చేసే యంత్రంలా చిన్నపిల్లవాడిని తన వైపు లాగాడు రాము. లేకపోతే అంతెత్తు నుండి నేలకోలుతున్న వాసాలు పరంచాలు తదితర వస్తువుల కింద పడి నలిగిపోయేవాడే. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిపోయినా మరొక ఘోరం జరిగిపోయింది. రాముని కూడా వదల్లేదు. కనురెప్ప మూసి తెరిచేంతలు సీను తారుమారయ్యింది. రాముతో పాటు బలమైన గాయాలైన మిగతా వర్కర్స్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అమ్మా అంటూ హృదయ విదారకంగా రాము చేసిన ఆక్రందన అక్కడి వాళ్లందరి హృదయాల్ని కలచివేసింది. ఇదిగో ఈ కుర్రాడే మన చిన్నాని యాక్సిడెంట్ నుండి కాపాడింది, చెయ్యెత్తి రామును చూపిస్తూ భార్యతో అన్నాడు శ్రీకర్. బెడ్ మీద రాము నిస్తేజంగా పడుకునున్నాడు. గ్లూకోజ్ ఎక్కుతోంది, శరీరంపై అక్కడక్కడ బ్యాండేజెస్. రాము అంటూ పిలిచాడు శ్రీకర్. అనస్థీషియా దిగుతున్నట్టుంది. మత్తు వీడి సుదిమిత్తగా కనురెప్పలు తెరిచాడు. ఎదురుగా బిల్డింగ్ యజమాని శ్రీకర్. బాబు మంచిగున్నాడా అయ్యా? యాక్సిడెంట్ అనంతరం రాము మాట్లాడిన తొలిమాటది. ముద్ద ముద్దగా ఉన్నాయి మాటలు. ఆ మాటకి ప్రక్కనున్న శ్రీకర్ భార్య సరస్వతికి బాధ కలిగింది. చిన్నవాడయ్యాడు కాని తన బిడ్డని రక్షించినందుకు చేతులెత్తి మొక్కేది

బాగానే ఉన్నాడు, నీకెలా ఉంది అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. నొత్తుందయ్యా, వాడి మాటకంటే కళ్ళల్లోని దైన్యం కట్టిపడేసింది ఆ దంపతుల్ని. తగ్గిపోతుందిలే అంటూ ఓరడిస్తూ అటు ఇటు పరికించి చూసింది సరస్వతి. ఏరా, మీ అమ్మా నాన్న ఎవరూ కనిపించట్లేదు, మీ వాళ్ళెవరికి విషయం తెలీదా అని అడిగింది మళ్ళీ. వాడి కనుపాపల ఉపరితలాల మీద సన్నగా కన్నీటి తెర. సరస్వతి వేసిన ప్రశ్నకి రాముకి బదులుగా శ్రీకర్ బదులిచ్చాడు. వీళ్ళది ఆంధ్ర, ఏడాది కిందని వీళ్ల యజమాని తీసుకొచ్చాడు తెలంగాణకి. అందరికీ డబ్బుతో పాటు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాడు. అరే పాపం నొచ్చుకుంటూ, అయిన ఇదంతా మీ వల్లే జరిగింది, చిన్నాన్ని మీ చెంతే ఉంచేసుకుంటే సరిపోయేది, మన వాడి వలన ఈ కుర్రాడికి అనవసరంగా ప్రమాదం జరిగింది అంది సరస్వతి. జరిగిందేదో జరిగిపోయింది, తెచ్చిన ఫ్రూట్స్ అయితే వాడికివ్వు చెప్పాడు శ్రీకర్. భార్య వద్దన్న కన్స్ట్రక్షన్ దగ్గరకు తీసుకెళ్లి బాబుని నిర్లక్ష్యంగా వదిలివేయడం తన పొరపాటే అనుకుంటూ చేతిలోని క్యారీ బ్యాగ్ని వాడి పక్కన పెడుతూ, రాము తీసుకో ఇవన్నీ నీకే అంది వాడితో. సరేనన్నట్టు తలుపాడు. వెళదామని వాడితో చెప్పి బలమైన గాయాలైన మిగతా ఇద్దరు వర్కర్స్ని పక్క బెడ్స్ దగ్గరికెళ్లి పరామర్శించి వెనుదిరిగారు. పాపం ఆ పనికుర్రాడికి ఏమైనా గిఫ్ట్ లాంటిది ఇద్దామండి అంటూ రాత్రి భోజనాల దగ్గర భర్తని కదిపింది సరస్వతి. తల పంకిస్తూ, ఏమిద్దాం, డ్రెస్ కుట్టిద్దామా, డబ్బిద్దామా, భార్య ప్రపోజల్ని అంగీకరిస్తూ శ్రీకర్ అడిగాడు. మీ ఇష్టం, నిర్ణయాన్ని భర్తకే వదిలేసింది. ప్రపోజల్ నీది, నువ్వు ఓకే అంటే నేను ఓకేనే. క్యాష్ ఇస్తే ఖర్చు అయిపోతుంది, డ్రెస్ కుట్టిస్తే సముచితంగా ఉండదేమో. వాడు చేసిన పనికి కలకాలం గుర్తుండిపోతాడు మనకి, అలాగే మనం అందించే సహాయం వలన వాడి మనసులో మనం చిరస్థాయిగా నిలిచిపోవాలి అంది సరస్వతి. వాడికి మనమేం సాయం చేస్తాం గాని ఎంతో కొంత క్యాష్ ఇద్దాంలే, తన నిర్ణయం చెప్పాడు శ్రీకర్. దీనికి ఇంతగా తలలు ప్రద్దలు కొట్టుకోవడం దేనికి గాని, ఒక పని చేద్దాం, వాడిని అడుగుదాం వాడికి ఏం కావాలో అంటూ సూచించింది సరస్వతి. అంగీకారంగా శ్రీకర్ తలుపాడు. మరుసటి రోజు సరస్వతి బలవంతం మీద ఆమెతో హాస్పిటల్కి వెళ్లాడు శ్రీకర్. రాముని పలకరించి నొప్పు గురించి తెలుసుకున్నాక నీకేమైనా కావాలా అని అడిగింది సరస్వతి. వద్దన్నట్టు తలుపాడు. సరిగ్గా అర్థం చేసుకోలేదేమోనని అంటే, తినడానికి ఏవైనా ఆడుకోవడానికి ఏవైనా మరేదైనా కావాలంటే అడుగు అంది. శ్రీకర్ మౌనంగా నిలబడ్డాడు. వాడేం మాట్లాడలేదు. వాడి నుండి జవాబు రాకపోవడంతో దగ్గరగా వెళ్ళి ఉంగి తల నిమురుతూ అంది, పర్లేదు చెప్పరా అని. నీకేమైనా కోరుకుంటే చెప్పు రాము, ఈసారి శ్రీకర్ అడిగాడు. రాము ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. దూరాన ఉన్న అమ్మే గుర్తుకొచ్చిందో, జరిగిన ప్రమాదం తాలూకు గాయమే మిలిపెట్టిందో, ఆ చిన్నారి కనుకొనల నుండి అశ్రుకణాలు జాలివారాయి. అరరే ఏడుస్తున్నావా, అయితే మేం వెడతాం అంది. చప్పున కన్రెప్పలు మూసి దుఃఖాన్ని దిగమింగుకున్నాడు. అయ్యా నాకు సదుకోవాలనుంది, సంశయిస్తూనే ఎలాగూలా గొంతు పెగిల్చాడు. అది విని అవాక్కయ్యారిద్దరు. ఊహించని సమాధానమది. క్షణకాలం నిశ్శబ్దం. బడికి పోతానంటే శతకబాది మా అయ్యా అవ్వ మేత్రితోని ఈడికి పంపిళ్ళయ్యా, నాకు సదుకోవాలనుందయ్యా చెబుతూనే ఆపుకోలేకపోయాడు. వాడి కళ్ళు నీటి చెరుమలయ్యాయి. సరే సర్లే, అంతే కదా, చదువుకుందువులే, మేం చదివిస్తాం. సరే సర్లే, అంతే కదా, చదువుకుందువులే, మేం చదివిస్తాం అంటూ మాటిచ్చింది సరస్వతి. శ్రీకర్కి సరస్వతి మాటలు రుచించలేదు. వాడిని మనం ఎలా చదివిస్తాం, వాడు లేబర్గా వచ్చాడు, వాడి పేరెంట్స్తో మాట్లాడాలి, మేస్త్రిని ఒప్పించాలి. మొదటిది రిస్క్తో కూడుకున్న పనైతే రెండవది ఖర్చుతో ముడిపడింది, కుదిరే పనైనా సరు లోకంతుకుతో అన్నాడు శ్రీకర్. పెళ్లైన 12 ఏళ్ల కరిగిన నెలసండి చిన్న, నా పంచ ప్రాణాల్ని ప్రాణాలతో మనకిచ్చాడండి వీడు, ప్లీజ్ నా మాట కదనకండి అభ్యర్థించింది సరస్వతి. భర్త మౌనంగా ఉండిపోవడంతో చిన్న పుట్టకముందు ఇక పిల్లలు పుట్టలేమోనని ఎవరైనా అనాథని చేరదీయాలని కూడా అనుకున్నాం. అలాంటిది ఒక అబాక్యుడి కోరిక తీర్చడానికి వెనకడతారేం, వీడికి చేసే విద్యాదానం పాపం వాడి భవిష్యత్తునే మార్చివేస్తుందిగా, కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. చివరికి శ్రీకర్ కరిగిపోయాడు. ఓకే సరు అంటూ ఒప్పుకున్నాడు. భర్తకి థ్యాంక్స్ చెప్తూ, రాము నీ ఆరోగ్యం బాగయ్యాక చదువుకుందాం

0: మీ మేస్త్రిని అయ్యగారు కలుస్తారు. మీ అమ్మా నాన్నలతో ఫోన్లో మాట్లాడే వీడంతో లేదో కూడా తెలుసుకుంటారు. ముందు మందులైతే సరిగ్గా వేసుకో అంటూ రాముకి హామీ ఇచ్చింది సరస్వతి. సాక్షాత్తు సరస్వతీదేవి వరమిచ్చినట్టు అనిపించింది వాడికి. చేతులెత్తి నమస్కరించాలనుకున్నా వీలులేని పరిస్థితి. గాయమై కుడి చేతికి కట్టు, ఎడం చేతికేమో యథావిధిగా నీడెల్. వాడి కళ్ళల్లో కృతజ్ఞత, ముఖంలో ఆనందం. సరస్వతి చూపుల్ని దాటిపోలేదు. ఇక పడుకో అని చెప్పి భర్తతో నిష్క్రమించింది అక్కడి నుండి. ఇద్దరూ ఆ జనరల్ వార్డు దాటి వెళుతుంటే రౌండ్స్కొచ్చిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎదురయ్యాడు. విష్ చేసి రాము హెల్త్ గురించి వాకప్ చేశాడు శ్రీకర్. ఐఎమ్ సారీ, ఆ కుర్రాడు కుడి బొటనవ్రేలు బాగా దెబ్బతింది. యాక్సిడెంట్ మూలన రుజురుచ్చయింది. బహుశా ఫ్యూచర్లో ఆ వేలు పనిచేయకపోవచ్చు, వాడికి ఏ విధంగానూ ఉపయోగపడకపోవచ్చు అంటూ ముందుకు కదిలాడు. డాక్టర్ చెప్పింది విని షాక్ అయ్యారిద్దరు. ఇదేంటండి, మనమేం మంచి కార్యం తలపెట్టినా ఇలా చుక్కెదురవుతోంది. హాస్పిటల్ నుండి బయటకు నడుస్తూ వాపోయింది సరస్వతి. ఇప్పుడేమైందని ప్రశ్నించాడు శ్రీకర్. ఏమైందంటారేంటండి, బొటన వేలు పనిచేయకపోతే వాడెలా రాస్తాడు, చదివేలా కొనసాగిస్తాడు? పిచ్చి సరు, కుడి చేయి కాకపోతే ఎడం చెయ్యి, రెండు చేతులు వీలు కాకపోతే కాళ్ళున్నాయిగా. ఎంతమంది అలా విద్యావంతులవటం పేపర్లు చూడలేదు. చదువుకోవాలని జిజ్ఞాస వాడికి ఉండాలి, కానీ ఈ లోపం ఒక లెక్క అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఎలాగైనా వాడికి అక్షర జ్ఞానం కలిగేలా చెయ్యమని ఆ సరస్వతీదేవిని మనసులో ప్రార్థించింది సరస్వతి. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో సామాంపాతు సరస్వతి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: Skin and Specialty Clinic.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
1: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
2: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
1: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
2: Arogyashri, EHS, Arogya Bhadrata, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
4: రేడి విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. భానుడి భగభగలకు జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్ల నుంచి బయటికి రాలేదు. జిల్లాలోని తణుకు పట్టణంలో 46 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా పోడూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాలలో 44 డిగ్రీలు నమోదైంది. మిగతా ప్రాంతాలలో 40 డిగ్రీలు దాటేసింది. బుధవారం ఎండ తీవ్రతకి జనం భయపడిపోయారు. ఈ రోజు ఎండ తీవ్రత మరింతగా ఉంటుందనే వాతావరణ హెచ్చరికలతో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే ఉక్కపోత మొదలయ్యింది. ఇళ్లల్లో ఏసీలు, ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఉదయం 11 గంటలు దాటితే ప్రధాన రోడ్లలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. షాపుల వద్ద కూడా అంతగా రద్దీ కనిపించడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో కూడా రద్దీ తగ్గింది. చలివేంద్రాల్లో మజ్జిగతో పాటు పలుచోట్ల కూలింగ్ వాటర్ అందిస్తూ ఉన్నారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. జిల్లాలోని సుమారు 2300 షాపులను యజమానులు మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అఖిల భారత కెమిస్ట్ సమాఖ్య పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు. ఆన్లైన్లో మందుల విక్రయాల వల్ల రిటైల్ మందుల షాపుల యజమానులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జీఎస్ఆర్ 817 ఈను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో బంద్ నిర్వహించారు. నర్సాపురం నుంచి నడుస్తున్న అరుణాచలం బెంగళూర్ ఎక్స్ప్రెస్లకు మోక్షం లభించింది. ఇప్పటివరకు ఇవి వారంలో ఒకరోజు నడుస్తూ ఉన్నాయి. వీటిని రెగ్యులర్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. గత నెలలో ఈ 2 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మంత్రి చొరవ తీసుకుని రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి పునరుద్ధరించారు. అప్పటి నుంచి ఇవి స్పెషల్గానే నడుస్తూ ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు మళ్లీ పొడిగించారు. వీటిని రెగ్యులర్ చేయాలనే డిమాండ్ మేరకు మంత్రి బుధవారం హైదరాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్తో సమావేశమయ్యారు. ఈ 2 రైళ్లను రెగ్యులర్ చేయాలని కోరడంతో జీఎం సానుకూలంగా స్పందించి రెగ్యులర్ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇవి రెగ్యులర్ రైళ్లుగా మారడం వల్ల 30%

ఛార్జీలు తగ్గనున్నాయి. తత్కాల్ టికెట్కు ప్రీమియం ఛార్జీలు ఉండవు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. జిల్లాలో 41 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెల 4వ తేదీ వరకు 2 సెషన్లుగా జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా సమయానికి అరగంట ముందుగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడపగలరని ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం మండల పరిధిలో గొల్లవానితిప్ప గ్రామ శివారులో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ ప్రథమ్ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. శివారు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడం వల్ల దోమలు ఈగలు వ్యాప్తి చెందడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇష్టానుసారంగా చెత్త పారబోసే వారిని గుర్తించి వారికి అపరాధ రుసుములు విధించాలని అన్నారు. గ్రామాల్లో సంతలు నిర్వహించే రోజుల్లో భారీగా వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయని, వాటిని గ్రామ పంచాయతీ గుర్తించిన ప్రదేశాల్లోనే డంపింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చించినాడ వంతెన పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన కొద్ది పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపడుతూ ఉన్నారు. అన్ని అనుకూలిస్తే జూన్ 10న వంతెన ప్రారంభిస్తామని ఎన్హెచ్ అధికారి తెలిపారు. గత ఏడాది జూలైలో వంతెన్ను రిపేర్ల నిమిత్తం మూసివేశారు. ద్విచక్ర ఆటోలకు మాత్రమే అనుమతి ఇస్తూ ఉన్నారు. భారీ వాహనాలకు అనుమతి లేకపోవడంతో ఏడాదిగా ఉభయ గోదావరి జిల్లా వాసులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నూతన విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచే దిశగా విద్యాశాఖ కార్యాచరణ అమలు చేస్తోంది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు సమీప ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు 10వ తరగతిలో సాధించిన ఫలితాలపై ప్రత్యేక వాహనాల ద్వారా చేస్తున్న ప్రచారం కలిసి వస్తోంది. ఉపాధ్యాయులు స్థానిక అంగన్వాడీ కేంద్రాలలో 5 ఏళ్లు నిండిన పిల్లల సమాచారం తీసుకుని నేరుగా వారి ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించి తల్లిదండ్రులను ఒప్పించడంలో సఫలీకృతులవుతూ ఉన్నారు. దీంతో ఈ ఏడాది నూతన ప్రవేశాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. తేనెటీగల పెంపకంతో మానవ మనుగడ ఆధారపడి ఉందని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎన్ మల్లికార్జునరావు తెలిపారు. తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తేనెటీగలు లేకపోతే ఆహారోత్పత్తి జరగదనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. ఇప్పుడున్న ఆహారోత్పత్తులు కేవలం 4 సంవత్సరాలకే సరిపోతాయని వివరించారు. తేనెటీగల పెంపకంతో పంట ఉత్పత్తులను పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ యువత తేనెటీగల పెంపకం వైపు దృష్టి సారించాలని సూచించారు. అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ఇదొక మార్గంగా ఉపయోగపడుతుందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భీమవరం పట్టణంలో ఆహార భద్రతా శాఖ అధికారులు మామిడి పండ్ల విక్రయ దుకాణాలు గోదాముల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్బైడ్ వంటి రసాయనాలు ఉపయోగించి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో భీమవరం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను పిల్లలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాలకోడేరు ఎంఈఓ పివిఎస్ నాగరాజు తెలిపారు. గొల్లలకోడేరు శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న విజ్ఞాన శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య భద్రతా సేవా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. పెదామిరంలోని మిత్ర ఆసుపత్రిలో బుధవారం ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు తెలుగు ప్రజలు మరువలేరని పలువురు ప్రతినిధులు అన్నారు. బుధవారం ప్రకాశం చౌక్ కూడల్లో ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశం కూడలి సమీపాన అల్లూరి ఎన్టీఆర్ విగ్రహాల మధ్య ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన పూజలు నిర్వహించారు. విగ్రహ నిర్మాణానికి బిల్డర్ అడబాల రామకృష్ణ, ఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు ఆర్థిక సహకారం అందిస్తున్నారని, త్వరలోనే విగ్రహం ఆవిష్కరణ చేయనున్నట్లు విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్ తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని జేసీటీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో బుధవారం కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదనరావు అందజేసిన పుస్తకాలను జిల్లా పరిధిలోని 31 గ్రంథాలయాలకు పంపిణీ చేశారు. మొత్తం 6 విభాగాలకు చెందిన 250 పుస్తకాలను గ్రంథాలయ లైబ్రేరియన్లకు అందజేశారు. విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పట్టణం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ

0: హోమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, JEE మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్, ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, JP రోడ్, భీమవరం,
1: సెల్ 9100-9193.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం, సెల్ 9849124000.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు సరదాల వెల్లువలు,
3: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
2: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
3: ఈ సమ్మర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
2: జ్ఞాపకాలను దాచుకోండి.
3: వినండి, మరి వింటూనే ఉండండి, రేడియో విష్ణు 90.4.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
1: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
0: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
1: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
0: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.
2: మీకు నచ్చిన రంగు
3: తెలుపు.
2: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
3: చిరునవ్వు.
2: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
3: డాన్స్.

రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

FM 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాకి దర్శకులు వెన్నుముకని చెప్పుకోవచ్చు. అయితే ప్రేక్షకులకి వినోదాన్ని అందించేది మాత్రం సినిమాకి సంగీతం అనే చెప్పుకోవచ్చు. అందుకే చిత్ర పరిశ్రమలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉంది. చెవులకు వినసొంపుగా ఉండే పాటల్ని శ్రోతలు ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటారు. అటువంటి పాటలను మీకు అందిస్తోంది మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా జంధ్యాల దర్శకత్వంలో నరేష్, ప్రదీప్, రాజేష్, సుభాకర్ కథానాయకులుగా 1983 విడుదలైన చిత్రం రెండు జండ్ల సీత బరువైన కథాంశాన్ని హాస్యభరితమైన అంశాలకు జత చేసి యువతను ఆకట్టుకున్న చిత్రం రెండు జళ్ల సీత అనే చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నుంచి మందారంలో ఘుమఘుమలు పాట వింటారు. రమేష్ నాయుడు స్వరాలు అందించగా వేటూరి సాహిత్యం అందించారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట విందామా?

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా JEE మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
2: రెండు చెళ్ల సీత చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై

శాంతి కుమార్ దర్శకత్వంలో మురళీమోహన్ భానుప్రియ లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా 1986లో విడుదలైన చిత్రం శ్రవణ మేఘాలు. ఈ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం, తొలి ప్రేమ గీతం మధురానురాగం పాటు వింటారు. సంగీతం చక్రవర్తి అందించారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: మూలముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: శ్రవణ్ మేఘాల చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు భారతీ రాజా దర్శకత్వంలో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా 1979లో విడుదలైన చిత్రం ఈ ఎర్ర గులాబీ విరిసినది. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట ఎర్ర గులాబీ విరిసినది. ఇళయరాజా సంగీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి గానం చేయగా, ఆత్రేయ గీతరచన చేశారు. మరి పాట విందామా?

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య పాట
1: వినండి, మరి వింటూనే ఉండండి. రేడి విష్ణు 90.4.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎర్ర గులాబీలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు బాపు దర్శకత్వంలో 1980లో హిందీ నటుడు అనిల్ కపూర్, జేవి సోమయాజులు, జ్యోతి ప్రముఖ తారాగణంగా విడుదలైన చిత్రం వంశవృక్షం. ఈ చిత్రం నుంచి ఉరికింది ఉరికింది సెలయేరు పాట వింటారు. సి నారాయణరెడ్డి గీతానికి కెవి మహాదేవన్ సంగీతం అందించారు. మరి ఈ పాట విందామా?

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
0: వంశవృక్షం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు టిఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో అక్కినేని, భానుప్రియ, రాధిక ప్రముఖ తారాగణంగా 1985లో తెరకెక్కిన చిత్రం ఇల్లాలే దేవత. ఈ చిత్రం నుంచి ఆచార్య ఆత్రేయ గీతం పువ్వులాగా నవ్వుతావే పాట వింటారు. ఎస్పి బాలు పాడిన ఈ గీతానికి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. మరి ఈ పాట వినండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపీ రోడ్, భీమవరం.
0: 9100191193.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
1: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
0: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
1: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
0: బి నేచురల్, స్టే కూల్.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
0: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే హర్షి. మరి లిజనర్స్, ఇవాళ మహిళలో గతేడాది ఇరాన్ లో జరిగింది సంఘటన. హిజాబ్ సరిగ్గా ధరించినందుకు మాసా అనే యువతిని అక్కడి మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె మరణించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి. ఈ ఉద్యమంలో మానవ హక్కుల ఉద్యమకారిణి నార్గీస్ మొహమ్మది తన గళాన్ని బలంగా వినిపించారు. ఆ విషయం ప్రభుత్వానికి కంటగింపుగా మారి ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇది జరిగి సంవత్సరమైంది. ఇప్పటికీ జైల్లో ఉన్న మొహమ్మది బాధితులకు అండగా తన గొంతుని వినిపించడం మాత్రం ఆపలేదు. ముఖ్యంగా ఆ దేశంలోని రాజకీయ ఖైదీలు మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా అక్కడే ఉద్యమం మొదలుపెట్టారు. కఠిన ఆంక్షల మధ్య జరుగుతున్న దమనకాండను ప్రపంచానికి వెల్లడిస్తున్నారు. ఇవి రెండూ మానవ హక్కుల పరిరక్షణ కోసం మొహమ్మది ఎంత బలంగా పనిచేస్తున్నారో చెప్పే ఉదాహరణలే. మరి ఆ ఉదాహరణలు ఏంటో తెలుసుకుందాం. ఇలా మానవ హక్కులపై పోరాడాలన్న ఆలోచనకు బీజం ఆమెకు చిన్నతనంలోనే పడింది. అన్న జైలులో ఉండటంతో ప్రతి వారం అతడి కోసం తల్లితో కలిసి ఎర్రటి ప్లాస్టిక్ బుట్టలో పండ్లను తీసుకువెళ్లడం, ఏ రోజుకు ఆ రోజు ఉరిశిక్ష వేసిన ఖైదీల పేర్లలో అతడి పేరుందేమో అనే భయంతో టీవీ ముందు కూర్చోవడం వంటివి ఆ చిన్ని మనసుపై బలంగా ముద్రవేశాయి. అందుకే ఆమె అడుగులు అటే పడ్డాయి. ఇరాన్ విప్లవానికి 7 సంవత్సరాల ముందు అంటే 1972లో జంజంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు మొహమ్మది. ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు. చదువుకునే రోజుల్లోనే

విద్యార్థి వార్తాపత్రికల్లో మహిళల హక్కులపై కథనాలెన్నో రాశారు. 1990 నుంచే ఉద్యమకారిణిగా మొహమ్మది అలు పెరగని పోరాటాలెన్నో చేశారు. తర్వాత 2003 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఇబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్ లో చేరారు. హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే 13 అరెస్ట్ అయ్యారు కూడా. 5 జైలు శిక్షను అనుభవించారు. 1998 ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను తొలిసారి అరెస్ట్ అయ్యి 7 జైలు శిక్షను అనుభవించారు. తర్వాత జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో మరోసారి ఆమెను అరెస్ట్ చేశారు. 154 కొరడా దెబ్బలు తిన్నా 31 జైలు శిక్ష విధించినా ఆమె బెదరలేదు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి కండరాల నియంత్రణను కోల్పోవడంతో వైద్యం కోసం 2 తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. ఆపై కాస్త ఆరోగ్యం కుదుట పడ్డాక ఇరాన్లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణ శిక్షలకు వ్యతిరేకంగా గలమెత్తడంతో 2015 మరోసారి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో పోరాటం చేయడంతో శిక్ష తగ్గింది. బయటకు వచ్చిన ఆమె గతేడాది మాసా మరణం, హిజాబ్కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మరోసారి కటకటాల వెనక్కి వెళ్లారు. అప్పటి నుంచి టెహరాన్లోని ఎవిన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న పోరాటానికి గాను ఈ అవార్డును అందుకున్నారు. నార్గిస్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 19వ మహిళగాను గుర్తింపు పొందారు. ఈ పురస్కారం కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రోనాల నగదుని అందుకోనున్నారు. మరి లిజనర్స్, నార్గిస్ మొహమ్మది గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మహిళా కార్యక్రమంలో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: నల్లని గింజలు, చల్లని గుణాలు,
1: నీటిలో నానితే ముత్యాల హారాలు.
0: వేసవి వేడికి చెక్ పెట్టాలంటే సబ్జా గింజలు తాగాల్సిందే.
1: శరీరం కూల్, మీరు ఫుల్ ఖుష్.
0: సబ్జా నీళ్లు, చల్లని బాటలు.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: After a short break, welcome back to Mahila. మరి లిజనర్స్, సాధారణంగా మనకి ఉండే బాధలలో బ్లాక్ హెడ్స్ ఒకటి కారణం. ఇవి కాలుష్యం, ఒత్తిడి కారణంగా ఏర్పడుతుంటాయి. ఇంట్లోనే సహజంగా వీటిని నివారించవచ్చు. మరి అవి ఎలాగో తెలుసుకుందాం. చెంచా చప్పున ముల్తాని మట్టి, కమలా పండు తొక్కల పొడి తీసుకొని తగినంత రోజ్ వాటర్ కలిపి మెత్తని మిశ్రమంలా తయారు చేయాలి. ఈ పేస్టును బ్లాక్ హెడ్స్ ఉన్న చోట స్క్రబ్ చేస్తూ ఉండాలి. 10 నిమిషాలాగి చల్లటి నీటితో కడిగితే సరి. ముల్తాని మట్టి చర్మంలోని అదనపు నూనెను పీల్చుకుంటుంది. మొటిమల నివారణిగాను పనిచేస్తుంది. వారానికి 2 సార్లు ఇలా చేస్తే ముఖం కాంతిమంతం అవుతుంది. 3 చెంచాల చక్కెరకి స్పూన్ బాదం నూనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై రాసి మృదువుగా మర్దనా చేయాలి. ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయంటండి. చెంచా తేనెకి 1/2 చెంచా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. దీన్ని మోముకు పట్టించి 5 నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది. ఉప్పు స్క్రబ్లా పనిచేస్తుంది. తేనె చర్మానికి పోషణతో పాటు మెరుపునిస్తుంది. ఇంకా బాగా పండిన బొబ్బాయి పండు గుజ్జుకు 1/2 చెంచా శనగపిండి కలిపి దీన్ని మోముకు పట్టించి 20 నిమిషాలు ఆరనిచ్చి చన్నీళ్లతో కడగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. వీటితో పాటు పచ్చిపాలతో రోజు బ్లాక్ హెడ్స్ ఉన్న చోట మర్దనా చేసి గోరువెచ్చని నీటితో కడిగినా బ్లాక్ హెడ్స్ తగ్గుముఖం పడతాయి. మరి లిజనర్స్, మహిళల్లో ఇంకో టిప్ తెలుసుకుందామా? అందం సహజత్వంలోనే ఉంటుంది. మేకప్ కు ఈ సూత్రం వర్తిస్తుంది. మరి ఓ పక్క మేకప్ వేసుకుంటూ సహజంగా కనిపించడం ఎలా అనుకుంటున్నారా? అందుకోసం నాచురల్ గా కనిపించేలా చేసే మేకప్ సూచనలను పాటించాలి. నో మేకప్ లుక్ అని ముద్దుగా పిలుచుకునే నాచురల్ మేకప్ కోసం తేలికగా ఉండే ల్యూమినైజింగ్ ఫౌండేషన్, కన్సీలర్, ఐలాష్ కలర్, మస్కారా, బ్లాక్ ఐలైనర్, క్రీమ్ బ్లష్, లిప్స్టిక్ సమకూర్చుకోవాలి. చర్మాన్ని ఇలా సిద్ధం. ముఖాన్ని శుభ్రం చేసి తేలికపాటి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ప్రైమర్తో ముఖానికి నునుపుదనం తీసుకురావాలి. మేకప్కి ముందు ముఖాన్ని ఇలా సిద్ధం చేయడం వల్ల తర్వాత వేయబోయే మేకప్తో ముఖం సహజ సిద్ధ లుక్ను పొందుతుంది. ఫౌండేషన్ చర్మపు రంగులో కలవకపోతే 2 వేర్వేరు ఫౌండేషన్లు రంగరించి చర్మపు రంగుతో మ్యాచ్ అయ్యేలా చేసుకోవాలి. ముఖం మీద ఫౌండేషన్ సమంగా పరుచుకోవడం కోసం బఫింగ్ బ్రష్ను ఉపయోగించుకోవాలి. ముఖానికి అద్దేసి వదిలేయకుండా కొంత సమయం తీసుకుని సహజమైన లుక్ వచ్చే వరకు బఫింగ్ చేయాలి. కళ్ళ దగ్గర నలుపును దాచేస్తూ కళ్ళు ఆకర్షణీయంగా కనిపించడం కోసం కన్సీలర్ అప్లై చేయాలి.

చేయాలి. ఇందుకోసం కళ్ళ దిగువన వి ఆకారంలో కన్సీలర్ అప్లై చేసి నలుపు మాయమయ్యే వరకు బఫింగ్ చేయాలి. ఐలాష్ కలర్తో కనురెప్పలు తిప్పుకోవాలి. తర్వాత మస్కారాతో కనురెప్పలను తీర్చిదిద్దాలి. దీంతో కనురెప్పలకు చిక్కదనం సమకూరుతుంది. తర్వాత నల్లని ఐలైనర్తో మస్కారా అంచులు దిద్దుకోవాలి. కనుబొమ్మలను ఐబ్రో పెన్సిల్కు బదులుగా బ్రోజెల్తో తీర్చిదిద్దడం వల్ల అవి సహజ సిద్ధంగా కనిపించడంతో పాటు ముఖాకృతిని ఇనుమడింపజేస్తాయి. చీక్ బోన్స్ మీద బ్రాంజర్ను చాలా పలచగా అప్లై చేయాలి. తర్వాత లేత గులాబీ రంగు బ్లషర్ అప్లై చేయాలి. బ్లషర్ బ్రష్తో చీక్ బోన్స్ నుంచి బయటి వైపుకు బ్లష్ను అద్దుకోవాలి. బ్లష్ కోరల్ లేదా లేత గులాబీ రంగుదైతే మ్యూటెడ్ లిప్ కలర్ లేదా టింటెడ్ లిప్ బామ్తో పెదవులను అద్దుకోవాలి. లేదంటే మీ పెదవుల రంగుతో మ్యాచ్ అయ్యే గులాబీ రంగు లిప్ కలర్ను పలచగా అప్లై చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నాణ్యమైన సౌందర్య సాధనాలు పరికరాలు ఉపయోగించాలి. అప్పుడే సహజ సిద్ధమైన మేకప్ లుక్ మీ సొంతమవుతుంది. మరి లిజనర్స్, నూతనంగా నాచురల్గా కనిపించడం ఎలాగో తెలుసుకున్నాం కదా. మహిళలు మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: రోజంతా ఏసీనా? కరెంటు బిల్ బాగుందా?
1: కిటికీలకి కర్టెన్లు వేయండి, గదిని చల్లగా ఉంచండి.
2: మధ్యాహ్నం పూట ఫ్యాన్ కింద మట్టి కుండ పెట్టండి.
1: ఏసీ లేకపోయినా ఏసీ లాంటి గాలిని ఆస్వాదించండి.
2: స్మార్ట్ గా ఉండండి, చల్లగా బ్రతకండి.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి లిజనర్స్, ఇవాళ మహిళలు అయితే ఒక చక్కని వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ వంటకం ఏంటి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి, మరి ఆ వంటకానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం. రంగుల పండక్కి అంటే కోకోనట్ పేడాకి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఎండు కొబ్బరి పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 కప్పు పాల పొడి, 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్, చెంచా యాలకుల పొడి, కొన్ని పిస్తా పలుకులు, చిటికెడు కుంకుమ పువ్వు రేకలు, కొద్దిగా జామ్. మరి లిజనర్స్, కావలసిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా, తయారీ చేసే విధానం తెలుసుకుందాం. స్టవ్ మీద కడాయిని పెట్టి కొబ్బరి పొడిని వేయించుకుని తీసుకోవాలి. అది వేడెక్కాక కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. నిమిషం అయ్యాక ఇందులో పాలపొడి, కొబ్బరి పొడి, యాలకుల పొడి, పిస్తా పలుకులు, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు రేకల్ని పాలతో సహా వేసుకుని అన్నిటినీ కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక కోవా బిల్లల్లా చేసుకోవాలి. వీటిపైన చిన్న రంధ్రాలు చేసుకుని అందులో కొద్ది కొద్దిగా జామును వేస్తే చాలండి, కోకోనట్ పేడా మీకోసం రెడీ అయిపోతుంది. మరి లిజనర్స్, మీరు కూడా ఈ వంటకాన్ని త్వరగా ట్రై చేసేయండి. మరి ఇవాళ మహిళలు అయితే బొల్లని విశేషాలు తెలుసుకున్నారు కదా. ఇలాగే మరలా ప్రసారం అయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే హర్ష.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హలో లిస్టర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బా. మీరు వింటున్నారు రేడియో ఇష్టం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం విత్ మీ అజయ్ చందన. లిస్టర్స్, మరి మనం ఈరోజు వెన్ను సమస్యల గురించి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మన శరీరంలో మెదడు వెన్నుకు సంబంధించిన బాహ్య అంతర్గత కారణాల వలన వెన్ను సమస్యలైన మెడ నొప్పి, వెన్ను నొప్పి, డిస్క్ సమస్యలు, సయాటిక, నడుం నొప్పి మొదలైనవి వస్తూ అవి క్రానిక్ డిసీజ్గా మారిపోవడం జరగవచ్చు. మానవ శరీరంలో వెన్నుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. మెదడు క్రింది భాగం నుండి మొదలై నడుము చివరి భాగం వరకు వ్యాపించుంటుంది. వెన్నుపాము పైభాగాన ఎముకలుండి లోపలి వైపున నరాలు రక్త ప్రసరణ సాగిస్తూ ఉంటాయి. వెన్నెముకలో ఉండే 33 పూసలు వెన్నుపాముకు ఎలాంటి హాని కలగకుండా ఎల్లప్పుడూ రక్షిస్తుంటాయి. వెన్న పూసల మధ్యన మెత్తటి డిస్క్లుంటాయి, వీటినే మృదులాస్థి అని అంటారు. ఇవి వెన్నుపాము మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా అప్రమత్తంగా ఉంటాయి. వీటికి ఒక్కొక్క ప్రక్క నుండి ఒక్కొక్క జత చొప్పున మొత్తం 31 జతల వెన్నునాడులు బయటకు వస్తాయి. ఏ కారణంగానైనా వెన్నుపాముకు దెబ్బ తగిలినా, అక్కడ నరాలకు ఒత్తిడి ఏర్పడినా, వెన్నుపూసలు పెళ్లిసెక్కినా, డిస్క్ జారినా, ప్రక్కకు తొలగినా, వెన్ను సమస్యలు మొదలై వెన్ను నొప్పి, నడుం నొప్పి, కాళ్ళు చేతులు నొప్పులు, తిమ్మిర్లు మొదలైన లక్షణాలు బయటపడతాయి. వెన్నుపాము సంబంధించిన వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి. అవి సర్వైకల్ స్పాండిలైటిస్, లాబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, నడుం నొప్పి, సయాటిక మొదలైనవి. ఇప్పుడు మనం వెన్ను నొప్పి గురించి తెలుసుకుందాం. డిస్క్ల పనితీరులో సమన్వయం లోపించడం వెన్ను నొప్పికి ప్రధాన కారణం. తర్వాత దినచర్యల్లో అధిక శరీర శ్రమ, పనుల్లో గంటల తరబడి ముందుకు వంగి కూర్చోవడం, ఒత్తిడి కూడా కొన్ని కారణాలు. ఎక్కువగా అధిక బరువులు ఎత్తడం, సరైన పొజిషన్స్లో కాకుండా అధికంగా వ్యాయామం చేయడం వల్ల డిస్క్ ప్రొలాప్స్ బారిన పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా

వెన్నుకు సంబంధించిన వ్యాధుల్లో డిస్క్ జారడం అనే సమస్యకు అధిక శాతం మంది గురి కావడం జరుగుతుంది. ఈ డిస్క్ జారిన ఏదైనా ఇన్ఫెక్షన్ కు గురైనా వెన్నుపాము నుండి ప్రయాణించే నరాలపై ఒత్తిడి అధికమై వెన్ను ప్రాంతంలో పొడుస్తున్నట్లుగా నొప్పి, కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారినట్లుగా అయిపోవడం వంటి బాధలు ఎక్కువవుతాయి. ఇప్పుడు మన నడుం నొప్పి గురించి తెలుసుకునే ముందు మీకోసం ఓ సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజనిట్ అండ్ ఎంజాయ్.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాక

0: కాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు, సరదాల వెల్లువలు,
2: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
1: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
2: ఈ సంబర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
1: జ్ఞాపకాలను దాచుకోండి,
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: లిజనర్స్, సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నారు కదండి. ఇప్పుడు మనం నడుము నొప్పి గురించి తెలుసుకుందాం. వెన్నుకు సంబంధించిన వ్యాధుల్లో మరో రకం నడుము నొప్పి. దీనికి కారణం ప్రధానంగా సరైన పద్ధతుల్లో కూర్చోకపోవడమే. దీనివల్ల నడుము దగ్గరుండే కండరాలు డిస్క్ వాపు చెందడం, చిట్లడం వంటివి జరుగుతాయి. ఈ సమస్యలో ఉదయం లేచిన వెంటనే నడుము పట్టేసినట్టుగా అయిపోవడం, నడుము నుంచితే నొప్పి ఎక్కువ కావడం వంటివి జరుగుతుంటాయి. వెన్ను నరాల మధ్య ఒత్తిడి అధికమైనప్పుడు నడుములో పొడి చేస్తున్నట్లుగా తిమ్మిరి, మంటలు ఉంటాయి. ఇలా నడుములో నొప్పి మొదలై అది తొడల్లోకి, కాళ్ళల్లోకి వ్యాపిస్తుంటుంది. ఇప్పుడు మనం సయాటికా నొప్పి గురించి తెలుసుకుందాం. సయాటికా అనే నరం వెన్ను భాగం నుండి మొదలై కాళ్ళు మొదలైన భాగాల ద్వారా అరికాళ్ళ వరకు వ్యాపించుంటుంది. ఈ నరంపై ఒత్తిడి పెరగడం లేదా దెబ్బ తగలడం, ఇంకా మధుమేహం, డిస్క్ జారడం వలన, విటమిన్ లోపం వలన కూడా ఈ నొప్పి వస్తుంది. ముందుగా నడు నొప్పితో ప్రారంభమై తర్వాత తుంటి, పాదం వరకు వ్యాపించడం దీని లక్షణం. లిజనర్స్, ఇప్పుడు మనం మెడ నొప్పి గురించి తెలుసుకుందాం. దినచర్యల్లో డెస్క్ వర్క్, కంప్యూటర్ ముందు వర్క్ చేయడం, ఎక్కువగా తల మీద బరువులు మోయడం, ఎక్కువగా మెడ వంచి పనులు చేస్తుండటం వలన మెడపై ఒత్తిడి అధికమవుతూ మెడలోని వెన్నుపూసలు అరుగుదలకు లోనవుతాం జరుగుతుంది. దీన్నే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. దీనివల్ల తలనొప్పి, తల బరువుగా ఉండటం, కళ్ళు తిరగడం, వికారం, భుజాల నొప్పులు, కండరాల్లో తిమ్మిర్లు, మంటలు మొదలైన లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చికిత్సా విధానాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదండి. ఇప్పుడు మనం చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. వెన్ను శాస్త్రచికిత్సలో దెబ్బతిన్న ప్రాంతంలో చర్మం మీద ఓ రంధ్రాన్ని చేసి దాని ద్వారా ఎండోస్కోప్ అనే సన్నని టెలిస్కోప్ వంటి పరికరాన్ని లోపలికి పంపి వీడియో కలుపుతారు. దీనివల్ల కంప్యూటర్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించే భాగాన్ని చూస్తూ శాస్త్రచికిత్స చేస్తారు. ఇటువంటి వెన్ను సంబంధిత శాస్త్రచికిత్సలను మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు. వ్యాధిని అన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఈ చికిత్స చేయవచ్చా లేదా అన్నది స్పైన్ సర్జన్ నిర్ధారిస్తారు. ఇప్పుడు మనం డిస్క్ ఓజోన్ థెరపీ గురించి తెలుసుకుందాం. ఓజోన్ న్యూక్లియోలైసిస్ ఇవాళ ఆధునికంగా శాస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ ప్రాముఖ్యత పొందింది. దీన్ని ఓజోన్ మరియు ఆక్సిజన్ మిశ్రమంగా 1989 మొదటిసారిగా ఇంజెక్షన్ రూపంలో వర్గా అనే అతని ఆధ్వర్యంలో ప్రయోగించబడింది. అప్పటి నుండి డిస్క్ ప్రొలాప్ సమస్యకు 150,000 మందికి ఈ చికిత్స చేయగా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా కనిపించకపోవడంతో ప్రస్తుతం అత్యాధునిక డిస్క్ సమస్యల నివారణగా దీన్ని ఆచరించడం జరుగుతుంది. నరాల సమస్యల వలన డిస్క్ వాపుకు గురై తీవ్రమైన నొప్పి కలిగించడం జరుగుతుంది. వాపును, నరాల సమస్యల్ని ఓజోన్ అరికడుతుంది. అసలు ఈ చికిత్స ఎవరు చేసుకోవాలి, ఎవరు చేయించుకోవాలి తెలుసుకుందాం. వెన్ను, మెడనొప్పులతో బాధపడుతున్న వారు 6 వారాల్లోపు తగిన మందులు, ఫిజియోథెరపీ వల్ల సమస్యల నివారణ కాని పక్షంలో ఎంఆర్ఐ పరీక్షల ద్వారా సమస్య నిర్ధారించుకుని ఈ చికిత్స చేయించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. చికిత్స అనంతరం 1 వారం తర్వాత నుండి వెన్నెముక శక్తి కోసం ఫిజియోథెరపీలో బ్యాక్ ఎడ్యుకేషన్, స్ట్రెంథనింగ్, స్ట్రెచ్చింగ్ అనే వ్యాయామాలను 4 వారాల పాటు కోర్సులాగా చేయాలి. ఎలాంటి చర్మపు కోత అవసరం లేదు. చర్మం మీద ఎలాంటి మచ్చ పడదు. మత్తు ఇచ్చే అవసరం లేదు. హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు.

తక్కువ కాలంలోనే పనులు నిర్వహించుకోగలుగుతారు, పూర్తి ఆరోగ్య సంరక్షణ కలిగి ఉంటారు. ఓజోన్ థెరపీ వలన ఇతర మినిమల్లీ ఇన్వేజివ్ చికిత్సా విధానాలైన మైక్రో సర్జరీ, కన్వెన్షనల్ సర్జరీల్లో మాదిరిగా కాంప్లికేషన్స్ ఏమాత్రం ఉండవు. లిజనర్స్, మనం ఈరోజు వెన్ను సమస్యల గురించి, వాటికి ఉన్న చికిత్సా విధానాల గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ బావలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ వినండి, మరి వింటూనే ఉండండి రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం, సైనింగ్ ఆఫ్. ఆజే చందన.

0: ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
0: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
3: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
2: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
3: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
2: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
3: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని, పిల్లల్ని.
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ ఆక్వా రైతు శ్రీ యువరాజు గారి ముఖాముఖి రెండో భాగం వింటారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు ఫిష్ వైజ్ మరియు మాంట్రేబే ఎక్వేరియం, సపోర్టెడ్ బై ఎస్మార్ట్ మ్యారిటెక్ మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కండక్టెడ్ బై ఏఎస్డిఎస్ స్వచ్ఛంద సంస్థ.
1: దాని తర్వాత వచ్చేసి సీడ్ క్వాలిటీ. ఇప్పుడు ఈ పంటకు ప్రధానంగా ఏంటంటే సీడ్ ఎప్పుడైతే క్వాలిటీ ఉందో హాఫ్ ఆఫ్ ది సక్సెస్ ఇస్ గ్యారంటీడ్.
2: ఓకే,
1: మీకు సీడ్ లో ఎప్పుడైతే నాణ్యత లేదో, మనం ఎన్ని ఏ ప్రయాసాలకు వచ్చినా ఎంత టెక్నాలజీ వాడినా దానిలో వ్యర్థమే. సో ఏంటంటే ప్రధాన సమస్య సీడ్, సీడ్ క్వాలిటీ. దాంతోపాటు మీరు చూస్తే ఈ ఫీడ్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో 70% ఓన్లీ ఫీడ్ కాస్ట్ అండి. సో ఏంటంటే ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది రీసెంట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. ఈ ఏదైతే రా మెటీరియల్స్ పెరిగిపోయినాయి అనే ఉద్దేశంతో ఈ ఫీడ్ కాస్ట్లు అనేది పెరిగిపోయింది. అయితే ఈ ఫీడ్ కాస్ట్లు కానీ మెడిసిన్స్ లో మీకు 40-50% వరకు హైక్ అనేది రావడం జరిగింది. ఇది ఒక ప్రధాన సమస్య. రెండో సమస్య మీకు గుర్తించండి. ఇక మూడో సమస్య ఏంటంటే నీటి నాణ్యత. ఇక్కడ నీటి నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల వ్యాధులు ప్రబలిపోతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు అనుకునేవాళ్ళం థాయిలాండ్ లో వైట్ గట్
2: వచ్చింది,
1: ఆ కంట్రీ అంతా కూడా క్రాప్ హాలిడే ఇచ్చారు, మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవడానికి చాలా టైం పట్టింది. సో అదే వ్యాధులు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం. నీటి నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఇక్కడ ఈహెచ్పి ప్రబలిపోయి వస్తుంది. దాని తర్వాత మనం WSSV వైరస్ ని మనం అంటే ఒక సమాధానం లేని ప్రశ్న ఇప్పటి వరకు WSSV వైరస్ అంటే దానికి ఇప్పటి వరకు సొల్యూషన్ అనేది రాలేదు. ఒకవైపు వైట్ గట్ ఇది వరకు వేసవకాలంలోనే వచ్చేది, ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా వైట్ గట్ అనేది వస్తుంది. సో వీటన్నిటికి ప్రధాన కారణం ఏంటంటే నీటి నాణ్యత.
2: ఓకే,
1: సో నీటి నాణ్యత అనేది ఒక ప్రాబ్లంగా మేము ఐడెంటిఫై చేసామండి.
2: ఓకే, గ్రేట్ సార్, చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి. సార్ ఇక్కడ నాకు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వినే ఎంతో మంది రైతులు మన ప్రోగ్రామ్ వింటూ ఉంటారు. సార్ నాకు కొన్ని అంశాలు లేక ఇప్పుడు మీరు కొన్ని కొన్ని సంస్థలను మీరు ఇక్కడ కోట్ చేశారు, లైక్ ఏఎస్డిఎస్ అని చెప్పి, ఫిష్ వైజ్ అని చెప్పి. సో యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటాయి, ఏఎస్డిఎస్ గురించి వాటి గురించి అన్న కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా?

0: వీళ్ళు రైతులకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారండి. రైతులు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇటు క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కానీ, లేదంటే సర్టిఫికేషన్స్లో కానీ, లేదంటే రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్ కానీ, వాటికి సొల్యూషన్స్ గైడ్ చేయి ఎలా చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనకు మనగా ఆలోచిస్తే దానికి సొల్యూషన్స్ రావు. ఎప్పుడైతే కొలాబరేట్ అవుతాం, మీటింగ్ ఆఫ్ మైండ్స్ అంటాం, వాళ్ళ యొక్క అంటే అదే ప్రాబ్లమ్ని వాళ్ళ మైండ్ సెట్ లో ఆలోచిస్తే సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనేది వాళ్ళు ముఖ్యంగా తెలియజేస్తున్నారండి.
1: సో మళ్ళీ ఇందాక మీరు చెప్పినట్టు సహకారంతో పరిష్కారం,
0: సహకారంతో పరిష్కారం డెఫినెట్లీ అండి. అదే సహకారంతోనే ఈ సమస్యని మనం పరిష్కరించాలంటే ఖచ్చితంగా పరస్పర సహకారం, అదర్వైజ్ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండిపోతాయండి.
1: ఓకే, యువరాజ్ గారు మీరు చాలా కాలంగా ఈ ఆక్వా రంగంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నానండి. అంటే ఇదివరకు రొయ్య సాగుకి లేకపోతే ఈ ఆక్వా పరిశ్రమకి ఇప్పుడు ఉన్న దానికి తేడా ఏమన్నా గమనించారంటారా?
0: అవునండి, మనం బేసిక్స్ మర్చిపోతున్నామండి. ఈ కల్చర్లో ఏంటంటే, ఒకప్పుడు మనం టైగర్ టైంలో మనం చూస్తే మనం ట్యాంక్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక సైంటిఫిక్గా వెళ్ళాం. అది సేంద్రియ పద్ధతుల్లో కూడా మనం చేసాం. ఈ మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అనవసరమైన రసాయనాలు వినియోగించడం. ఇటు వరి వ్యవసాయంలోనే కాదండి, మన ఆక్వాకల్చర్లో కూడా మీరు చూసుకుంటే నేచురల్, కొన్ని నేచురల్ పద్ధతులు ఉంటాయి. సో స్టార్టింగ్ మనం బేసిక్స్కి వెళ్ళినప్పుడు, మనం ఈ కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే పద్ధతులు అవలంబించామో వాటి బ్యాక్ టు రూట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిందండి. ఎందుకంటే కొంతమంది మనం చూస్తున్నాం అనవసరంగా రసాయనాలని వినియోగించడం. ప్రధానంగా ఏంటంటే, ఒక ఇది ప్రజెంట్ పబ్లిక్ లో హెల్త్ అవేర్నెస్ అనేది బాగా పెరిగింది.
1: హెల్త్
0: కాన్షియస్ చాలా బాగా పెరిగింది,
1: అందులో ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ
0: చాలా బాగా పెరిగింది. అయితే ఏంటంటే, మనకి చిన్న చిన్న అపోహలు కూడా ఉన్నాయండి. రొయ్యలు తినడం వల్ల మనకి ఏంటంటే ఇలా కొలెస్ట్రాల్ వస్తుంది, కానీ రొయ్యలు తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ రావడం బట్టే ఇవాళ అమెరికా కానీ చైనా కానీ, చైనాలో మీరు ప్రొడ్యూస్ అయిన దానికంటే కూడా ఎక్కువ కన్జంప్షన్ చేస్తారు. సో రొయ్యలు అంటే అంత మంచి పోషకాలు ఉన్నటువంటి విటమిన్స్ కానీ, సెలీనియం అనేది విటమిన్స్ కానీ, ఇటువంటివన్నీ మనం ఈ పంట ద్వారా మనం ఇస్తున్నాం. సో ఇంత మంచి పంటని మనం పండిస్తున్నాం అంటే మనం గర్వంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రిక్వైర్డ్ ఏదైతే మినరల్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, విటమిన్స్ కానీ కావాలో వాటిలన్నింటిని అంటే వీఆర్ ఫీడింగ్ ద వరల్డ్ అని గర్వంగా చెప్పుకోవచ్చండి.
1: తర్వాత ఇప్పుడు మీలా ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఈ ఆక్వా రంగంలోకి రావడానికి కారణం ఏంటంటారు, అంటే ఇప్పుడు నిజంగా యువత అంతా కూడా ఏంటంటే ఈ ఆక్వా రంగం కానీ లేకపోతే వేరే వేరే బిజినెస్లోకి వెళ్తాం, అంటే వాళ్ళు చదువుకున్న చదువు వేరు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది వేరండి. సో ఎందుకు వాళ్ళకి అంత మొగ్గు చూపుతున్నారని మీరు అనుకుంటారండి?
0: అవునండి, అంటే ఒక ఈ ప్రజెంట్ అంతా స్టార్టప్ యుగం అని చెప్పాలి కదండి. అంటే ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి మనం ఎంప్లాయర్ అవ్వాలనే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే స్టార్ట్ అయిందో, సో మనం కూడా చూస్తే మేక్ ఇన్ ఇండియా అన్నారు. సో వీటి ద్వారా కొంచెం అవేర్నెస్ అనేది వచ్చింది. అంటే మనం ఒక జాబ్ చేస్తే ఒకళ్ళ దగ్గర వర్క్ చేస్తాం, కానీ ఒకళ్ళ 10 మందికి జాబ్ కల్పిస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఫార్మర్ కూడా ఒక్కొక్క ఎంటర్ప్రెన్యూర్, ఎందుకంటే అతను ఆ చెరువు దగ్గర చేసే కల్చర్ వల్ల 10 కుటుంబాలకి ఇవాళ మీరు చూస్తే ఆక్వా కల్చర్ వల్ల 200,000 మంది లబ్ధి
1: పొందుతున్నారు.
0: యా, జీవనాధారం అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఒక రైతు అనుకుంటున్నాం మనం, ఒక రైతు కల్చర్ చేస్తున్నాడని, కానీ ఇక్కడ ఈ పరిశ్రమను ఉపయోగించుకుని చుట్టూ ఉన్నటువంటి మన సొసైటీ, ఇటు మత్స్యకారుల కుటుంబాలు ఎంతో మందికి మనం జీవనోపాధి ఇస్తున్నాం. డైలీ వాళ్ళకి మనం పని కల్పిస్తున్నాం. ఇటు ఎక్విప్మెంట్ మిషనరీస్ సప్లై చేసేవాళ్ళు కానీ, లేదంటే చిన్న చిన్న ఇప్పుడు పడవలు తయారు చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత చెరువులు దగ్గర పనిచేసే బాయ్స్ కాడి నుంచి ఇటు మహిళలు, చెప్పాలంటే కనపడిన విషయం ఏంటంటే ఈ ఆక్వా కల్చర్ ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుందండి. ఎందుకంటే మన ఇక్కడ ఆఫ్టర్ హార్వెస్ట్ ఈ ప్రాసెస్ చేసే కంపెనీలు అన్నింటిలోని 100కి 100% మహిళల వర్కర్స్ ద్వారానే అది సాధ్యం అవుతుంది. సో మనకి ఇక్కడ తెలియకుండా ఎంతో మందికి మహిళలకు మనం ఉపాధి కల్పిస్తున్నాం. ఇవాళ భీమవరం చుట్టుపక్కల అన్ని కంపెనీలలో కూడా ఎంతో మహిళలకి
1: మన రాష్ట్రాల నుంచి బయట
0: రాష్ట్రాలు
1: సార్. తర్వాత ఈ మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే కమ్యూనిటీ పబ్లిక్ ఫోరం, అదేవిధంగా ఈ కో డిజైన్ వర్క్షాప్ లో ఇప్పుడు ఎన్నో అంశాలు జరుగుతూ ఉంటాయి కదా, అది మీ ఏదైతే జరిగిందో, సో మీ తోటి రైతులు ఉంటారు, సో వాళ్ళకి మీరు చెప్పాలి అనుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయంటారు?
0: ఖచ్చితంగానండి, ఇప్పుడు వీళ్ళు ఫిష్ వైజ్ కానీ ఎస్డిఎస్ వాళ్ళు వీళ్ళ సహకారంతో ఏదైతే కండక్ట్ చేస్తున్నారో దానికి మనం రైతులందరూ సహకరించాలి.

0: ఎందుకంటే ఇది మన కోసం మనం చేసుకునే మన మన కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు, కానీ మనం వాళ్ళ సహకారం తీసుకుని మనం అందరూ కూడా మన గురించి మనం ఆలోచించుకుని వాళ్ళు ఇచ్చే గైడెన్స్ తీసుకుని ఈ సాగును మరింత ముందుకు తీసుకెళ్ళాలి. రానున్న రోజుల్లో కూడా ఏప్రిల్లో కూడా వాళ్ళు వర్క్షాప్లు కండక్ట్ చేయడానికి మండలాల వైజ్గా రావడం జరుగుతుంది. సో దానికి మనం పూర్తి సహకారం అందించి మన రైతులు కూడా వారికి మన మన విషయాలని తెలియజేసి వారి నుంచి ఏదైతే మనం గైడెన్స్ పొందాలనుకున్నామో అవి తీసుకుని మరింత మంది రైతులకి ఈ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కానీ రిజిస్ట్రేషన్ అవగాహన కానీ తీసుకువెళ్ళి ఈ కల్చర్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది
1: గ్రేట్ సార్. తర్వాత మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ దీంట్లో? అంటే ముఖ్యంగా మీ ఫ్యామిలీ చూడండి, ఏమైనా నష్టాలు వచ్చినప్పుడు కొంచెం అంటే మగవాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్గా కొన్ని కొన్ని సందర్భాలు ఆడవాళ్ళు ఉండలేకపోవచ్చు, ఎందుకు ఈ బిజినెస్ అని మానేచ్చు కదా ఇంకోటి చేయొచ్చు కదా, సో ఇలాంటివి ఏమన్నా అలాంటివన్నా మీకు ఫ్యామిలీలో అరేంజ్ అయ్యంటారు ఎప్పుడన్నా?
0: ఖచ్చితంగా అండి, అన్ని అన్ని కుటుంబాల్లో కూడా ఈ ఆర్థిక పరిపుష్టి గురించి ఆలోచిస్తారు ఉంటారు. సో ముఖ్యంగా మహిళలు ముందుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనకి కుటుంబ నేపథ్యం కూడా సహకారం కావాలి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు. సో ఈ రైతులందరికీ కూడా నిజం చెప్పాలంటే వాళ్ళు ఇవాళ నిలదో చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాల యొక్క మద్దతునే చెప్పాలండి. యా, నష్టాలు వస్తాయి. నష్టాలు వచ్చినప్పుడే మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఎందువల్ల నష్టాలు వచ్చినాయి తెలుసుకుని అప్పటి వరకు ఐకమత్యం లేకపోయినా సరే ఐకమత్యంతో ముందుకు వెళ్తేనే ఏదైనా అంటే కుటుంబంలో కూడా చూస్తూ ఉంటాం. మనకి నష్టాలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చుని అసలు ఈ సమస్యలకి పరిష్కారం ఎక్కడ ఉంది ఆలోచించి పరిష్కార మార్గాల వైపు వెళ్ళాలంటే ముందు మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి. కొంతమంది ఇప్పుడు సపోజ్ పబ్లిక్ గవర్నమెంట్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, కొంతమంది రైతుల్లో అవగాహన ఉండదండి. ఇప్పుడు సపోజ్ పాపం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంయుద్ధ యోజన పిఎంఎంఎస్వై మంచి స్కీమ్ అనేది ఉంది, కొంతమంది పాపం ఈ అవగాహన తెలీదు. ఇటువంటి వర్క్షాప్స్కి వెళ్ళడం వల్ల ఇటువంటి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. ఆ నాలెడ్జ్ని సాటి రైతులకు మనం పంచుకోవడం వల్ల ఎక్కడైతే ఇప్పుడు నాబార్డు ఉంది, నాబార్డులో కొన్ని కొన్ని వందల కోట్లు మనకి రైతు భాగస్వామ్యం కోసం నిధులు ఉంటాయి, ఎన్ఎఫ్డిబి అని. వీళ్ళ ద్వారా మనం ఎంపెడా అనేది ఒక ఎక్స్పోర్టింగ్ కౌన్సిల్ ఉంది. ఇవన్నీ కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఒక మంచి పరిణామం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ విద్యుత్ సబ్సిడీ అనేది ఇస్తుంది. దానివల్ల కూడా మనం ఆక్వాకల్చర్ వైపు మనం ముందుకు అడుగులు
1: వేస్తున్నాం.
0: అది కూడా ఇంకా మిగిలిన అందరికీ కూడా సబ్సిడీ వైపు రావాలని మేము కూడా తరచూ గవర్నమెంట్ని అడగడం జరుగుతుందండి. పూర్తిగా అందరికీ వస్తే కనుక ఈ సాగుని మరింత ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర అభివృద్ధిలో ఆక్వా ముందంజలో ఉంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను.
1: గ్రేట్ సార్. చివరిగా ఒకే ఒక ప్రశ్న అండి, సో ఈ ఆక్వా సాగులోకి లేదా ఒక ఆక్వా రైతుగా మారాలి అనుకుంటున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి?
0: ఆక్వా ఎప్పుడైతే ఆక్వా రైతుగా మనం మారాలనుకుంటామో ముందు అసలు బేసిక్స్ ఏంటి, ఆక్వాకల్చర్ ముందు స్టార్ట్ చేయాలంటే ఏ పద్ధతులు అవలంబించాలి, టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, ఎలా తెలుసుకోవాలి. మనం ఈ ఫస్ట్ ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ట్యాంక్ ప్రిపరేషన్ కాడ నుంచి మొదలు పెట్టాలండి. సో సీడ్ సెలక్షన్లో ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, సీడ్ సెలక్షన్లో ప్రధానంగా టెస్ట్లు కొన్ని టెస్ట్లు ఉన్నాయండి, ఆ టెస్ట్లు చేసిన సీడ్ మాత్రమే స్టాక్ చేస్తే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో తర్వాత సాగు అవలంబించే క్రమంలో మనకి ప్రధానంగా ఫీడ్ ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఫీడ్ సద్వినియోగంగా ఎలా వినియోగించుకోవాలి, ఆ తర్వాత మెడిసిన్స్ విషయంలో కొంచెం అవేర్నెస్ కావాలి. ఎందుకంటే మెడిసిన్స్ అనవసరంగా రసాయనాలు వాడకుండా యాంటీబయాటిక్ పూర్తిగా నిషేధం ఈ యొక్క కల్చర్లో, ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల ఇవాళ హెల్త్ కాన్షియస్ అందరికీ పెరిగింది. ఎంతో విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఈ ఆహారం ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు కాబట్టి మన బ్రాండ్ ఇండియాని ప్రమోట్ చేయాలంటే యాంటీబయాటిక్ ఫ్రీ మెటీరియల్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. దాని ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాన్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది కాబట్టి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బిల్డ్ చేయాలంటే మన రైతుల్లో ఖచ్చితంగా యాంటీబయాటిక్ లేని 100% నిషేధించి కెమికల్స్ రసాయనాలు తగు మోతాదులో మాత్రమే వాడి వెళ్ళాలి. ఎలా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ సలహాలు సూచనలు ఎప్పుడూ ఉంటాయి. సో ఈ మనం ఇటువంటి ఏఎస్డిఎస్ సహకారం కానీ ఫిష్ వైజ్ కానీ ఈ మాంట్రీ ఆక్వా అక్వేరియం ఇలా ఎస్మార్ట్ మ్యారిటెక్ ఇలా కొన్ని ఎన్జిఓస్ ఈ ఆచార్య నాగరిజన ప్రొఫెసర్స్ అందరూ కలిసి ఒక ఒక చెప్పాలంటే ఒక యూనిట్గా ఏర్పడి రానున్న ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సాగు చేద్దాం అనుకున్న

0: వారికి మంచి సూచనలు సలహాలు ఇటువంటి సంస్థల ద్వారా మనం పొంది ముందుకు వెళ్ళాలని నా యొక్క ఆలోచన.
1: యువరాజ్ గారు, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఎన్నో విషయాలు అంటే ఇప్పుడు ఆక్వాసాగ్ని నిజంగా ఎలా చూపెట్టారంటే మాకు ఓహో ఇలా కూడా చేయొచ్చుగా అన్న ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో బాగా విడమర్చి విడమర్చి ఎంతో టైం తీసుకుని ఎంతో ఓపికతోటి ఓర్పుతోటి కూడా ఎన్నో మేము అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా మీరు ఎంతో బాగా ఆన్సర్ చేసి మీరు నిజంగా ఎంతోమంది రైతులకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సో అదే స్ఫూర్తి మరిన్ని ఇంకా ఇంకా ఇంకా మీరు కొనసాగించాలని, మీకు భవిష్యత్తులో వచ్చే ఆక్వా రైతులందరికీ కూడా ఒక మార్గదర్శకం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మా రేడియో స్టేషన్కి వచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి.
0: నాకు ఈ అవకాశం కలిగించినటువంటి రేడియో విష్ణు 90.4 యాజమాన్యానికి మరియు ఏఎస్డిఎస్ ఫిష్ వైజ్ సంస్థలకు అందరికీ కూడా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో నా మా మనోభావాలను పంచుకునే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: ధన్యవాదాలు సార్. శ్రోతలందరూ, ఇంతవరకు రైతు నేస్తం కార్యక్రమంలో ఆక్వా రైతు శ్రీ యువరాజ్ గారి ముఖాముఖి రెండో భాగం ఇంతవరకు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: இது விஷ்ணு FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం వాతావరణంలో విద్యుత్ శక్తి అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక జాలరి సముద్రంలోకి వలను విసిరి సాల్మన్ రాజు ముద్రతో ఉన్న సీసపు మూతాగల బరువైన ఇత్తడి సీసాను పైకి తెచ్చిన కథ అరేబియన్ నైట్స్ గ్రంథంలోంది. సీసాలో ఏముందో చూద్దామని ఆ జాలరి మూతను ఓడదీసేసరికి అందులో నుంచి ఆకాశమంత ఎత్తుండే బ్రహ్మాండమైన భూతం ఒకటి పైకి దూకి తక్షణమే దారుణంగా చంపేస్తానని ఆ జాలర్ని బెదిరించింది. కానివాడు దానికి ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ భూతాన్ని మెల్లగా మళ్లీ సీసాలోకి వెళ్లేటట్టు చేసి అది ఇంకెప్పుడూ తిరిగి బయటకు రావడానికి వీలు లేకుండా మూతను యథాప్రకారం బిగించేశాడు. అప్పుడా భూతం ఎంతో భయభక్తులతో జాలరి చెప్పు చేతల్లో మసరవలసొచ్చిందట. ప్రకృతి శక్తులను మానవుడు ఎట్లు వశపరుచుకున్నాడో చెప్పడానికి ఈ జాలరి భూతం కదా ఒక మంచి సామ్యం. ఈ ప్రకృతి శక్తులు విశృంఖల స్థితిలో అపాయకరమైనటివి, వినాశకరమైనటివి, ప్రమాదకరమైనటివి కూడా. కాని ఒకసారి అదుపాజ్ఞల్లోనికి తెచ్చుకోగలిగిన తరువాత మాత్రం వాటిని మన ఇష్టానుసారం లొంగదీసుకోవచ్చు. ఇందుకొక మంచి ఉదాహరణ విద్యుశక్తి. అది నేడు మనకు ఎన్నో విధాల సమర్థకంగా సార్థకంగా ఉడిగం చేస్తుంది. అపూర్వం ఆశ్చర్యకరం అయిన ఈ అద్భుత శక్తిని మనం ఈనాడు సర్వసామాన్య విషయంగానే పరిగణిస్తున్నప్పటికీ నిజానికది అజ్ఞాతం అగాధమైన విజ్ఞాన జలది గర్భం నుంచి అమూల జ్ఞాననిధులను సంతరించడానికి ప్రాణాలుడ్డి ప్రథమంగా పరిశోధనలు సాగించిన ప్రముఖ విజ్ఞానుల కృషి ఫలితంగానే మనకు అందుబాటులోకొచ్చింది. విద్యుత్

ఎట్టి తొలి చరిత్ర మనోజ్ఞమైనది. దానిలో సుప్రసిద్ధ అమెరికన్ రాజనీతిజ్ఞుడు తత్వజ్ఞుడు అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ పాత్ర అత్యంత ఆకర్షణీయమైంది. అది 1746. అప్పుడు 40 ఏళ్ల నడి వయసులో ఫ్రాంక్లిన్కి విద్యుచ్ఛక్తి పరిశీలన పట్ల తొలిసారిగా ఎంతో ఆసక్తి కలిగింది. అంతటా విద్యుచ్ఛక్తి స్వరూప స్వభావాలను తెలుసుకునే నిమిత్తం వివిధ అనేక ప్రయోగాలు చేశాడు. ఈ సందర్భంలో 1756లో ఆయన చేసిన ప్రయోగం జగద్విఖ్యాతమైంది. ప్రళయకాల బయద జీమూతోరుగల గంభీర ఫెళఫెళర్ పాటులతో కుండపూతగా వాన కురుస్తున్నప్పుడు కనబడే మెరుపు విచ్యుల్లత తప్ప మరేమీ కాదని, ఇది ప్రయోగశాలలో సల్ఫావధిని సాధించిన విద్యుత్తు ఒకటేనని తాను లోగడ చెప్పిన దానిని సోదాహరణంగా రుజువు చేశాడు. నాటినుంచి నేటి వరకు అనేక మంది భౌతిక శాస్త్రజ్ఞులు వాతావరణంలోని విద్యుచ్ఛక్తిని గురించి నిరంతరాయంగా నిత్యోత్సాహంతో అవిరళమైన ఆసక్తితో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటికీ సుమారు 2 శతాబ్దాలు గతించినా దీనిని గురించి సమగ్ర పరిశోధన సంపూర్తిగా జరిగిందని చెప్పటానికి లేదు. నిజానికి ఉరుముతున్న మేఘాల మధ్య రకరకాలుగా ప్రత్యక్షమయ్యే విద్యుచ్ఛక్తి విలాసపు స్వరూప స్వభావాలను నిర్ధారించటానికి, నిర్ణయించటానికి నేటికీ తర్జన పర్జన్లు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం వైజ్ఞానిక దృష్టితోనేమి, ఇతర ప్రత్యక్ష ప్రయోజనాల దృష్టితోనేమి మెరుపును గురించిన పరిశీలన ఎంతో ఆసక్తికరమైంది. పిడుగు యొక్క విధ్వంసన శక్తి లోకవిదితం. ఎత్తైన భవనాలను పిడుగుపాటు నుంచి కాపాడే నిమిత్తం ఆకాశం వైపు సన్నని కొనలు గల పొడిగాటి లోహపు కడ్డీలను పై అంతస్తు నుంచి పునాదుల వరకు అమర్చడం మంచిదని ముందుగా సూచించిన ఘనత బెంజమిన్ ఫ్రాంక్లిన్దే. ఆనాటి నుంచి ఈ సూచన బాగా వాడుకలోకొచ్చింది. మెరుపుల దుష్ప్రభావం విద్యుచ్ఛక్తి సరఫరా చేసే తీగల మీద, రేడియో ప్రసారం మీద విశేషంగా కనబడుతూ ఉంటుంది. పైగా వాతావరణంలో విద్యుత్ పరిమాణానికి, వాతావరణ విజ్ఞానానికి సన్నిహిత సంబంధం కలది కావడంచేత మెరుపును గురించిన పరిశోధనలు ఎంతో ముఖ్యమైనవి. ప్రయోగశాలలో కృతకంగా సృష్టించిన విద్యుల్లతను ఆకాశంలో కనబడే సహజమైన మెరుపుతో పోల్చి చూసినప్పుడు ఈ రెండింటి పరిమాణాల మధ్య గల విశేష తారతమ్యాన్ని మరిచిపోకూడదు. అయితే కొన్నిచోట్ల వోల్టుల శక్తివంతమైన విద్యుచ్ఛక్తిని, కొన్ని గజాల పొడగైన మెరుపులను సృష్టించగలిగిన విద్యుత్ యంత్రములు అనేక ప్రయోగశాలల్లో నేడు వాడుకలో ఉన్నాయి. అయితే ప్రయోగశాలల్లో సృష్టింపగలిగిన వాటన్నింటిలోనూ పొడుగైన విద్యుల్లత కంటే ఆకాశంలో మెరుపు అనేక వేల రెట్లు పొడవుగా ఉంటుంది. ఉరుముతున్న మేఘాలలో మెరుపులకు కావలసినంత విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కావడం ఆశ్చర్యకరమైన విషయమే. ఉరుములతో కూడిన మేఘాలకుండే సహజ లక్షణాలలో ఈ ఊర్ధ్వచలనం ఒకటి. పైగా మేఘభాగముల మధ్య నుండి విద్యుచ్ఛక్తిని వేరు చేయడానికి అవసరమైన భౌతిక శక్తి సైతం ఈ ఊర్ధ్వచలనం వలనే లభించుతున్నట్లు స్పష్టం. ఊర్ధ్వాభిముఖమైన వాయుప్రవాహం తన వెంట ధన విద్యుత్తును, ఋణ విద్యుత్తును, ఏదో ఒక దానిని అధిక ప్రమాణంలో తీసుకుని పోవడం వల్ల దాని క్రిందనున్న మేఘభాగంలో విద్యుత్ ప్రవాహం అధిక ప్రయాణంలో చేరుకుంటుందని భావించడం సహేతుకమే. పరస్పర విరుద్ధములైన రెండు విద్యుచ్ఛక్తులు ఇలా విడదీయబడి మేఘాలలో చెరొకవైపు చేరినప్పుడు ఆ రెండు భాగాలు విభిన్న విద్యుదావేశం పొందుతాయి. పరస్పర విరుద్ధం, విభిన్నం అయిన ఈ రెండు విద్యుత్తావేశాల పరస్పరాకర్షణ క్రమంగా పెరిగి అంతవరకు వాటిని విడదీసి ఉంచిన వాయు నిరోధం క్రమంగా బలహీనమై చివరకు భంగమైపోయినప్పుడు అవి ఒక కుమ్మడిని కలుసుకుంటాయి. ఆ క్షణంలో మెరుపు పుడుతుంది. పెద్ద పెద్ద నీటి బిందువులు చిన్న చిన్న నీటి బిందువుల కంటే చాలా త్వరగా గాలిలో నుంచి క్రిందికి పడతాయని, నీటి బిందువులు చిన్నవైన కొలది కిందకు పడడానికి బదులు ఉద్భాభిముఖమైన వాయుప్రవాహంతో పాటు పైకి తీసుకుని పోబడతాయని జ్ఞాపకం ఉంచుకుంటే ఉరుముతున్న మేఘాల్లోని విద్యుచ్ఛలనం బాగా అర్థమవుతుంది. ధన విద్యుత్తావేశమును, ఋణ విద్యుత్తావేశమును విశేషంగా పొందిన పెద్ద పెద్ద నీటి బిందువులు క్రిందకి పడినప్పుడు వానితో పాటు సందర్భానుసారంగా ధనాత్మకము, ఋణాత్మకము అయిన విద్యుత్ ప్రవాహం అధోగామి అవుతుందని, అలాగే తద్విరుద్ధమైన విద్యుత్తావేశం ఎక్కువగా కలిగిన
సూక్ష్మజల బిందువులతో పాటు

అందుకు సంబంధించిన విద్యుత్ ప్రవాహం ఊర్ధ్వగామి అవుతుందని, అందువల్ల మేఘాలలో విద్యుత్ విశ్లేషణ జరుగుతుందని వీరే చెప్పనవసరం లేదు. ఈ సందర్భంలో సర్ జార్జ్ సింప్సన్, ఆచార్య సిటీఆర్ విల్సన్లు ఇద్దరూ చిరక వాదాన్ని ప్రతిపాదించారు. ఉభయులు తమ తమ వాదనలు నిరూపించుకోవడానికిగాను ప్రయోగాత్మకమైన ప్రత్యక్ష సాక్ష్యాన్ని చాలా ఉదహరించారు. ఉరుములతో మెరుపులతో కూడిన మేఘాలలోని స్థితిగతులను బట్టి ఊర్ధ్వగామి అయిన వాయు ప్రవాహముతో పాటు పైకి వెళ్లే నీటి బిందువులకు వాటివాటి పరిమాణములను బట్టి ఋణాత్మకమో ధనాత్మకమో అయిన విద్యుత్ ఆవేశము కలుగుతుందని వీరుభయులు చేసిన ప్రయోగాలు రుజువు చేశాయి. అయితే వీరుభయుల ప్రతిపాదనలో ఏది సత్యమో ఏది నిత్యమో ఇంకా పూర్తిగా తేలనందున వివరాల జోలికి పోనవసరం లేదు. అయితే పరస్పర విరుద్ధములైన ఈ రెండు సిద్ధాంతాలలోనూ ఏది సరైందో తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రయోగశాలలోనూ ఇతరత్రాను కూడా ఎంతో కృషి జరిగింది. ఇందుకు సంబంధించిన యావత్ విశేషాలను తెలుసుకోవడానికి చర్చలు, వాదోపవాదాలు, ప్రయోగాలు, పరిశీలనలు చాలా జరిగాయి. ఉరుములు మెరుపులతో కూడిన మేఘాలలో జరిగే విద్యుత్ విశ్లేషణ ప్రమాదాన్ని కొలవడానికి, మేఘము లోపల వెలుపులా ఉండే విద్యుత్ క్షేత్రాల బలాన్ని లెక్కించడానికి విపులమైన సన్నాహాలతో విశేష సాధ్యమైన కృషి చాలా జరిగింది. మేఘాలలోని మెరుపు స్వరూప స్వభావాలను గురించి, దాని కాలపరిమితి గురించి, మెరుపు మెరిసేటప్పుడు మెరిసే చోట పరిసరాలలోని జరిగే మార్పులను గురించి ఆసక్తిజనకమైన పరిశోధనలు ఇటీవల చాలా జరిగాయి. ఈ సందర్భంలో అమిత వేగంతో కదిలిపోయే ఫోటోగ్రాఫిక్ ఫిలిం మీద మెరుపును ఛాయాచిత్రంగా సంగ్రహించడానికి తగు ఏర్పాట్లు చేశారు. ఇందువల్ల ఒకదానినొకటి అనుసరిస్తూ ఒకే మార్గంలో పయనించే రకరకాల మెరుపులను సులువుగా విడదీసి ప్రత్యేకంగా చూపడానికి వీలైంది. పైగా ఈ ఫిల్మ్ను తగినంత వేగంతో త్వరితగతిని కదపగలిగినాడు ప్రతి మెరుపు యొక్క వృద్ధిక్షయాలను, అది ఎంత కాలవ్యవధిలో ఏ విధంగా సేకోపసేకలుగా చీలిపోతుందో అందుకు సంబంధించిన సర్వ వివరాలను సరిగా కనిపెట్టి నిర్ణయించడానికి వీలవుతుంది. ఇందువల్ల మెరుపులో వెలువడే విద్యుత్ ప్రవాహ పరిణామ పరంపరను మరింత సమగ్రంగానూ స్పష్టంగానూ తెలుసుకోవడానికి వీలవుతుంది. మెరుపు మెరిసినప్పుడు మెరిసే చోట పరిసరాలలో ఏర్పడే విద్యుత్ క్షేత్ర పరిశీలనకై ఛాయాచిత్రాలతో పాటు కేథోడ్రే ఆసిలోగ్రాఫ్ యంత్రాన్ని కూడా ఉపయోగించడం వల్ల ఈ సందర్భంలో సంభవించే పరిణామ పరంపర ఒకటి ఏ క్రమంలో ఎంత కాలవ్యవధిలో జరిగేది బాగా తెలిసింది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు సైతం దానిలో విద్యుతావేశం ఉంటుందని, అది కొంత బలమైనదే అయినప్పటికీ ఆ సంగతి మనకు సాధారణంగా తెలియదని, అది మన భూమి మీద అనుక్షణం ఎక్కడనో ఒకచోట ఉరుములు మెరుపులతో కూడిన తుఫానులు కలుగుతూ ఉండడం వలని ఎల్లప్పుడూ ఏర్పడుతున్నదని ఆచార్య సిటీఆర్ విల్సన్ ప్రథమంలో ప్రతిపాదించిన వాదాన్ని మనం అంగీకరిస్తే అట్టి తుఫాన్లో ఏర్పడే విద్యుత్ శక్తిని గురించి ఇతాధికమైన శ్రద్ధాశక్తులతో పరిశీలింపవలసి ఉంటుంది. వాతావరణపు అధో మండలాల్లోనూ ఉరుములతోనూ మెరుపులతోనూ కూడిన తుఫానులు సంభవిస్తూ ఉంటాయి. వీటివలన ప్రస్తుత విద్యుత్ వాహకాలైన వాతావరణపు ఊర్ధ్వ మండలాల్లో కూడా మార్పులొస్తుంటాయి. మామూలుగా ఉరుములతో మెరుపులతో కూడిన తుఫాన్లు భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలన్నింటికన్నా పెద్దది, ఉత్పత్తి చేయగల దానికంటే ఎన్నో రెట్లు విద్యుత్ శక్తి వ్యర్థమైపోతుంటుంది. ఉరుములతో మెరుపులతో కూడిన గాలివానలు కావాలన్నప్పుడు రావనే మాట అలా ఉండగా, వాటి నుంచి విడుదలయ్యే విద్యుత్ శక్తిని వినియోగంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నించడం, పెద్ద పులిని బండికి కట్టి లాగించడానికి ప్రయత్నించడం వంటిదవుతుంది. ఈ సందర్భంలో ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ఒక లోయలో ఉరుములతో మెరుపులతో కూడిన తుఫానులో ఉండే విద్యుత్ శక్తిని పరిశోధించిన ప్రతిమాశాలి అయిన ఒక యువ భౌతిక శాస్త్ర విజ్ఞానవేత్త పడిన పాట్లు పొందిన దుర్గతి జ్ఞాపకం వస్తోంది. అతను చేసిన పరిశోధన అయితే జయప్రదమే అయ్యింది, కాని అతని పరిశోధన ఫలితాలను వివరించు పత్రాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి కొరకై ఆత్మార్పణ చేసిన అతని మరణవార్త కూడా చేర్చబడింది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు సైతం దానిలో నిక్షిప్తమై ఉండి విద్యుత్ శక్తిని వినియోగించే నిమిత్తం బహుళ ప్రయత్నాలు జరిగినవి. కాని అందువల్ల ఇంతవరకు గణనీయమైన ఘన విజయం ఏమీ లభింపలేదు. పైగా వాతావరణంలోని విద్యుత్ శక్తి భావి కాలంలోనైనా వినియోగించుకోగలమనే ఆశకు అవకాశమేమీ అంత ఎక్కువగా కనబడటం లేదు. శ్రోతలింతవరకు

విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో వాతావరణంలో విద్యుత్ శక్తి అనే అంశం గురించి విన్నారు కదండి. మళ్ళా తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో విజయ.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగిని పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదిలి

0: తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117 సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం కాంటాక్ట్ 9703334116 9703334012

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సమయం 12:00.
2: బాలుడు వచ్చాడు, సేగలు పుట్టిస్తున్నాడు.
1: పని ఉంటే 6 దాటాక, లేదంటే 8 లోపే.
2: మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉండండి.
1: రేడియో వింటూ రిలాక్స్ అవ్వండి.
2: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1911 93.

హాయ్ లిజనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఆది సంగతి. లిజనర్స్, మరి ఫోటోలంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు? అందుకే ఇంటి గోడ నుంచి సెల్ ఫోన్, సోషల్ మీడియా వాళ్ళ దాకా ఎక్కడ వీలైతే అక్కడ రకరకాల ఫోటోలు పెట్టుకుంటాం. మరి ఆ స్ఫూర్తితోని మన ఫోటోలు ముద్రించిన కస్టమైజ్డ్ కాఫీ మొక్కులు, క్యాలెండర్లు, దిండ్లు, దుప్పట్లు, కేచేళ్ల వంటివెన్నో కూడా అందుబాటులోకి వచ్చేసాయి. తాజాగా ఆ జాబితాలోని మంచినీళ్ళ సీసాలు కూడా వచ్చి చేరాయండి. మరి కస్టమైజ్డ్ వాటర్ బాటిళ్లను అందించడానికి పలు రకాల వెబ్సైట్లు కూడా ఉన్నాయట. మరి ఆ సైట్లలోకి వెళ్లి బాటిల్ సైజ్ ను ఎంచుకుని దానిపైన నచ్చిన ఫోటో, తగిన క్యాప్షన్ మనమే జత చేయొచ్చు, లేదంటే పూర్తిగా కొటేషన్లు రాయొచ్చు. అలా బాటిల్ ను మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. మరి ఇలాంటివి ఆఫీస్ లో టేబుల్ పైన పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా. మరి అలానే ఫోటో, పేర్లు ముద్రించిన ఈ బాటిళ్లను పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో రిటర్న్ గిఫ్ట్లుగా కూడా ఇవ్వచ్చు. ఏమంటారు? ఓకే లిజనర్స్, మరి ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. ఊరెళ్తున్నారా, చుట్టాలింటికి వెళ్తున్నారా, అయితే ఆగండి, మీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?
1: బయట దొరికే రంగు నీళ్లొద్దు, మన ఇంటి సురక్షిత నీరే వద్దు.
0: ప్రయాణం హాయిగా సాగాలి, ఆరోగ్యం పదిలంగా ఉండాలి.
1: హ్యాపీ జర్నీ విత్ కూల్ వాటర్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. లిజినెస్ మరి పళ్ళు తోమేటప్పుడు బ్రష్ ని 45 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇక బాస్ పద్ధతిలో అంటే పైకి కిందకి అన్నట్లు శుభ్రం చేయాలి. ఇదంతా కనీసం 5 నిమిషాలన్నా సాగాలి అన్నది ప్రపంచ వ్యాప్తంగా దంత వైద్యులు మనకిచ్చే సలహా. కానీ మనలో ఇంత ఓపిగ్గా పద్ధతిగా దంతధావనం చేసేవాళ్ళు 90% కూడా ఉండరండి. ఏదో హడావుడిగా అయిందనిపించి ఆ తర్వాత పనుల్లో పడిపోయేవాళ్ళే ఎక్కువ. మరి ఇందువల్ల పాచ్ అనేది పేరుకుపోయి దీర్ఘకాలంలో పిప్పి పళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సమస్యలు ఉండకూడదని వై ప్రశ్ని సృష్టించింది ఫ్రాన్స్ కు చెందిన ఫాస్టిష్ అనే సంస్థ. మరిది ఇంగ్లీష్ వై ఆకారంలో పెట్టుడు పళ్లలా ఉంటది. మరి దానికి పేస్ట్ వేసి పళ్లపైన పెట్టుకుంటే చాలు, 10 క్షణాల్లో శుభ్రం చేసేస్తుంది. అది వైద్యులు చెప్పిన పద్ధతుల్లోని. మరి దీన్ని శుభ్రం చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదండి, జస్ట్ నీళ్లతో కడిగితే చాలు. మరి అప్పుడప్పుడు ఛార్జ్ చేస్తే సరిపోతుంది. మార్కెట్ లో ఇప్పటికే ఎలక్ట్రికల్ బ్రష్లున్నా అవి మనం ఇప్పుడు వాడే వాటిలాగే ఉండి వాటి బ్రిజల్స్ పాకం మాత్రం అటు ఇటు కదలి శుభ్రం చేస్తాయి. మరి వాటికన్నా భిన్నమైన ఆకారంతో రూపుదిద్దుకోవడమే వై ప్రశ్ని ప్రత్యేకంగా నిలిపి దాంతో

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. లిజనర్స్, మరి పిల్లలకి బొమ్మలు గీయడం అంటే ఎంత ఇష్టమో, కాకపోతే వాళ్ళ పక్కన కూర్చుని బొమ్మలు గీయించడానికి, ఎలా గీయాలో నేర్పించడానికి మరి పెద్దవాళ్ళకి సమయం ఉండదు కదా. అందుకే ఆ బాధ్యతని తాను తీసుకుంటానంటోంది స్మార్ట్ స్కెచర్ ప్రొజెక్టర్ అని ఈ పరికరం. మరి చూడటానికి ఓ రీడింగ్ లైట్లా ఉంటుంది, కానీ ఆన్ చేయగానే వెలుగుతో పాటు కింద ఓ బొమ్మని ప్రొజెక్ట్ చేస్తుంది. మరి ఆ బొమ్మ పైన మనం ఓ తెల్ల కాగితాన్ని పెట్టి అదే గీతల పైన గీయిస్తూ పోతే చాలు, బొమ్మ రెడీ. ఇంతేనా అనుకోకండి, మరి ఆ బొమ్మని ఒకసారి గీయించడం కాకుండా ఒక్కో స్టెప్ గా ఎలా గీయాలో కూడా చెప్తుంది. మరి అంతేకాదు, మీ చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తుల్ని కూడా ఇందులో గీసేయచ్చు. మరి ఇందుకోసం మీరు గీయాలనుకున్న వాటిని ఓ ఫోటో తీసి ప్రొజెక్టర్ కి సంబంధించిన మొబైల్ యాప్ లోకి అప్లోడ్ చేస్తే నలుపు తెలుపులతో కూడిన పెన్సిల్ స్కెచ్ గా మార్చేస్తుంది. మరి ఆ తర్వాత దాన్ని కూడా మిగతా బొమ్మల్లాగే చక్క చక్క గీసేయచ్చు. మరి బాగుంది కదండి లిజనర్స్. మరి ఇప్పుడు మీకోసం ఒక చక్కని పాట అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: Sindhu Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishnaparindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: Arogyashri, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: వాలిస్నెస్ వింటున్నారు రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఆది సంగతి కార్యక్రమాన్ని. లిజనెస్ మరి పిల్లలు కమోడ్ పైన కూర్చోలేరు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మరి పార్టీలు వాడుతుంటారు. మరి అయితే ఇప్పుడు అవి ఆధునిక హంగులు సంతరించుకుని డిజైనర్ పీసుల్లా మారిపోయాయండి. రకరకాల బొమ్మలు, టెడ్డీ బేర్ల ఆకృతులు ఒదిగిపోయి మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. మరి ఆట బొమ్మల్లా ఉండే ఈ పార్టీల పైన పిల్లలు అల్లరి చేయకుండా కూర్చుంటారు. మరి అంతేకాదు, ఇవి తక్కువ పరిమాణం, తేలికపాటి బరువుతో కూడా వస్తున్నాయి. ఇక ప్రయాణాల్లో వెంట తీసుకెళ్ళడానికి వీటిని ఫోల్డ్ చేసే సౌకర్యం కూడా ఉంటుందట. ఇక పిల్లలతో ఎక్కడికెళ్ళినా నిశ్చింతగా ఉండొచ్చు. ఏమంటారు? ఓకే లిజనర్స్, మరి ఇంతవరకు అది సంగతి కార్యక్రమంలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మెళకలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. లిస్నర్స్, మరి నాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మరి మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డయల్ చేసేయండి. లిస్నర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001 2555. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్.

0: మస్త్ టైం పాస్ లిజ్నెస్. మరి మన కార్యక్రమానికి మన ఫస్ట్ లెక్కెస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం. మరొకసారి
0: శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా, రాయగూర మండలం, మాచవరం నుంచి అమ్మ విజయ్ గారు.
0: ఓకే, వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: చాలా ఆనందంగా ఉన్నారమ్మా, మీతో మాట్లాడడానికి నాకు మొట్టమొదటి కాల్ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.
0: ఓకే, థ్యాంక్ యూ అండి.
1: కాలం ఏంటంటే అమ్మా, మాట్లాడుతున్నప్పటికీ శ్రద్ధగా వింటాం కదా మిగిలిన శ్రోతల అభిప్రాయాలు గట్రా.
0: ఏంటండి,
1: ముందుగానే మాట్లాడటం అయిపోయింది కాబట్టి నాకు ఇంకా కార్యక్రమం చివరి వరకు కూడా
0: మీరు కాల్ చేసి మాట్లాడేస్తే మరి మిగతా వాళ్ళు చేసినప్పుడు చక్కగా హ్యాపీగా వినొచ్చు కదా అంటున్నారు.
1: హ్యాపీగా వినొచ్చు, అయినా కూడా అమ్మ విజయ
0: చెప్పండి,
1: మరి మన శ్రోతలందరూ ఎవరు మాట్లాడినా కూడా వినాలని కొద్ది వినాలనిపించే విషయాలు చెప్తున్నారు.
0: ఓకే,
1: మరి చాలా సంతోషం అమ్మా. మరి ఈవేళ ఏంటమ్మా, ఏదైనా టాపిక్ ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే ఏంటి?
0: ఈ రోజు టాపిక్ అంటే చాలా చాలా ఉన్నాయండి. మరి ఈ రోజు వరల్డ్ టీ డే ఉంది కదా, మరి ప్రపంచ తేనీరు దినోత్సవం ఉంటే మరి టీ అలవాటు ఉందా మీకు?
1: ఇప్పుడే తాగాను, తాగాను, చాలా హ్యాపీ. నాకు స్ట్రాంగ్ టీ అంటే ఇష్టం,
0: అందుకే స్ట్రాంగ్ గా టీ తాగారు కాబట్టి స్ట్రాంగ్ గా చక్కగా మాట్లాడుతున్నారు, ఎనర్జెటిక్ గా కదా. స్ట్రాంగ్ టీ పడింది కాబట్టి స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు.
1: అవునమ్మా, టీ నేను రోజుకి 2 సార్లు తాగుతానమ్మా, పొద్దున్న సాయంత్రం 4-5 ప్రాంతంలో తాగుతాను అనమాట. కాఫీ ఒకసారి తాగుతాను ఉదయం 11 గంటలకి. ఇంకా మధ్య రకంగా నాకు తాగాలని ఏమి ఉండదమ్మా, ఎక్కడికైనా వెళ్తే కాఫీ తాగుతానమ్మా, ఏదైనా ఊరికెళ్తే కాఫీ అలవాటు అనమాట.
0: మరి ఎక్కడికైనా మరి చుట్టాలింటికి వెళ్ళారనుకోండి, మరి మీకు టీ టైమ్, టీ పడలేదు, ఎలా ఉంటుంది అప్పుడు?
1: అవును, టీ అడిగేసి పెట్టించుకుంటానమ్మా నేను. ఇక్కడ
0: అంటే టీ టైం అయింది కాబట్టి అమ్మ కొంచెం టీ పెడితే బాగుంటుంది, నాకు హెడేక్ వచ్చేలా ఉంది.
1: అదే మన మా బంధువులందరూ కూడా మనకి అనుసరించి ఏ సమయమైతే ఆ సమయానికి అది ఇచ్చి బంధువులు
0: అయినా వాళ్ళు కూడా ఇస్తుంటారు, కాఫీ తాతారా టీ తాతారా అని అడుగుతారు కదా.
1: మంచి సాంప్రదాయం కూడా అది, బంధువులను మనం జాగ్రత్తగా ఆదరించుకుని గౌరవించుకుని మరి ఒకరినొకరు గౌరవించుకుంటే అందరూ ఉండే ఆనందం మామూలుగా ఉండదు కదమ్మా.
0: మరి అలానే ఈ రోజు రాజనాల్ గారి వర్ధంతి కూడా ఉందండి, మరి రాజనాల్ గారి గురించి ఏమైనా చెప్తారా?
1: చెప్తానమ్మా తప్పనిసరిగా. మా చిన్ననాడు సినిమా చూసినప్పుడు ఒక 60 ఏళ్ల క్రితం మేము ఎప్పుడు ఏ సినిమా విలన్ రాజనాల్ గారే, ఎన్టీఆర్ ఆపోజిట్ రాజనాల్ గారు
0: ఉండాల్సింది, ఇంకా ఎన్టీఆర్ రాజనాల హీరో విలన్
1: చాలా చాలా గొప్ప నటుడమ్మా. కాకపోతే ఆయన చివరి దశలో కొంచెం
0: చాలా ఇబ్బంది పడ్డారు, అవును,
1: మరి షుగర్ వ్యాధి వల్ల కాలు కూడా తీసేస్తారని అప్పట్లో నేను
0: విన్నాను. ఆయన లైబ్రరీ, వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద లైబ్రరీ ఉండేదట అండి, ఆయన మంచి సాహిత్యవేత్త కూడా.
1: అవునమ్మా, చాలా మంచి ఉదాత్తమైన స్వభావం గల మంచి వ్యక్తి అని, విలన్గా నటించినా కూడా గొప్ప వ్యక్తి అని నాకు తెలిసినంత వరకు అదనమాట అండి.
0: ఓకేనండి,
1: నటన కూడా చాలా అద్భుతంగా ఉండేది అమ్మా,
0: అంటే
1: చూస్తే భయం వేసేది, హాస్య నటలు గట్టు చేసేవారు, గొప్ప నటులు రాజనాల్ గారు అమ్మా.
0: చెప్పండి మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు ఈరోజు? హలో,
1: ఆలోచించలేదు అంటే
0: సడన్ గా కాల్ కలిసేసరికి మాట్లాడేస్తున్నారు, ఇంకా సాంగ్ ఏం సాంగ్ అడగాలి.
1: అంటే అంటే ఎన్నెన్నో సార్లు మన కార్యక్రమాల్లో విన్నా ఒక్కసారి ఒక్క 1 మినిట్ లోపు పాడేస్తాను, ఆ పాట మీరు వినిపించేయండి, ఎక్కువ పాడినమ్మా కొద్దిగానే అడ్జస్ట్.
0: పాడండి పాడండి.
1: మరి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. మనకి ఎక్కువ పడితే బాగోదు, మీరు ఎలాగే
0: తప్పకుండానండి.
1: విజయ గారు నిజంగా ఈ పాట 16వ ఏట మ్యారేజ్ అవ్వకముందునే చూసారు, ఎంత ఆనందం పొందిన ఈ జంటను చూసి
0: నిజంగా.
1: వెళ్ళిపోయినమ్మా నిజంగా అప్పుడు.

0: సినిమాకి ఒంటరి కాదు, ఏదో పక్కన కుర్రంటే ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి వాళ్ళు, అది గుర్తు వస్తుంది, మంచి అనుభూతి అమ్మ. అది పాట చాలా మంచిది. మరి ఈ పాటను మన మిత్రులు బండి ముత్తుల గుప్తా గారికి, జగన్నాథరావు మాస్టర్ కి, మాణిక్యాలరావు గారికి, పిన్ని బాబాయ్ గారికి, డాక్టర్ ఆర్ఎంపీ గారు ఉన్నారు కదా వారికి, మరియు మన విష్ణు అసలు శ్రోతలందరికీ, శాస్త్రీ రావు గారికి కూడా ప్రత్యేకించి వినిపించాలని కోరుకుంటూ, మా విజయ్ గారిని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ, మీ 12 గంటల కార్యక్రమం కూడా చాలా బాగుంటుందని వింటున్నాను.
1: మరి ఎప్పుడు మెసేజ్ చేయలేదు మీరు?
0: కొంచెం చేస్తాను, చేద్దాం, ఎంతకమ్మా ఏమి
1: చేయలేకపోతున్నాయి
0: తప్పనిసరిగా చేస్తాము. ఎప్పుడు అభిమానం ఉంటుంది మాకు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మ వెంకటరెడ్డి మాచవరం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్, మరి చక్కని వేట్ఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చిరిచిరాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ?
1: ఎండలు తీవ్రంగానే ఉన్నాయి మేడం, బాగానే. ఇంట్లోనే ఉండి రేడియో కార్యక్రమాలు విని టైం పాస్ చేసుకుంటున్నాం 5 గంటల 6 గంటల దాకా.
0: ఓకే, ఇంకా ఎండ ప్రభావం లేకుండా రేడియో వింటూ పాట

0: వింటూ టైం పాస్ చేసేస్తున్నారు. అయితే చెప్పండి, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: విఠలాచార్య మేడం.
0: విఠలాచార్య సాంగ్
1: రాజనాల.
0: అవునవును,
1: రాజనాల చాలా విలన్ నటుడు మేడం.
0: రాజనాల గురించి చెప్తున్నారా? అవును చెప్పండి. అవును, చూస్తేనే భయం వేస్తుంది కదా ఆయన్ని.
1: విఠలాచార్య దర్శకత్వంలో ఆయన నటించిన సినిమాలు గంధర్వ కన్యా, బలే తమ్ముడు మంచిగా ఉంటాయి మేడం. ఆయన్ని బాలనాగమ్మ
0: చూసేవారు
1: అలాంటి. అందులోనే రాజనాల నటించింది గంధర్వ కన్యా.
0: గంధర్వ కన్యా
1: దానిలో అందాల వింత లోకం అపురూపమైనది ఈ లోకం అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే, తప్పకుండానండి. మీరు పాట చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు మూవీ నుంచి.
1: అప్పుడు చూసాం మేడం, గుర్తుపెట్టుకున్నాం.
0: అవునా,
1: ఈ పాట మంచిగుంటది మేడం.
0: బాగుంటుంది అంటారైతే. ఓకే తప్పకుండానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీకోసం, మా లిజినెస్ అందరి కోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఓకే లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: నా పేరు మాణిక్యాలరావు, మాది దుర్గాడ, కాకినాడ జిల్లా దుర్గాడమ్మ.
0: ఎలా ఉన్నారు మాణిక్యాలరావు గారు? బాగున్నారా?
1: విజయమ్మ గారు మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా చాలా చాలా బాగున్నామండి.
1: ముందుగా పిన్ని గారికి, బాబాయ్ గారికి, మీకు, ప్రసాద్ గారికి, లింగరాజ్ గారికి, జగన్నా మాస్టర్ గారికి, మన రెడ్డి గారు, మర్చిపోయి వెంకటరెడ్డి గారికి, అందరికీ కూడా శుభ సాయంకాలం.
0: ఓకే ఓకే అండి. చెప్పండి, మరి
1: టెక్నీషియన్ కూడా చెప్పండి, మళ్ళీ మంచి మంచి పాటలు వేస్తున్నారు వాళ్ళు కూడా.
0: మా టెక్నీషియన్
1: మళ్ళీ నాకు చెప్పలేదు అనుకుంటారు కదా, వాళ్ళు వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించాలి మనం.
0: అవును కదా, వాళ్ళకి స్పెషల్ స్పెషల్ గా పెద్ద హాయ్ అండి.
1: అది వాళ్ళ పెద్ద హాయ్
0: అనమాట. చెప్పండి, మరి ఈరోజు ప్రపంచ టీ దినోత్సవం కదా.
1: టీ అంటే అందుకే ఫోన్ చేశాను.
0: అందుకే ఫోన్ చేశాను.
1: ఉదయం 5 గంటలకు లెగ్గానే టీ తాగాలి.
0: ఓకే.
1: అయితే నేను టీ పెట్టుకుంటే మా ఆవిడని వాకలు చూసుకుని కల్లా పేసుకుంటే నాకు మంచి కోపం
0: వచ్చేస్తుంటుంది.
1: టీ పెట్టిన తర్వాత నువ్వు ఏ పనులైనా చేసుకోమని అంటాను.
0: ఆవిడ టీ ఒక్కటే ఆవిడ పని చూసుకుంటారు.
1: టీ తాగేసిన తర్వాత మన షాప్ లోకి వచ్చేస్తాం, వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు.
0: అంటే టీతో వార్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే
1: టీతో స్టార్ట్ అవుతుంది, అంటే సవ్యంగా పెట్టేస్తే ఇంకేది లేదు.
0: అంటే ఎంత రిలీఫ్ ఇస్తుందో అంత అలా కూడా జరుగుద్ది అంటున్నా. టైం
1: పడకపోతే తాగేసి షాప్ లోకి వచ్చేసి మళ్ళీ 8 గంటలకు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ మధ్యాహ్నం తిని మళ్ళీ టీ తాగుతారు.
0: ఓకే, మార్నింగ్ ఈవినింగ్ కూడా టీ తాగుతారు.
1: మళ్ళీ 8 గంటలకి.
0: ఓకే ఓకే.
1: మధ్యాహ్నం తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మళ్ళీ సాయంత్రం 3:30 4 టైం.
0: అయ్యి బాబోయ్. ఓకే, రోజుకి 3-4 సార్లు
1: పడుకోవాలండి.
0: పడిపోవాల్సిందే టీ, పడిపోవాల్సింది.
1: ఒకసారి బయటకు వెళ్తే ఒకసారి 4 సార్లు కూడా బయటకంటే ఎవరైనా వెళ్ళినప్పుడు.
0: అదే అదే, రెండోసారి టీ తాగొద్దాం అంటారు కదా ఎవరొకళ్ళు.
1: అదండి.
0: ఓకే ఓకే.
1: డైలీ మాత్రం ఏ జరగకుండా మధ్యాహ్నం మాత్రం డైలీ
0: ఉంటదండి.
1: మాత్రం గ్యారంటీ ఉంటది, దీంతో పాటు మనకు మధ్యాహ్నం తిన్న తర్వాత మళ్ళీ తాగడం అనమాట. ఎవరైనా మా చుట్టాలింటికి వెళ్ళినా సరే అలాగే పెడతారు.
0: చెప్పండి.
1: అలాగే నాకు ఇస్తారు.
0: ఓకేనండి. మరి
1: రాజనాథ్ గారి గురించి సినిమా చాలా చూసానండి. అయితే ఆలోపేద సినిమాలని రాజనాథ్ గారు, గాంధీ గారు ఏమన్నారంటే చెడు చూడకన్నారు బాబు అంటే అది ఈయన కొట్టడం చెడు తప్పు, చెడు కాదు కాబట్టి అందరూ చూడండి అంటారు. అలాగా రాజనాథ్ గారు చాలా సినిమాలు చూసానండి. నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే ఈ జగజగవీరుని అతిలోక సుందర కథలో, జగజగవీరుని కథలోని రాజనాథ్ గారు మంచి క్యారెక్టర్ చేశారు. సరే సరదాగా ఉండండి, వేసిన కచ్చే పైన చాలా బాగుందండి ఆయన ఒక నటన.
0: ఓకే ఓకే,
1: జగజగవీరి కథలోని.
0: ఓకేనండి. చెప్పండి మరి సాంగ్ ఏం సాంగ్ విందాం?
1: అయితే ఆయన నటించిన, ఆయన ఆయన యాక్ట్ చేసిన సినిమా దేవత.
0: దేవత
1: అందులోని దేవత కాదండి, వరకట్నం.
0: వరకట్నం. ఓకే.
1: అందులోని సై సై దొడ్డ బండి బండి మలసోకైన దొరల బండి మహాప్రభు అని వస్తుంది.
0: ఓకే ఓకే.
1: ఆ పాట ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళందరి కోసం ట్రై చేయండి.
0: ఓకే ఓకే, తప్పకుండానండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఒక్క దెబ్బ మీద పై దెబ్బ వేసే చిలుకల కొలికి కులుకుతూ ఉంటే దల్లు దల్లు మంటది నా ఒళ్ళు.
1: ప్రభు

0: లిజనెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి.
1: చెప్పండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు
1: చెప్పండి?
0: ఎక్కడో విన్నట్టే గుర్తు, కానీ ఐడియా రావట్లేదండి.
1: హిమవంత్ కుమార్, విజయవాడ.
0: విజయవాడ నుండి హిమవంత్ కుమార్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: సూపర్ అమ్మా,
0: సూపర్. ఎలా ఉన్నాయి ఎండలు విజయవాడలో? ఒక వన్ వీక్ వరకు ఇలాగే ఉంటాయంటలేండి, ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి.
1: అలాగే తెలంగాణ కూడా చూపించాడు. అన్నిటికన్నా కృష్ణా జిల్లానే ఎక్కువ ఉంది.
0: అన్నిటికన్నా కృష్ణా జిల్లాలోనే ఉంది ఎక్కువ ఎండలు.
1: అవును,
0: మరి కృష్ణా జిల్లాలో హిమవంత్ కుమార్ గారు ఉన్నారు కదా, అందుకే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. ఓకే ఓకే, చెప్పండి హిమవంత్ కుమార్ గారు. మరి ఈరోజు వరల్డ్ టీ డే, టీ గురించి ఏం చెప్దాం అనుకున్నారు? టీ అలవాటు ఉందా లేదా?
1: జాతీయ టీ దినోత్సవం కదండి. టీ ప్రియులందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాం ముందుగా.

0: ఓకే ఓకే.
1: షాప్ ఉన్నప్పుడు రోజు 10-30 టీలు అవుతాయండి.
0: మీరు టీ తాగుతారు?
1: మరి
0: అన్ని సార్లు
1: మా నాన్న తాగుతాడు, మా అమ్మ తాగుతుంది, మా అమ్మ కాఫీ తాగుతుంది.
0: అంటే
1: టీ తాగుతారు?
0: అది ఎవరైనా 1-3 సార్లు అంతకే, అంతకు మించి ఎక్కువ తాగరు కదా.
1: ఎందుకు తాగరండి? అది షాప్ కదా, మరి కంపెనీ వాళ్ళు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, కంపెనీ సేల్స్ ఆఫీసర్ వస్తారు, మేనేజర్ వస్తారు, సూపీరియర్ వస్తారు.
0: కాదండి, అలా అందరూ వస్తారు వస్తారని చెప్పేసి మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా.
1: అవునండి, కొద్ది కొద్దిగా
0: అంతే, చిన్ని గ్లాస్. అయితే మీ షాప్ వచ్చి కొంచెం వేస్తారు టీ ఎక్కువ? ఎవరు
1: టీ గ్లాస్ వచ్చేది
0: అంతే.
1: అందుకంటకన్నా అందులో కస్తూరి టీ ఒకటి ఉంటుంది, కస్తూరి టీ చాలా బాగుంటుంది.
0: ఓకే ఓకే.
1: అది వాళ్ళు అడిగి తెప్పించుకున్నారు, అరే కస్తూరి టీ తెప్పి చాలా బాగు అని చెప్పి.
0: ఎన్ని రకాల టీలు తాగారు మీరు ఇప్పటి వరకు?
1: కస్తూరి టీ తాగా, లెమన్ టీ తాగా, గ్రీన్ టీ తాగా. తాగని టీ అంటూ లేదు,
0: తాగని టీ అంటూ లేదు, అన్ని రకాల టీలు తాగేస్తారు అయితే.
1: అవునండి, నా షాప్ అయితే కదా, టీ కూడా అమ్ముతా కదా, నాకు కాంచీ షాప్ కదా.
0: ఓకే ఓకే.
1: అన్ని రకాల టీ పౌడర్ అమ్ముతాను.
0: ఓకే ఓకే, సూపర్ బండి.
1: అంతే,
0: సరే చెప్పండి.
1: అన్నిటికన్నా బాగుంటుంది ఏంటంటే, మారోడి దగ్గర కస్తూరి టీ ఒకటి ఉంటుంది, అది నెంబర్ 1.
0: తీరా
1: ఏంటి అంటే, అది అలానే ఎండబెట్టి సొంటి అంటారు దాన్ని, సొంటి టీ.
0: సొంటి టీ, ఓకే ఓకే.
1: సొంటి టీ చాలా బాగుంటుంది.
0: ఓకే.
1: ఈ గ్రీన్ టీ గానీ లెమన్ టీ గానీ తాగితే మళ్ళీ హాస్పిటల్ పడాల, రోజుకి 6 గ్లాసులు 2 నెలలు చేంజ్ చేసి ఎంత చేసినా గానీ రోజు తాగకూడదు అది.
0: ఓకే ఓకే.
1: జస్ట్ ఒక షాంపుల్ మాత్రమే చూడాలి, రోజుకి ఒకసారి, ఇప్పుడు ఒక అంత వారానికి ఒకసారి. అది 10 రోజులు అదే చేస్తే హాస్పిటల్ ఫాలో అయిపోవడమే.
0: ఓకే, సూపర్ బండి. మరి టీ గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు మాకు, మా బిజినెస్ కోసం బాగుంది. మరి రాజనాల్ గారి గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు చెప్పండి, ఈ రోజు ఆయన వర్ధంతి కదా.
1: పేరు రాజనాల్ అనేది ఆయన పేరు కాదు, ఇంటి పేరు అది, రాజనాల్ వెంకటేశ్వర అనుకుంటున్నాను పూర్తి పేరు.
0: చెప్పండి.
1: మాకు ఈ సినిమా కబుర్లో చెప్పుకోవడం మాకు ఇక్కడ.
0: అవునండి. ఓకే.
1: అలాగే ముక్కామాల కృష్ణమూర్తి, ముక్కామాల్ అనేది ఇంటి పేరు.
0: అవును, రాజనాల కాళేశ్వరరావు గారు ఏదో ఉంటుంది కదా.
1: ఘనసాల వెంకటేశ్వర, ఘనసాల ఇంటి పేరు.
0: అలాగా
1: అలాగా అని మంచి యాక్టర్ ఆయన.
0: ఓకే ఓకే,
1: మంచి యాక్టర్. అంటే సినిమా రీచా, కథ రీచా, ఇద్దరి పాత్రలు ఇస్తారు కానీ తండ్రి పాత్ర విషయం చాలా ఉన్నాయి ఇందులో ఆయన.
0: అవునండి. కానీ రాజనాల అంటేనే అందరికి తెలుస్తుంది, కానీ రాజనాల కాళేశ్వరరావు గారు అంటే ఎవరికి గుమ్మం తెలియకపోవచ్చు. రాజనాల అంటే చాలా ఇంక బ్రాండ్.
1: అవును మరి, అంతేగా. అలాగా
0: చెప్పండి, సాంగ్ ఏం సాంగ్ విందామండి మరి?
1: అవును, పొద్దుపూట సరదాగా కాసేపు వస్తారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు.
0: అవును,
1: సరిపోతుందా?
0: అయిపోతుందండి మరి, మీతో మాట్లాడాలంటే రావాలి కదా. అదే మరి, విజయ మేడం రండి ఈవినింగ్ లైవ్ కూడా అంటున్నారని చెప్పి మరి వస్తున్నాం అన్నమాట.
1: ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండి సరదాగా కాసేపు.
0: అవునా,
1: మీరు ఎలా సహకరిస్తున్నారు కానీ హృదయపూర్వక ధన్యవాదాలు. శిరస్సు వచ్చి పాదాపం
0: చేయాలి. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? ఓకే, థ్యాంక్ యూ అండి.
1: మీ వయసు కాదు, ఆ ప్రోగ్రామ్ కి నేను చెప్పేది.
0: అలాగే అలాగే.
1: మీ వయసుకి మా సర్వీస్ ఉంటుంది, మీ వయసు అయితే నాకు 54 సంవత్సరాలు ఫీల్డ్ లోకి వచ్చి. మరి 72 వయసు ఇప్పుడు.
0: ఓకే, సూపర్ బైన. అలా లేదు అని చెప్తున్నా. ఓకే, 60లో 20 అన్నట్టుగా ఉన్నారు
1: మరి, అంతేగా.
0: టీ మహత్యమో మరి, అన్ని టీలు తాగుతున్నారు కదా, అందుకే అంత ఎనర్జీ వచ్చిందంటారా? సరే సరే, టైం అయిపోతుంది, చెప్పండి మరి సాంగ్ ఏం సాంగ్ కావాలి? కాబట్టి ఒక మంచి పాట తప్పకుండా మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తామండి. ఓకే, వినండి మరి, రెడీగా ఉండండి సాంగ్ వినటానికి అయితే. చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కనిట్టి. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో

డ్రైవర్ బాబులకు ఈ ఛాయే పెట్రోల్, డాక్టర్ బాబులకు ఈ ఛాయే టానిక్, లేబర్ అన్న

0: ఉందండి.
1: ఓకే లిసనర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి ఓకే హిమవంత్ కుమార్ గారు, ఓకేనా అండి సాంగ్ మంచి పాట వేసామా? ఓకే మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: హలో నమస్తే అమ్మా, విజయ బంగారు తల్లి శుభ సాయంత్రం.
1: నమస్తే అండి, త్రిమూర్తుల గుప్తా గారు.
2: నమస్తే అమ్మా, త్రిమూర్తుల గుప్తా గారు మాట్లాడుతున్నా.
1: ఎలా ఉన్నారు, బాగున్నారా? మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడరా. హలో,
2: హలో,
1: చెప్పండి. అదేనండి, కొంచెం కట్ అవుతుంది, పర్వాలేదు చెప్పండి.
2: అదేనండి, మీరు ఇచ్చే టాపిక్ ప్రకారం అదే విధంగా మధ్యాహ్నం నేను సరదా కాసేపు తెలియజేసినట్టుగా ఆ విషయాలన్నిటికీ మమ అనేస్తున్నాను.
1: ఓకే సూపర్, లింగరాజు గారిని ఫాలో అయిపోతున్నారు మీరు కూడా.
2: ఫాలో అయిపోతున్నారు, లింగరాజు గారు చూసారు చక్కగా అన్ని చెప్పేస్తారు,
1: అన్ని చెప్పి మమ అంటారు అలాగా. ఓకే,
2: అయితే మీరు అప్పుడు ఎలాగా అందరికి తెలియపరిచారు కదా.
1: అవునండి,
2: అయితే రాజరాజ కాళేశ్వరరావు రాజరాజు గారి కోసం రెండు ముక్కలు చెప్తారు.
1: చెప్పండి.
2: ఇప్పుడు వారు ఎంత విరణితంగా చేసేవారు, ఎంత కల్పోటంగా నటించేవారు అందరికి తెలుసు కదా.
1: అవునండి,
2: అది రీల్ అయితే మాత్రమేనండి. అది చనిపోయేటప్పుడు మన వెంకటరెడ్డి గారు అన్నట్టు చాలా బాధలు పడ్డారు, మీరు కూడా అన్నారు నాకు తెలుసు, ఆయన చాలా అష్టకష్టాలు పడ్డారు, సుఖవ్యాధి కాల్ కూడా తీస్తారు వారికి.
1: అవునండి,
2: కానీ రీల్ లైఫ్ లో రామారావు గారితో, ముఖ్యంగా రామారావు గారితో ఎక్కువ, రామారావు గారికి రాజనాథ్ గారు అన్నా శరత్ గారు అన్నా వీరందరూ చాలా అభిమానం అండి వారికి.
1: అవునండి, అవును,
2: సత్యనారాయణ గారు అన్నా వీరందరితో చాలా ఇష్టంగా ఉండేవారు మన రామారావు రెడ్డి గారు. అయితే రాజనాథ్ గారి గురించి చెప్పే విషయం ఏంటంటే, రీల్ లైఫ్ లో మాత్రం అంత కర్కోటకంగా వెళ్ళేదో నటించి చేసేవారు తప్ప రియల్ లైఫ్ లో మన అందరికి తెలియదు. కానీ వారు వారికి ఎంత ధర్మాత్మలు అంటే నిజంగా వారి పెళ్ళేది మా అమ్మాయి గారు మా అబ్బాయి గారు అంటే బస్తాడు బియ్యం మంగళసూత్రం ఇచ్చేవారు. కాబోయే నూతన దంపతులకి పెళ్లి జంటకి బస్తాడు బియ్యం ఒక మంగళసూత్రం ఇచ్చేవారండి.
1: ఓకే ఓకే,
2: తాళి బియ్యం ఇచ్చి ఆశీర్వదించి ఆ సంతోషంగా బ్రతకండి అని చెప్పి ఆశీర్వదించేవారు ఆ జంటను, కాబోయే జంటని.
1: ఓకే ఓకేనండి,
2: అంత ఉదార స్వభావం అండి రాజనాథ్ కాళేశ్వరరావు గారు. కాకపోతే సినిమాల్లో మాత్రం ఆయన నాకు ఆయన మధ్య గంట రజనాగల నటిస్తే అందరూ మెచ్చుకుంటే వాళ్ళు అందరికి నచ్చింది.
1: అవునండి, అవును, చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద కూడా చేశారు కదా మంచిగా.
2: చేసేసారండి, ఎక్కువ
1: అవునండి, రాజనాల అంటే విలనిజం అంతే.
2: రాజనాల అంటే విలనిజం, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరంటే సత్యనారాయణ గారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు కందుకో గుడ్డ కట్టుకొని కాల్ వచ్చి ప్యాంట్ ఎలా పెట్టుకొని కర్ర పట్టుకొని వచ్చేవారు.
1: అవునవును,
2: అప్పుడు దొంగవాడు ఎవరంటే, దొంగోడు ఎవరంటే నాకు ప్రభాకర్ రెడ్డి కనబడేవారండి. కానీ వారెంత గొప్పవారు, హైదరాబాద్ లో 500 కోట్ల విలువ చేసి ఒక కాలనీ ఉచితంగా ఇచ్చేసారండి.
1: అవునండి, వాళ్ళందరికి కూడా ఇచ్చారు
2: లో సేవలు అందించి ఆ చిన్నపాటి కళాకారులకి, క్యాజువల్ కళాకారులకి ఇచ్చేసారండి. 50 కోట్లు విలువైంది ఇచ్చారు, ఇప్పుడు దాని 500 కోట్లు అయింది. దాన్నే చిత్రపురి కాలనీ అంటారండి, మా ప్రభాకర్ రెడ్డి గారి కాలనీ అనేవారు చిత్రపురి కాలనీగా మార్చారు.
1: ఓకే ఓకే,
2: అదే అండి రాజేంద్ర గారు ప్రభాకర్ రెడ్డి గారికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారేమో మీరు. అంటే నేను చెప్పేది ఏంటంటే, విలనేది చేస్తారు తప్ప రియల్ లైఫే తప్ప రియల్ లైఫ్ కాదని చెప్తున్నాను.
1: అవునండి, అవునవును, అవునండి. కానీ పాపం చెప్తారు ఆవిడ అసలు చాలా ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, ప్రతి సెలబ్రిటీ కూడా అలాగే చెప్తూ ఉంటారు.
2: స్టూడియోకి వెళితే ఆవిడతో నటించే వారు అందరు కూడా పంచభక్ష పావనాలు తయారు చేసి పెట్టుకెళ్ళి
1: పెద్ద పెద్ద క్యారియర్లు తీసుకొచ్చి అందరికి భోజనాలు పెట్టేవారట.
2: అవునండి, సూర్యకాంతమ్మ గారు ఆవిడ నేను చూడలేకపోయినా మా అమ్మగారి పేరు కూడా సూర్యకాంతమ్మ గారేనండి.
1: ఆ రూపంలో తలుచుకోవచ్చు.
2: నెక్స్ట్ మేము కాకినాడ ఏ పని మీద వెళ్ళాలన్నా మేము మేమేంటి వెంకటరెడ్డి గారు మేము అందరూ కాకినాడ పోయితే కాకినాడ వెళ్తే వెళ్ళాలండి, ఇప్పుడు ఎవరైనా సరే మా ఇచ్చిగోడవరిలో.
1: ఓకే,
2: కాకినాడ వెళ్తుంటే ప్రతి సారి ప్రతి రోజు కూడా సూర్యకాంతమ్మ గారి ఊరు చూస్తాం, వెంకటకి స్థలం అయిపోరం ఆ ఊరు దాటుకుంటూనే బస్సు వెళుతుందండి.
1: ఓకే ఓకే,
2: బస్ ఏంటి ఏ వాహనాలన్నా.
1: ఓకే చెప్పండి, మరి సాంగ్ ఏం సాంగ్?

0: చేద్దామంటారు? హలో హలో,
1: హలో
0: చెప్పండి. సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: అన్నా చెల్లెళ్ళు
0: సాంగ్.
1: ఈ చిత్రం మాధవపేరు సత్యం సుశీల పాడిన పాట, రచన జీకే మూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర. రాజన్ ఇందులో రాజనారాయణ గారు ఉంటారండి పాటలో. కొట్టిన చెయ్యే కోరు, కోరిన చెయ్యే కొట్టు అనే పాట వేయండి.
0: ఓకే ఓకే, తప్పకుండా రండి.
1: మాట నేను నా మాట వస్తుందమ్మా.
0: కట్ అయిపోతుంది, కట్ అయిపోతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిమితుల గుప్తా గారు. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్ మరి చక్కని పాట అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ మేడం. బాగున్నారా మేడం?
0: జాకీర్ గారు, నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాను మేడం.
0: ఓకే, వింటున్నారా ప్రోగ్రామ్?
1: వింటుంటాం మేడం. చాలా రోజులైంది వచ్చి, చాలా గ్యాప్ ఇచ్చాము.
0: అవునా?
1: ఒక 3-4 నెలలు గ్యాప్ ఇచ్చాము.
0: అవునా? ఓకే,
1: ఈ రోజే వచ్చాం మేడం. మళ్ళీను
0: చెప్పండి.
1: ఎండలు తీవ్రంగా ఉన్నాయి మేడం, ఆడ ఎలా ఉందో ఏందో.
0: అవునండి, ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు.
1: అవును మేడం, చాలా బాగుంది. ఇప్పుడే కొంచెం చల్లటి వాతావరణం ఇప్పుడే స్టార్ట్ అయింది మేడం.
0: అవునండి,
1: ఈ చల్లటి వాతావరణంలో భీమవరం కాలు తగ్గడం చల్లంగా ఉంది మేడం.
0: చెప్పండి మరి.

0: కూల్ కూల్ టైమ్ లో మరి చెప్పండి, ఈరోజు టీ దినోత్సవం కదా ప్రపంచ.
1: అవును మేడం, టీ దినోత్సవం సందర్భంగా డమరకం సినిమాలో
0: డమరకం
1: వేసుకున్నా గుమా గుమా చాయ్ ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండా ప్లే చేద్దామండి.
1: ప్రతి ఒక్కరు టీ లేని చాలా మంది ఉదయాన్నే లేయగానే టీ గానీ కాఫీ గానీ అది లేకపోతే జరగదు.
0: మీరు తాగుతారు
1: అటువంటి టీ? అటువంటి ఖచ్చితంగా మేడం,
0: ఖచ్చితంగా తాగుతారు.
1: టూ టైమ్స్ ఉదయం సాయంత్రం అంతే.
0: ఓకే ఓకే,
1: అది అది లేకపోతే మనం టైలరింగ్ అది మేడం.
0: ఓకే,
1: మా వర్షాలు గానీ మేము గానీ టీ అనేది ఆ రెండు పూటలు లేకపోతే మనకి ఏం తోచదు ఆ టైంకి.
0: కాస్త టీ పడేసరికి కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా,
1: కొంచెం ఎనర్జీ వస్తుంది, హుషారు వస్తుంది, బాగుంటది మేడం.
0: ఓకే ఓకే,
1: అటువంటి టీ డే ఈ రోజు సందర్భంగా
0: ఓకే
1: డమరకంలో ఆ పాట మా ఫ్రెండ్స్ అందరి కోసం వినిపించండి మేడం. ఆళ్ళగడ్డ పోలయ్య గారు ముఖ్యంగా ఆయన రోజుకి 3-4 సార్లు తాగుతారండి టీ. ఆర్లగడ్డ పోలయ్య గారు, సర్దార్ భాయ్ గారు, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, గురుశంకర్ గారు, పూజారి ధనుంజయ గారు, ఇస్మాల్ గారు, వీళ్ళందరూ టీ ప్రేమికులు. వీళ్ళు
0: టీ ప్రియులు అంటారా?
1: అవును మేడం, ఎందుకంటే వీళ్ళందరూ వర్కర్సే కాబట్టి అది ఖచ్చితంగా టీ అనేది ఉండాలి. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ లో కూడా ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా ఆ టైంకి టీ తాగుతున్నారు.
0: అవునవును, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేసరికి మరియును
1: అదేంటంటే కొంతమంది తాగదు, చాలా వరకు 100-80% టీ తాగేవాళ్ళు ఉండాలి మేడం.
0: అవునండి అవునవును,
1: అందులో ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పడినా కూడా కేఫ్లు ఎక్కువైపోయినాయి.
0: అవునండి,
1: కేఫుల్లో టీ తాగడం, హ్యాపీగా మంచి టీ తాగడం, రావడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, అటువంటి టీ దినోత్సవ సందర్భంగా ఈ రోజు కాల్ కలిసిన సందర్భంగా మీ యాంకరింగ్ చాలా సూపర్ మేడం, బాగుంది మేడం. మీ వాయిస్ గానీ మీరు మాట్లాడే తీరు గానీ చాలా బాగుంది మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఆ పాట వినిపించండి మేడం మా ఫ్రెండ్స్ అందరి కోసం.
0: ఓకే, తప్పకుండా అండి, మరి మీకోసం మీ ఫ్రెండ్స్ అందరి కోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరి టైం అయిపోతుంది, మరి లాస్ట్ అండ్ ఫైనల్ గా మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి.
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ భాష మేడం.
0: ఎవరండి?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ గారు, ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నా మేడం, బాగున్నారా?
0: మేము కూడా బాగున్నామండి.
1: మేడం
0: చెప్పండి, మరి ఈరోజు తేనీరు దినోత్సవం, టీ దినోత్సవం కదా?
1: అవును మేడం, ఇవాళ టీ దినోత్సవం.
0: ఇంటికి టీ తాగారా?
1: టీ మేము తాగుతా ఉంటాం మేడం, కార్పెట్ వర్క్ చేస్తాను, పని కాడ ఉదయం సాయంత్రం టీ ఇస్తారు.
0: ఓకే ఓకే.
1: అయితే ఒకటి మేడం, ఏదైనా మితంగా తీసుకుంటే అది ఔషధం.
0: అవునండి.
1: అమితంగా తీసుకుంటే విషయం మేడం, అది మంచి వస్తువు అయినా కూడాను.
0: ఓకే, సూపర్ బండి, చాలా మంచి మాట చెప్పారు.
1: ఎవరు ఏం అనుకోకుండా, బాధపడకుండా ఏదైనా మితంగా సమపాలంలో తీసుకుంటే బాగుంటదని.
0: ఔషధంలా పనిచేస్తుంది. ఓకే ఓకే.
1: కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటది, అది మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలి.
0: ఓకే ఓకే.
1: కొంతమంది ఉదయాన్నే పరగడుపునే పళ్ళు కూడా తోముకోకుండా టీ కాఫీ తాగుతా ఉంటారు, అది మంచిది కాదని నా అభిప్రాయం, పెద్దల అభిప్రాయం.
0: ఓకే ఓకే.
1: ఉదయాన్నే పరగడుపునే గోరువెచ్చని నీళ్లు వీలైతే, లేకుంటే కుండలో నీళ్లు ఒక చెంపు తాగాలి మేడం.
0: ఓకే ఓకే.
1: అది తాగడం వల్ల కొన్ని సమస్యలు దూరం అవుతాయి. దాని తర్వాత టిఫిన్ చేసి, టిఫిన్ తర్వాత టీ తాగడం, కాఫీ తాగడం మంచిదని పెద్దలు చెప్తుంటారు మేడం.
0: ఓకే ఓకే.
1: అలాగా అయితే మేడం, టీ అనేది మనం ఇలా మాట్లాడుకున్నాం కానీ టీ అప్పటికప్పుడు మనకు టాబ్లెట్ లేకుండానే తలనొప్పి ఒళ్ళంతా శ్రమను పక్కన పెట్టేది టీ మేడం. టీ గురించి మురుగరాజులు చిరంజీవి చాలా బాగా చెప్తాడు మేడం.
0: ఇప్పుడే విన్నాం కదా పాట.
1: ఆ మృగరాజు సినిమాలో నుంచి చాయ్ చెట్టుకున్నా తాగరా భయ్ అన్న పాట.
0: అంటే సాంగ్ ఆల్రెడీ ప్లే చేసామండి, ఇప్పుడు ప్లే చేసాం.
1: అదే నేను వినలేదు మేడం.
0: ఓకే ఓకే.
1: సరే మేడం, అది అయిపోతే అయిపోయింది. ఇది ఉంది కదా మేడం, పాటల పల్లకి పోయి ఊరేగే తిరగాలి ఆ పాట.
0: ఓకే ఓకే, తప్పకుండానండి.
1: అది వేసాడు మేడం, మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, ఆలగడ్డ పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సుందర్ భయ్ గారు, గురుశంకర్ గారు, అనుల మోహన్ గారు.
0: ఓకే రండి, తప్పకుండా రండి. మరి వీరందరికీ కూడా మీ తరపు నుండి, రేడియో విష్ణు తరపు నుండి కూడా పెద్ద హాయ్ తెలియజేస్తూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా మంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన మస్త్ టైం పాస్ కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి పాటలు విని ఆనందించారు కదా, తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. లిస్నర్స్, ఒక పరీక్ష, ఒక ర్యాంక్, ఒక భవిష్యత్, జీవితం కేవలం ఒక పరీక్ష ఫలితంపై ఆధారపడి ఉందని విద్యార్థులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? కుటుంబ ఆశలు, కోచింగ్ సంస్కృతి, సామాజిక ఒత్తిళ్లు, నిరుద్యోగ భయం, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ అబ్సెషన్, ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలు విద్యార్థులకు జీవన్ మరణ సమస్యగా మారాయి. ఐఐటి మెడికల్ సీట్లు వేలల్లో, కానీ పోటీ లక్షల్లో. మరందరికీ అవకాశం దక్కుతుందా? ఇంజనీరింగ్ మెడిసిన్కు ప్రత్యామ్నాయాలేంటి? అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఏఐ ప్రవేశంతో మారుతున్న ఉద్యోగ మార్కెట్లో విజేతగా నిలవాలంటే ఏం చేయాలి? మొదటి విషయాల గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కాలేజ్ హాస్టల్ గదిలో అలారం మోగింది. ఇంటర్, ఎంపీసీ 2 సంవత్సరం చదువుతున్న సాయి ఒక్కసారిగా లేచాడు. మరి టేబుల్పై ఐఐటి, జేఈఈ మాక్ టెస్ట్ పేపర్లు, గోడపై 100లోపు ర్యాంక్ పోస్టర్, మొబైల్లో నాన్న మెసేజ్, నా కళ నిన్ను ఐఐటిలో చూడటం బాబు. సాయి కళ్ళల్లో నిద్రలేదు, భయం మాత్రమే ఉంది. ఎందుకంటే అతడికిప్పుడు చదువు అంటే జ్ఞానం కాదు, నేర్చుకోవడం అంతకంటే కాదు, పరీక్ష అంటే ఆందోళన, ర్యాంక్ అంటే భయం, ఫెయిల్ అయితే జీవితం ముగిసినట్లే అనే భావన. ఇది ఒక్క సాయి కథ కాదు, ఇది ప్రస్తుతం లక్షలాది విద్యార్థుల మానసిక స్థితి. పరీక్ష అనేది జీవన్ మరణ సమస్యగా మారిపోయింది. ర్యాంక్ సాధించాలి అంతే, డూ ఆర్ డై. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు, కుటుంబాల కలలను పిల్లల భుజాలపై మోయాల్సిన పరిస్థితి. మరి చాలా కుటుంబాల్లో విజయం అంటే పిల్లలకు పరీక్షల్లో మంచి మార్కులు, టాప్ ర్యాంకులు, ఐఐటీలు లేదా ఎయిమ్స్లో సీట్, ఎంఎన్సీ ఆఫీసర్, కార్పొరేట్ కొలువు, పెద్ద జీతం. మధ్యతరగతి కుటుంబాల్లో ఇది మరింత ఎక్కువ. ఎందుకంటే మేం పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అని తల్లిదండ్రులు భావిస్తారు. తమ బిడ్డలు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐఏఎస్లుగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. మరి పిల్లలు గొప్పగా ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదు, అది ప్రేమే. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఒత్తిడిగా మారుతోంది. మా ఆశలన్నీ

నీమీది అనే మాట కొంతమంది పిల్లలకు ప్రేరణిస్తే అది మరికొందరికి తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. సమస్య ఎక్కడంటే తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై రుద్దడం, అది కూడా వారి సామర్థ్యాన్ని తెలుసుకోకుండా పెద్ద పెద్ద కలలు కనడం, తమ కలలు పిల్లల ద్వారా నిజం చేసుకోవాలని తాపత్రయపడటం. ఇక 8వ తరగతి నుంచి ఐఐటి, జేఈఈ, నీట్, యూసీ కోచింగ్ మొదలవుతుంది. ఉదయం స్కూల్, సాయంత్రం కోచింగ్, రాత్రి టెస్టులు, వీకెండ్ గ్రాండ్ ఎగ్జామ్స్, లక్షల్లో ఫీజులు. ముఖ్యంగా 10వ తరగతి పాస్ కాగాని అప్పులు చేసి మరీ కార్పొరేట్ కాలేజీల్లో కోచింగ్ కేంద్రాలు చేర్పిస్తున్నారు. దీంతో మరింత ఒత్తిడి, విద్యార్థి జీవితం మొత్తం ర్యాంక్ చుట్టూ తిరుగుతోంది. 2025లో కేంద్ర ప్రభుత్వం కూడా జేఈఈ, నీట్ పరీక్షల క్లిష్టతపై సమీక్ష ప్రారంభించింది. కారణం, విద్యార్థులు కోచింగ్లపై అతిగా ఆధారపడటం, పెరుగుతున్న మానసిక ఒత్తిడి, రాజస్థాన్లోని కోటా వంటి ప్రాంతాల్లో తరచూ ఆత్మహత్యల వార్తలు. చదువులు, పరీక్షలు విద్యార్థులను భవిష్యత్ కెరీర్కు, జీవితానికి సిద్ధం చేస్తున్నాయా లేక జీవితాన్ని ఒత్తిడిమయం చేస్తున్నాయా అనే ప్రశ్న ఎదురవుతోంది. మన సమాజంలో నేటికి కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులపై విపరీతమైన క్రేజ్. మన దేశంలో దశాబ్దాలుగా ఈ రెండు కోర్సులకి గౌరవం. 10వ తరగతి పూర్తవగానే ఇంజనీరింగ్ లక్ష్యంగా ఎక్కువ మంది ఇంటర్మీడియట్ ఎంపీసీలో చేరిపోతారు. మరికొంతమంది తమ డాక్టర్ కలను నిజం చేసుకునేందుకు బైపీసీలో అడ్మిషన్ తీసుకుంటారు. మరి కోర్సుల్లో చేరితేనే భవిష్యత్ బాగుంటుంది అని నమ్ముతారు. తమ పిల్లలు బీటెక్ లేదా ఎంబీబీఎస్ చదువుతున్నారని చెప్పుకోవడానికి తల్లిదండ్రులు కూడా ఇష్టపడతారు. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్లో చేర్పించడం గర్వంగా భావిస్తారు. మరి ఇక్కడ పిల్లల ఇష్టాలు, సామర్థ్యాలకు చోటు లేదు. ఇంజనీరింగ్, మెడిసిన్కు చక్కటి ప్రత్యామ్నాయాలున్నా పట్టించుకునేవారు చాలా తక్కువ. డిజైన్, జర్నలిజం, యానిమేషన్, సైకాలజీ, లా, సోషల్ సైన్సెస్ ఇవన్నీ కూడా చాలామంది దృష్టిలో చిట్ట చివరి ఆప్షన్ మాత్రమే. అంటే విద్యార్థులు తమ ఆసక్తి కంటే కూడా సమాజం అంగీకరించే కోర్సును ఎంచుకుంటున్నారు. దేశంలో నిరుద్యోగ భయం టాప్ కాలేజీలో చేరకుంటే, దేశంలో నిరుద్యోగ భయం టాప్ కాలేజీలో చేరకుంటే భవిష్యత్ అంత సేఫ్ కాదు అనే భావన. అది నిజమే. ప్రముఖ కాలేజీల్లోనే ప్లేస్మెంట్స్ లభిస్తాయి. ఐఐటీలు వంటి టాప్ కాలేజీల్లో చదివిన వారికి లక్షల వేతనాలతో అంతర్జాతీయ స్థాయి ఆఫర్లు లభిస్తున్నాయి. మరి మిగతా టైర్ 2, టైర్ 3 స్థానిక కాలేజీల్లో చదివి పట్టాలతో బయటకొస్తున్న వారు ఉద్యోగాల వేటలో నానా అవస్థలు పడుతున్నారు. స్థానిక కాలేజీల్లో చదివితే నిరుద్యోగిగా మిగిలిపోవాల్సి వస్తుందనే భయం వెంటాడుతోంది. అందుకే టాప్ కాలేజీల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఐఐటీల్లో సీటు రాకుంటే జీవితం ముగిసినట్లేననే భావనకు లోనవుతున్నారు. ఇక ర్యాంక్ రాకపోతే భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న విద్యార్థులను వెంటాడుతోంది. సోషల్ మీడియాలో ప్రచార హోరు మరింత ఒత్తిడికి గురిచేస్తోంది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఆల్ ఇండియా టాప్ ర్యాంకుకు ఐఐటి బాంబేలో, సిఎస్ఈ, నీట్లో 100లోపు ర్యాంక్, టాపర్ స్ట్రాటజీ, రోజుకు 10 గంటల ప్రిపరేషన్, ఇలా డమ్నైల్స్ ను చూసి మరింత బెంబెలెత్తిపోతున్నారు. మరి ఇవన్నీ చూస్తూ చాలా మంది విద్యార్థులు ఈ పరీక్షకు నేను సరిపోనేమో, నేను పోటీ పడలేనేమో వంటి ఆలోచనలు చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో విజేతలు, విజయం మాత్రమే కనిపిస్తుంది. కనిపించినది నిద్రలేని రాత్రులు, తీవ్ర ఒత్తిడి, ఒంటరితనం, భయం, వైఫల్యాలు. మే 3న జరిగిన నీట్ లీక్ పరీక్ష రద్దు విద్యార్థుల్లో మరింత ఆందోళన పెంచింది. ఈ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణలతో రద్దు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. ఒక ముఖ్యమైన ప్రశ్న, నిజంగా ఒక పరీక్ష జీవితాన్ని నిర్ణయిస్తుందా? కొంతవరకు అవకాశాలు ఇవ్వచ్చు, కానీ జీవితాన్ని నిర్ణయించదు. ఎందుకంటే జీవితంలో విజయం అనేది ఒక ర్యాంక్ కాదు, ఒక కాలేజ్ కాదు, ఒక మార్కు కాదు. జీవితంలో దీర్ఘకాలంలో గెలిపించేవి విద్యార్థి నేర్చుకునే అలవాట్లు, వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్, అతని ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, పట్టుదల, పనితీరు, మార్పుకు తగ్గట్టు నేర్చుకోవడం. మన దేశంలో ఎప్పటినుంచో ఒక పెద్ద ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకు మన విద్యార్థులు చదువును ఆనందంగా కాకుండా భయంగా చూస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే సమాజం, కుటుంబం, ఉద్యోగాలు, విద్యా విధానం అన్నీ కలిసిన ఒక పెద్ద వ్యవస్థ కనిపిస్తుంది. మన దేశంలో విజయానికి నిర్వచనం ర్యాంకులు, మార్కులు. అది అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్కిల్స్, ఆసక్తి, వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఉంటుంది. మన దగ్గర కెరీర్ ఎంపికలో ఇంజనీరింగ్, మెడిసిన్కే విలువ. కానీ విదేశాల్లో విభిన్న రంగాలకు గౌరవం. మన దేశంలో విద్యా విధానం పరీక్షా కేంద్రంగా

కొనసాగుతోంది. కానీ యుఎస్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రాజెక్టులు, ప్రాక్టికల్ లెర్నింగ్ కు పెద్దపీట వేస్తున్నారు. మన దగ్గర తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్యోగ భద్రత, సేఫ్ జాబ్స్ ఆలోచనతో ఉంటారు. కానీ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో పిల్లల ఆసక్తి ముఖ్యం. మన దేశంలో కెరీర్ ఎంపికలో విద్యార్థులకు స్వేచ్ఛ తక్కువ. కానీ విదేశాల్లో విద్యార్థులు స్వేచ్ఛగా తమకిష్టమైన కోర్సును ఎంచుకుంటారు. భవిష్యత్తులో ఏఐ రొటీన్ ఉద్యోగాలను మార్చేస్తుంది. అప్పుడు విలువ పెరగబోయేవి సృజనాత్మకత, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వీటిని కోచింగ్ కేంద్రాల్లో నేర్పరు. స్కూల్స్ లో 10, 10+2 స్థాయి విద్యార్థులకు సరికొత్త కెరీర్స్, ఇంటర్న్షిప్, యాప్టిట్యూడ్ టెస్టులు, రియల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఇవ్వాలి. స్కిల్స్ ముఖ్యమనే విషయం తెలియజేయాలి. మన పిల్లల్ని ఇతరులతో పోల్చడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. పిల్లల్ని అడగాల్సిన ప్రశ్న ఎంత ర్యాంక్ వస్తుంది అని కాదు, నువ్వు నిజంగా ఏం నేర్చుకుంటున్నావు అని. తల్లిదండ్రులు పిల్లలకు లక్ష్యాలు ఇవ్వండి, కానీ ప్రేమను ర్యాంకుతో కొలవకండి. ఎందుకంటే పిల్లలు చాలాసార్లు పరీక్షల కన్నా తల్లిదండ్రులను నిరాశపరుస్తామేమో అన్న భయంతో ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. మరోవైపు ఉద్యోగ మార్కెట్ వేగంగా మారిపోతుంది. ఏఐ, ఆటోమేషన్ ప్రవేశం పనితీరును మార్చేస్తుంది. స్కిల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త కెరీర్లు పుట్టుకొస్తున్నాయి. నేటి ఏఐ యుగంలో ఏఐ ఇంజనీర్స్, డేటా అనలిస్టులు, ఎథికల్ హ్యాకర్స్, యుఎక్స్ డిజైనర్స్, పర్యావరణ పరిశోధకులు, కంటెంట్ క్రియేటర్స్, గేమ్ డెవలపర్స్, డిజిటల్ మార్కెటర్స్, సైకాలజిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. వీరికి భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఒకప్పుడు ఊహకు కూడా అందనివి నేడు ప్రధాన కెరీర్లుగా తెరపైకొస్తున్నాయి. అంటే విజయం కోసం ఒక్కదారి మాత్రమే లేదు, అనేక మార్గాలున్నాయి. విద్యార్థులు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే పరీక్షలు ముఖ్యమే, కానీ అవే జీవితం కాదు. ర్యాంక్ మీ ప్రతిభలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే కొలుస్తుంది, మీ భవిష్యత్ సామర్థ్యాన్ని కాదు. ఒకరోజు మార్కులు, ర్యాంకు తగ్గచ్చు. 17 ఏళ్ల వయసులో రాసిన ఒక పరీక్ష మీ యావత్ జీవితాన్ని నిర్ణయించదు. ప్రపంచంలో చాలా మంది విజయవంతులైన వ్యక్తులు కెరీర్స్ మార్చుకున్నారు, అపజయాలు ఎదుర్కొన్నారు, ఆలస్యంగానైనా విజేతలుగా వికసించారు. దేశానికి డాక్టర్లు, ఐఐటిఎన్లు మాత్రమే కాదు, సృజనాత్మకత ఆలోచనలున్న యువత చాలా అవసరం. మంచి టీచర్లు, పరిశోధకులు, రచయితలు, డిజైనర్లు, శాస్త్రవేత్తలు, నాయకులు కూడా అవసరమే. అందుకే ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెట్టాలి. ఏమంటారు? ఓకే లిజినెస్, మరింతవరకు మనం కెరియర్ చాయిస్ కార్యక్రమంలో చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9667.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: FM 90.4.
1: హాయ్ లిజినెస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. నా సినీ ప్రయాణంలో నేను చేసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన చిత్రం పెద్ది. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి అన్నారు రామ్ చరణ్. ఆయన కథనాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రమే పెద్ది. జాన్వీ కపూర్ కథనాయిక. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం జూన్4 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ముంబైలో ట్రైలర్ ఆవిష్కరణ వేడుకని నిర్వహించారు. మరి సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, మంచి సినిమాలు అంత సులభంగా రావు. మగధీరా చేసిన కొన్నేళ్ల తర్వాత రంగస్థలం వచ్చింది. ఆ తర్వాత త్రిబులార్ వచ్చింది. అదృష్టవశాత్తు పెద్ది కొంచెం త్వరగానే వచ్చింది. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకుని ఒక అరుదైన సినిమా ఇది. పెద్ది పాత్రం చేయడం శారీరకంగా ఓ పెద్ద సవాల్. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సుల్తాన్, దంగల్ చిత్రాలతో మనస్ఫూర్తి నింపారు. మరి దర్శకుడు బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడే ఈ పాత్ర కోసం నన్ను నేను ఎలా బలుచుకోవాలో తెలిసింది. ఈ సినిమా చేయడానికి ఏఆర్ రెహమాన్ ని ఒప్పించినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఆయనే మూల స్తంభం. మా నాన్న, శ్రీదేవి కలిసి సినిమాలు చేశారు. అలా నేను, జాన్వీ కలిసి నటించాలని మా కుటుంబంతో పాటు అభిమానులు కోరుకున్నారన్నారు. ఇక జాన్వీ కపూర్ మాట్లాడుతూ, మా అమ్మ, చిరంజీవి గారు కలిసి నటించిన సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. ఇప్పుడు చరణ్ నేను నటించిన ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూశారు. పెద్ది నాకు అన్ని రకాలుగా చాలా ప్రత్యేకమైన సినిమా. దర్శకుడు బుచ్చిబాబు తనకు కావలసిన నటన రాబట్టే వరకు వదలరు. నేను ముంబైలో ఉంటున్నా, నా ఇల్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది అన్నారు. కేఆర్ రెహమాన్ మాట్లాడుతూ, తెలుగులో నేరుగా సినిమా చేయాలని సరైన సినిమా కోసం ఎదురుచూస్తూ వచ్చా, అది పెద్ది రూపంలో వచ్చిందన్నారు. ఇక నిర్మాత మాట్లాడుతూ, రామ్ చరణ్ ఈ సినిమా కోసం పడిన శ్రమ మాటల్లో వర్ణించలేనిది. ఇక జాన్వీ కపూర్ సెట్ లో ఉన్నప్పుడు మాకు శ్రీదేవి గుర్తొచ్చేవారు, ఎంతో క్రమశిక్షణతో పనిచేశారన్నారు. ఇక దర్శకుడు మాట్లాడుతూ, రామ్ చరణ్ కు ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో గాయాలు తగిలాయి, వాటిని లెక్క చేయకుండా కష్టపడ్డారు. ఇక జాన్వీ తన శ్రమతో శ్రీదేవి స్థాయికి చేరుకుంటారు. ఏఆర్ రెహమాన్ తో పనిచేయడం నా కళ, అది నెరవేరినందుకు ఆనందంగా ఉంది అన్నారు. మరి కార్యక్రమంలో నటుడు

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు

0: ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకుల్ని అలరిస్తూ మెప్పిస్తుంటుంది కథానాయిక రష్మిక. ప్రస్తుతం ఆమె కాక్టైల్ 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. రష్మిక హిందీ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం ఇది. హోమి అడజానియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం. రష్మిక మాట్లాడుతూ, కాక్టైల్ 2 చాలా భిన్నమైన చిత్రం, మీ ఊహకు కూడా అందదు. ముఖ్యంగా ఈ సినిమాలో కృతి అద్భుతంగా నటించింది. మాకు షాహిద్ కు మధ్య కెమిస్ట్రీ మరో స్థాయిలో ఉంటుంది. ఈ భిన్నమైన ప్రేమ కథను అందరూ ఎంజాయ్ చేస్తారు. మరి ఇప్పటి వరకు మీరు చూసింది చాలా తక్కువ. ముందు మంచి సర్ప్రైజ్లున్నాయి, వాటిని చూడటం కోసం నేను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఇక మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్లోకి రాబోతోంది. లిజనర్స్, మరి కాక్టైల్ 2 మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో లలిత అనే సినిమా రూపొందుతోంది. సుధీర్ రాజు, డి వైష్ణవి నేహ నిర్మిస్తున్నారు. నందిని టైటిల్ పాత్ర పోషిస్తోంది. ఇక అభిలాష్, పీలా, అఖిల్, వివాన్ హీరోలు. మరి ఈ సినిమాని సోమవారం ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. తన విశ్వాసం, వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యానికి తగ్గట్లే గర్ల్ ఫ్రెండ్ అంటే బానిస కాదు అనే ఉపశీర్షిక ఆసక్తి రేకెత్తిస్తోంది. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

భీమరం ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమరం. సెల్ 9866742558. వాలిస్నెస్ వింటున్నారు రేడియో విష్ణు 90.4 MHz పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం సుధీర్ జోకర్, ఐషా కథానాయిక, పిఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకడ, శ్రీధర్ బొక్కవ నిర్మాతలు. మంగళవారం సుధీర్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం సినిమా లుక్ ని విడుదల చేశారు. వాణిజ్యాంశాలతో రూపొందుతున్న సినిమా హితని త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపాయి సినీ వర్గాలు. ఇక అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్, ఇందిర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్. లిజనర్స్, మరి సుధీర్ జోకర్ మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే ఓ కథతో రవికుమార్ సీరపు తెరకెక్కిస్తున్న చిత్రం ద రెడ్ బ్యాగ్. కబీర్ సింగ్, ప్రసాద్ బెహ్రా, రాత్యా, మోనికా, స్నేహా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటి రాశి సావిత్రి అని ఓ శక్తివంతమైన పాత్రను పోషించారు. ఇక హరికృష్ణ సోమిశెట్టి నిర్మాత. రాశి పోషించిన పాత్ర లుక్ ని సోమవారం విడుదల చేశారు. విభిన్నమైన కాన్సెప్ట్ రూపొందుతున్న చిత్రం ఇది. ఈ కథలో బ్యాక్ కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రాశి కథని మలుపు తిప్పే పాత్రలు నటించారు. ఆమె గెటప్, లుక్ మామూలుగా అనిపించినా పాత్ర మాత్రం ఎంతో గాఢత్వం మనసుల్ని హత్తుకుంటుంది. త్వరలోని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సినీ వర్గాలు తెలిపాయి. లిజనర్స్, మన ఇంతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు అస్సలు వద్దు.
2: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
1: కడుపులో మంట ఒళ్ళంతా సెగలు.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemakalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemakalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: विष्णु एफएम 90.4।
1: లిజనర్స్ వెల్కమ్ టు తీన్ మార్. మరి ఈ రోజు తీన్ మార్ లో కొన్ని మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ సాంగ్స్ అన్ని వినే ముందు తీన్ మార్ లో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: After a short break, welcome to Teen Mar. మరి ఈ రోజు తీన్ మార్ లో మన ఫస్ట్ హిందీ సాంగ్ అయితే దినేష్ గారి దర్శకత్వంలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరియు కృతి సనన్ కలిసి నటించిన రాప్తా మూవీ నుంచి అర్జిత్ సింగ్ గారు పాడిన మేందరి బాయ్ ఫ్రెండ్ అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: హిందీ సాంగ్ అయితే వినేసాం కాబట్టి లిజనర్స్, ఇప్పుడు ఒక మంచి తెలుగు సాంగ్ అయితే విందాం. భాస్కర్ గారి దర్శకత్వంలో సిద్ధార్థ్ మరియు జెనీలియ కలిసి నటించిన బొమ్మరిల్లు మూవీ నుంచి గోపికా పూర్ణిమ మరియు శ్రీనివాస్ గారు కలిసి పాడిన బొమ్మను గీస్తే నీలా ఉంది అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. విని ఆనందించండి.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Jikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirgha kalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక మెలోడియస్ తెలుగు సాంగ్ అయితే వినేశాం కాబట్టి లిజనర్స్, ఇప్పుడు ఒక మంచి తమిళ సాంగ్ అయితే విందాం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
1: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి, ప్రాణాలు.
1: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: సర్టిఫ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్, డెస్క్టాప్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసాం కాబట్టి లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విందాం. సంజయ్ లీలా బన్సాలి గారి దర్శకత్వంలో రణవీర్ సింగ్ మరియు దీపికా పదుకొన్ జంటగా నటించిన రామ్ లీలా మూవీ నుంచి డోల్ బాజే అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఒక ఎనర్జెటిక్ హిందీ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విందాం. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ మరియు అదితి అగర్వాల్ జంటగా నటించిన గంగోత్రి మూవీ నుంచి కౌశల్య గారు పాడిన వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంటా అనే సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1913.
2: ఒక మెలోడియస్ తెలుగు సాంగ్ అయితే వినేసాం కాబట్టి లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విందాం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేసాం, కాబట్టి లిజనర్స్ ఇప్పుడు ఒక మంచి హిందీ సాంగ్ అయితే విందాం. సిద్ధార్థ్ ఆనంద్ గారి దర్శకత్వంలో హృతిక్ రోషన్ మరియు టైగర్ షాఫ్ నటించిన వార్ మూవీ నుంచి బెన్నీ దయాల్ గారు పాడిన జై జై శివశంకర్ అనే సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిజనర్ టు ఎంజాయ్.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
0: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బాం.
1: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
0: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఒక మంచి హిందీ సాంగ్ అయితే వినేసాం కాబట్టి లిజనర్స్, ఇప్పుడు మళ్ళీ ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విందాం. శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో వరుణ్ సందేశ్ మరియు శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించిన కొత్త బంగారు లోకం మూవీ నుంచి కార్తిక్ గారు పాడిన అనే సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. లిజనర్ ఎంజాయ్.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: ఒక మంచి తెలుగు సంగతి వినేసాం కాబట్టి మళ్ళీ ఒక తమిళ సంగతి వినేద్దాం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేసాం కాబట్టి లిజనర్స్, ఇప్పుడు లాస్ట్ గా ఒక హిందీ పాట అయితే వినేద్దాం. ఆనంద్ ఎల్రాయ్ గారి దర్శకత్వంలో ధనుష్ మరియు సారా అలీఖాన్ జంటగా నటించిన ఆత్రంగి రే మూవీ నుంచి శ్రేయ ఘోషల్ మరియు ఏఆర్ రెహమాన్ కలిసి పాడిన చకచక్ అనే పాట అయితే మీకోసం రెడీగా ఉంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజనర్స్, మరి ఈనాటి తీన్ మార్ లో కొన్ని మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేసాం, కాబట్టి తిరిగి వచ్చే తీన్ మార్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఐశ్వర్య, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: మైక్ చెక్ బోలే. क्या बोल रहे ले काली कोई,
4: क्या बोल रहे MC शेर,
3: अरे अपन कुछ करते ना यार अपने पब्लिक के लिए,
4: करते ना आबा पटेलों के लिए भाई,
3: अपने पाशा लोग के लिए,
4: ओ एक नंबर.
3: तुम किधर हो, किधर हो तुम अभी?
4: बॉम्बे 17 में भाई, तुम किधर हो?

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.